ప్రారంభం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 13వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తారీఖు శుక్రవారం నిలయంలో సమయం 5:58:52 శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:12. ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

ఇంతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇంతవరకు భక్తిరంజనీ కార్యక్రమంలో దేవీ కీర్తనలు, నాతియ కలాం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:30:20 తోంది. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత పీఎండి గౌస్ ఖాన్.
1: ఔజు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్. బిస్మిల్లాహి రహమాన్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హజరత్ అబూ హురైరా రజిల్లాహు తాలాను గారు ఇలా ఉల్లేఖించారు. ఒక వ్యక్తి మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, నాకు ఏదైనా ఉపదేశించండి అని అర్థించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, కోపగించుకోకు అని బోధించారు. ఆ వ్యక్తి దాని తర్వాత కూడా మాటి మాటికి నాకు ఏదైనా ఉపదేశించండి అని అర్థించసాగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిసారి కోపగించుకోకు అని మాత్రమే బోధించారు. ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, నాకు ఏదైనా ఉపదేశించండి అని అడిగిన ప్రతిసారి కోపగించుకోకు అని అనడం వెనుక చాలా ఉన్నతమైన భావం ఉంది. కోపగించుకోవడం వల్ల అనేక అనర్థాలు, నష్టాలు కలిగే అవకాశం ఉంది. మనుషుల వల్ల కలిగే చెడులకు మూల కారణము కోపమే అని తెలుస్తుంది. ఒక మనిషికి దుఃఖం లేదా బాధ కలిగినప్పుడు బాధించిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం గుండెలోని రక్తం వేడెక్కిపోవడాన్ని ఆగ్రహము లేక కోపము అని అంటాము. కోపం అనేక రకాల అక్రమాలు, నిషిద్ధాలు, అవిధేయత అక్రమాలకు మూల కారణం అవుతుంది. అంటే తిట్లు, కొట్లాటలు, చంపుకోవడాలు, దౌర్జన్యాలు, నిందారోపణలు, మనసుల మధ్య మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య విడాకుల వరకు పురికొల్పుతుంది. కోపతాపాలను విడనాడినట్లయితే మంచి లక్షణాలు, ఉన్నత గుణగణాలు వెల్లబడతాయి. సమాజం సుందర సమాజం అవుతుంది. ఒకసారి హజరత్ అబ్దుల్లా బిన్ ముబారక్ రజిల్లాహు తాలాను గారితో మంచి గుణాలు, ఉన్నత లక్షణాలు ఎలా అలవడతాయి అని ప్రశ్నించగా, దానికి వారు కోపతాపాలను విడనాడండి అని సమాధానమిచ్చారు. మనిషిలో మంచి గుణాలు అంటే అల్లాహ్ పట్ల కృతజ్ఞతాభావం, ప్రేమ, సహనం, కార్యశుద్ధి, సౌమ్యం, హుందాతనం, నిరాడంబరత, నోటిపై నిఘా వంటి సద్గుణాలు మనిషిలో ఎల్లప్పుడూ తొణికిసలాడుతూ ఉండాలి. కోపాన్ని తగ్గించుకునేందుకు మరో విధానం ఏమిటంటే, కోపాన్ని పెంచే విషయం ఏదైనా ఎదురైనప్పుడు మనసును అదుపులో ఉంచుకోవాలి. తద్వారా మనిషి కోపానికి దూరంగా ఉండగలుగుతాడు. దివ్య ఖురాన్లోని అషూరా 37వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు, సజ్జనులు విశ్వాసులకు కోపం వస్తే వారు క్షమించి వేస్తారు. అలాంటి వారికి అల్లాహ్ దగ్గర శాశ్వతమైన సాఫల్యం లభిస్తుంది. అలాగే ఆలిమ్రాన్ అధ్యాయము 134వ వాక్యంలో ఇలా తెలుపబడింది, కోపాన్ని దిగమింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్కు ఎంతో ఇష్టం. అందుకే ప్రతి మనిషి కోపానికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా కోపం వచ్చినా దానిని దిగమింగాలి. కోపం వచ్చినప్పుడు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని

0: ప్రకటించాలి. అంటే నేను షైతాను శరణు కోరుచున్నాను అని భావం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, నిలబడి ఉండగా కోపం వస్తే తక్షణం కూర్చోవాలి, కోపం ఇంకా తగ్గకపోతే వెంటనే పరుండాలి. కోపం షైతాన్ ప్రభావం వల్ల వస్తుంది. షైతాను అగ్ని నుండి సృజించబడ్డాడు, నిప్పు నీటితోనే చల్లారుతుంది. అందుచేత మీరు కోపం వచ్చినప్పుడు వెంటనే నీటితో వజు చేసుకోవాలి అని అన్నారు. అమీరుల్ మోమినీన్ హజరత్ మావియా రజిల్లాహు తాలాను గారు జుమా ప్రసంగం ఇస్తున్నారు. వారు ప్రజలకు రావలసిన జీతభత్యాలను 2-3 నెలలుగా ఆపి ఉన్నారు. ఆ సభలో ఉన్న అబు ముస్లిం హౌలాని రహమతుల్లాలై ప్రజల జీతభత్యాల విషయమై అమీరుల్ మోమినీన్ హజరత్ మావియా రజిల్లాహు తాలాను నిలదీశారు. అనేక మాటలు అన్నారు. మావియాకు ఎంతో కోపం వచ్చింది, అయినా నిగ్రహించుకున్నారు. వెంటనే వెళ్ళి నీళ్లతో వుజూ చేసుకుని వచ్చి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, మీరందరూ రేపు ఉదయమే మీ జీతభత్యాలను తీసుకువెళ్ళండి అన్నారు. ఇంకా కోపంపై అదుపు సాధించడానికి కోపం వచ్చినప్పుడు మౌనాన్ని లేదా నిశ్శబ్దాన్ని పాటించాలి, లేదంటే తద్వారా కలిగే నష్టాన్ని ఎంతో మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మరికొన్ని సందర్భాలలో మూల్యం చెల్లించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు మౌనాన్ని పాటించినట్లయితే ఎన్నో అనర్థాల నుండి రక్షించబడి ప్రశాంతంగా జీవించగలం. అల్లాహ్ మనందరినీ సద్బుద్ధి ప్రసాదించుగాక. వాఖిదావన్నీ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత పిఎండి గౌస్ ఖాన్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో సస్యరక్షణ పరికరాల ఎంపికలు, మెలకువలు, నేల సారాన్ని కాపాడే పచ్చిరొట్ట పంటల సాగు, అట్లే సాగునీరు సద్వినియోగానికి ఆరుతడి పంటల సాగు అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

సస్య రక్షణ పరికరాల ఎంపికలో మెళుకువలు అన్న విషయానికి వస్తే, పంటలపై వచ్చే చీడపీడల నివారణకు రైతన్నలు విరివిగా సస్యరక్షణ చర్యల్లో భాగంగా పురుగు మరియు తెగుళ్ల మందులు వాడుతూ ఉన్నారు. ఈ మందులు బాగా పనిచేయాలంటే సరైన పద్ధతిలో పిచికారీ చేయడమే మార్గం. దీనికి మంచి సమర్థవంతమైన పిచికారీ యంత్రాలు రైతన్నలు వాడాలి. మనకి ఈరోజు మార్కెట్లోనే గాక వ్యవసాయ శాఖ వారు కూడా విరివిగా సస్యరక్షణ పరికరాలను సరఫరా చేస్తూ ఉన్నారు. కానీ ఏ విధమైన పిచికారీ యంత్రాన్ని ఎంపిక చేసుకోవాలి అనేది చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఎంపికలో మెళుకువల విషయానికి వస్తే, ఎత్తైన ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల్లో పెద్ద పెద్ద పిచికారీ యంత్రాలు వాడటం కష్టం. అటువంటి ప్రాంతాల్లో చేతితో గాని చిన్న యంత్రంతో గాని పనిచేసే నాప్సాస్ స్ప్రేయర్ వాడాలి. ట్రాక్టర్తో పనిచేసే యంత్రం కొనుగోలు చేయాల్సి వస్తే లేదా వాడాల్సి వస్తే పంట వరుసల మధ్య దూరం, ట్రాక్టర్ తిరగడానికి ఖాళీ ప్రదేశం చూసుకోవాలి. గుబురుగా ఉండే చెట్లు, పొదలు, తక్కువ ఎత్తు పెరిగే పండ్ల తోటల్లో కాలుతో పనిచేసే పిచికారీ యంత్రం వాడాలి. పిచికారీ చేయాల్సిన రసాయనం పొడి రూపంలో ఉండి నీటి ఎద్దడి ఉన్నట్లయితే డస్టర్ను ఉపయోగించాలి. కానీ దీనితో పాకుతున్న పురుగులు మాత్రమే నశించాలి. ఎగిరే పురుగులకు ద్రవ రూపంలో రసాయనాలు వాడాలి కాబట్టి హై లేదా లో వాల్యూమ్ స్ప్రేయర్ను వాడాలి. కూలీల ఖర్చు దృష్టిలో ఉంచుకొని తక్కువ కూలీలు అవసరమయ్యే పరికరాలు ఎంచుకోవాలి. ఎవరైనా సులభంగా ఉపయోగించుకునేటట్లు వాడాలి. యంత్రంలో తక్కువ కదిలే భాగాలున్న వాటిని ఎంచుకుంటే వాటి అరుగుదల తక్కువగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయి. నాణ్యమైన కంపెనీల నుండి మాత్రమే పిచికారీ పరికరాలను కొనాలి. కొనే పరికరానికి సంబంధించిన విడిభాగాలు సమీప ప్రాంతాల్లో దొరుకుతున్నాయో లేదో రైతన్నలు తెలుసుకోవాలి. కొనుగోలు చేస్తున్న పరికరం తక్కువ బరువు, ఎక్కువ దృఢత్వం కలిగి ఉండాలి. తక్కువ విద్యుత్, తక్కువ కూలీలు, తక్కువ రసాయనాలతో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే పరికరాలను కొనుగోలు చేయాలి. సులభమైన అమరిక కలిగి సునాయాసంగా శుభ్రపరచుకునేటట్లు, ఎక్కువ కాలం మన్నికగా ఉండేటట్లు పరికరం ఉండాలి.

అందుబాటులో రిపేర్ చేసే మనుషులు ఉండాలి. కొన్ని పరికరాలను మనమే సులభంగా రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి రైతన్నలు ఇప్పుడు చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని మంచి సస్యరక్షణ పిచికారీ యంత్రాన్ని ఎంపిక చేసుకొని సమర్థవంతంగా చీడపీడలను నివారించుకోగలరని ఆశిద్దాం. ఇక నేల సారాన్ని కాపాడే పచ్చిరొట్ట పంటల సాగు అన్న విషయానికి వస్తే, పచ్చిరొట్ట ఎరువులు భూసారాన్ని ఉత్పాదక శక్తిని పెంచడమే గాక నేల కోతను అరికడతాయి. వీటి వాడకం వల్ల భూభౌతిక స్థితి మెరుగుపడుతుంది. పచ్చిరొట్ట ఎరువులను రెండు విధాలుగా వేయవచ్చు. ఎరువు కోసం పచ్చిరొట్ట పంటను ప్రత్యేకంగా పెంచి పూత దశలో ఆ పైరును పొలంలో కలయదున్నాలి. వీటిని పచ్చిరొట్ట ఎరువులు అంటారు. రెండో పద్ధతిలో కాలువ గట్లు, చెరువు గట్లు, బంజరు భూముల్లో పెరిగే చెట్ల ఆకులు కొమ్మలు తెచ్చి పొలంలో వేసి కలయదున్నుతారు. వీటిని పచ్చి ఆకు ఎరువులు అంటారు. పచ్చిరొట్ట పైర్లకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, తక్కువ సమయంలో త్వరగా పెరిగి ఎక్కువ ఆకులు, పచ్చి కాండం కలిగి ఉండాలి. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, వేర్లు మృదువుగా రసపూరితంగా ఉండి త్వరగా కుళ్ళే స్వభావం కలిగి ఉండాలి. అన్ని రకాల నేలలు, శీతోష్ణ స్థితి, నీటి ఎద్దడి తట్టుకునేలా ఉండాలి. పైరు త్వరగా పెరిగి కలుపును నివారించగలగాలి. సాధ్యమైనంత వరకు పుష్పజాతికి చెందినవి ఉండాలి. విత్తనం చౌకగా విరివిగా లభించేదై ఉండాలి. పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల భూమికి తగిన సేంద్రియ పదార్థం లభిస్తుంది. లెగ్యూమ్ జాతి పైర్లు గాలిలోని నత్రజని స్థిరీకరిస్తాయి. భూమి తేమను నిలుపుకోవడమే గాక గాలి ప్రసరణ కూడా మెరుగవుతుంది. నేల కోత అరికట్టి ఉష్ణోగ్రత అదుపులో ఉంచుతాయి. కొన్ని పచ్చిరొట్ట పైర్లు పశువులకు మేతగా కూడా ఉపయోగపడతాయి. వరి మాగనుల్లో వరి నాటే ముందు పచ్చిరొట్ట పైర్లు పెంచడం వల్ల కలుపు పెరగకుండా నివారించవచ్చు. పచ్చిరొట్ట కుళ్ళినప్పుడు విడుదలయ్యే ఆమ్లాల ద్వారా నేల క్షారత తగ్గి నేలలోని భాస్వరం ఎక్కువగా మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. పచ్చిరొట్ట ఎరువులు నేలలో కలయదున్న తర్వాత అవి కొల్లడానికి నీరు చాలా అవసరం. 7 నుండి 10 రోజుల పాటు నీరు నిల్వగట్టి పచ్చిరొట్ట కలయదున్ని బాగా మురగనివ్వాలి. పచ్చిరొట్ట పంటల సాగుకు వ్యవసాయ శాఖ జనుము, జీలుగ విత్తనాలను 75% రాయితీపై సరఫరా చేస్తూ పచ్చిరొట్ట పైర్ల విస్తృత సాగును ప్రోత్సహిస్తూ ఉంది. ఇక సాగునీరు సద్వినియోగానికి ఆరుతడి పంటల సాగు అన్న విషయానికి వస్తే, వ్యవసాయంలో అధిక ఉత్పత్తి సాధించాలంటే నీటి వసతి చాలా అవసరం. కాబట్టి నీటి అవసరం ఎక్కువగా ఉన్న వరి లాంటి పంటలు పండించే బదులు సమర్థవంతంగా ఆరుతడి పంటలు పండించి సమాజానికి కూడా ఎంతో మేలు చేసినట్లే. నిజానికి ఇటీవల వడ్ల ధరల్లో కూడా చాలా హెచ్చుతగ్గులు గమనిస్తున్నాం. అందువల్ల విలువైన నీటిని వరికి వాడి ధర గిట్టుబాటు కాకపోవడం కంటే లాభసాటి ఆరుతడి పండించుకోవడం చాలా అవసరం. బీన్స్, గోరుచిక్కుడు లాంటివి తక్కువ నీటితో ఎక్కువ లాభాన్నిచ్చేవి. మార్కెట్ అనుకూలించినప్పుడు ఇతర కూరగాయ పంటలన్నీ రైతన్నలకు వేల రూపాయలు లాభాలు సంపాదించి పెడతాయి. తక్కువ రోజుల్లో పంటకొచ్చే బంగాళదుంప, చిలకడదుంప, కంద, పెండలం, క్యారెట్ కూడా లాభసాటి ఆరుతడి పంటలే. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు వంటి ఆరుతడి పంటలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సోయా చిక్కుడు కూడా తక్కువ రోజుల్లో మంచి లాభాలనిచ్చే పంట. మొక్కజొన్న కూడా మంచి ఆరుతడి పంటే. నువ్వులు, ఆముదం వంటి ఆరుతడి పంటలు కూడా రైతన్నకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. ఇక తృణధాన్యాలైన సజ్జ, రాగి, జొన్న పంటలు ఆరుతడి పంటలుగా మంచి లాభాలను ఇస్తాయి. వరి స్థానంలో ఆరుతడి పంటలుగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి పంటలు పండించినప్పుడు పశువుల మేత ఉత్పత్తుల్లో కూడా ఎంతో పెరుగుదల ఉంటుంది. వరుసగా 3-4 సంవత్సరాలు పలు కోతలు తీసుకునే పశుగ్రాసాలు పెంచడం వల్ల పాడి పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతుంది. వారికున్న కొద్దిపాటి నీటి వనరులతో ఆరుతడి పంటలు పండించదలుచుకుంటే చవిటి నెలలా కాదా అన్న విషయాన్ని గమనించుకోవాలి. వేరుశనగ, ఉల్లి, ఆలు, మొక్కజొన్న వంటి పంటలు చవుడు పరిస్థితులను మాత్రం తట్టుకోలేవు. అందువల్ల చవుడు భూముల్లో తట్టుకునే బీట్రూట్, పాలకూర వంటివి పండించుకోవచ్చు. కాబట్టి నీటి వినియోగ సామర్థ్యం పెంచడానికి ఆరుతడి పంటల సాగు తప్పనిసరి. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి సాధించాలనే ధ్యేయంతో రైతన్నలు ఆరుతడి పంటల సాగు చేయాలి.

0: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఇప్పుడు ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:45 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వి F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎఫ్ 05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging star satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: Godavari nadilo drain la dwara kalustunna kalusyam pai samagra adhyayanam nirvahinchalani Andhra Pradesh upamukhyamantri K Pavan Kalyan adhikarulanu aadeshincharu. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో

0: చేసిన సిఫార్సులను అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
1: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100,000 ఇందిరమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టి కొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశమనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలిగితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
1: రైతులు సమిష్టిగా, రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పీఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పీఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశం

దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు.

పంచక్షుణం లక్ష్యం నిర్ధారితవంతౌ. భారతస్య సర్వోచ్చ న్యాయాలయః అద్యారభ్య నవదిల్ల్యాం బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచస్య ఆతిథ్యం కరిష్యతి. అస్మిన్ మంచే బ్రిక్స్ సదస్య దేశానాం సహభాగి దేశానాం చ ముఖ్య న్యాయాధీశాః సర్వోచ్చ న్యాయాలయానాం అధ్యక్షాః తథా వరిష్ఠాః న్యాయిక నేతారశ్చాపి సమ్మిళితాః భవిష్యంతి. అయం మంచః సహభాగి న్యాయాధీశానాం మధ్యే సంవాదాయ అథ న్యాయ వితరణ అంతారాష్ట్రియ వివాద సమాధాన ప్రౌద్యోగికీ సతత వికాస చేత్యేతేషాం సంబద్ధానాం సమకాలిక ప్రకరణానాం విషయే విచార వినిమయాయ అవసరం ప్రదాస్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశః సూర్యకాంతః ఉద్ఘాటన దివసే విభిన్నానాం న్యాయిక ప్రతినిధి మండలానాం ప్రముఖైః సహ అనేకాని ద్వైపాక్షికోపవేశనాని కరిష్యతి. భారతేన నేపాల దేశస్య జలప్లావ ప్రభావితేషు క్షేత్రేషు ప్రచలితేషు సహాయోద్ధార కార్యేషు

0: सहायतां कर्तुम् आपदुद्धार सामग्री समेत्य द्वे विमाने पुनः प्रेषिते। आपदुद्धार सामग्र्यः नेपालस्य विज्ञान प्रौद्योगिकी नवोन्मेष मन्त्रिणे महावीर पुन इत्यस्मै समर्पिताः। भारतर्तु विज्ञान विभागेन अद्य मध्य प्रदेशे अतिवृष्टेः संभावनां दृष्ट्वा नारंगवर्णपरा संचेतना प्रसारिता अस्ति। महिला क्रिकेट क्रीडायां संयुक्तारबामीरातस्य दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे ग्रुप ए इत्यस्य द्वितीय स्पर्धायां भारतं हांगकांग दलं 37.1 धावनांकैः पराजित्य उपान्त्यचक्रे प्रविष्टम् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, తరువాత ఋతువుల సందడి, ప్లాస్టిక్ భూతం, జి రమేష్ బాబు గారి స్వీయ కవితలు వింటారు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 వరదగుడి సినీ గీత రచయిత రామజోకయ్య శాస్త్రి రచించిన చిత్రగీతాల కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలను వింటారు. 10:00 నషాముక్త అభియాన్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి శ్రీమతి ఉమా మహేందర్రాజ్, పరిచయకర్త ఎన్ మణిగారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:20, 12:10, 12:40, 1:30, 3:10 వివిధ భారతి విజయవాడ ప్రసారాలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. 6:00 మన ఆకాశవాణి ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన పద్దతులు, చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తున్నవారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా. 7:00 చిత్రగీతం ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 చూడి గొర్రెల పోషణ మెలకువలు అంశంపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైశ్వ విద్యాలయం నుంచి పశుపోషణ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ చరణ్. 7:45 వికసిత భారత్, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఏకచిత్ర గానం కార్యక్రమంలో యువత సినిమా నుండి పాటలు వింటారు. 10:00 హలో ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు. ఇవి శ్రోతలు ఈనాటి మా ప్రసార విశేషాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియోసింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా

జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరీ క్యాంపస్ ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన, అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటిచెప్పడం, భాగస్వామ్యాల కోసం
మరిన్ని

0: అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే పదేళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయాల సమయం 7:15. ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఒక దేశాన్ని జయించడం అంటే కేవలం దాని భూభాగాన్ని ఆక్రమించడం కాదు, ఆ దేశ సంపదను కొల్లగొట్టి ప్రజల శ్రమ ఫలితాన్ని మరొక దేశానికి తరలించడం కూడా ఒక రకమైన దోపిడీయే. ఆ దోపిడీని గమనించిన ఒక భారతీయ మేధావి, దానికి లెక్కలు వేసిన ఒక ఆర్థికవేత్త, ఆ లెక్కలను ప్రపంచం ముందు ధైర్యంగా ఉంచిన ఒక జాతీయవాది దాదాబాయ్ నవరోజీ గారి జయంతి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గౌరవించబడిన ఈ మహనీయుడు భారత స్వాతంత్ర్యోద్యమానికి తుపాకీతో పాటు తన మేధస్సుతో, తన కలంతో, తన వాదనలతో ఒక బలమైన పునాది వేశారు. బ్రిటిష్ పాలనలో భారతదేశం ఎందుకు పేదపడుతోంది? సహజ వనరులున్న దేశం, వ్యవసాయ సంపద ఉన్న దేశం, అపారమైన మానవ వనరులున్న దేశం, అయినా ఎందుకు పేదరికంలో మగ్గుతోంది? ఈ ప్రశ్న దాదాబాయ్ నవరోజీని తీవ్రంగా ఆలోచింపచేసింది. భారతదేశంలో ఉత్పత్తవుతున్న సంపదలో గణనీయమైన భాగం వివిధ మార్గాల్లో బ్రిటన్కు తరలిపోతోందని ఆయన విశ్లేషించారు. బ్రిటిష్ అధికారుల వేతనాలు, పెన్షన్లు, పరిపాలనా వ్యయాలు, ఇతర చెల్లింపుల రూపంలో భారతదేశ సంపద విదేశాలకు వెళ్లిపోతున్న తీరును ఆయన గణాంకాలతో వివరించారు. ఈ విశ్లేషణే చరిత్రలో డ్రెయిన్ ఆఫ్ వెల్త్ గా ప్రసిద్ది చెందింది. ఇది కేవలం ఒక ఆర్థిక సిద్ధాంతం కాదు, భారత పేదరికానికి మూలాలను అన్వేషించిన ఒక జాతీయ ఆలోచన. మన దేశం ఎందుకు వెనకబడింది అనే ప్రశ్నకు భావోద్వేగంతో కాదు, ఆధారాలతో సమాధానం చెప్పిన తొలి భారతీయ మేధావుల్లో దాదాబాయ్ నవరోజీ ఒకరు. తన ఆలోచనలకు, పరిశీలనలను ఆయన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఎంతో విస్తృతంగా వివరించారు. భారతదేశ పేదరికం సామాజికమైనది కాదని, వలస పాలనలోని ఆర్థిక విధానాలతో దానికి సంబంధం ఉందని ప్రపంచానికి తెలియచేశారు. ఒక దేశం నుంచి సంపద నిరంతరం బయటకు వెళ్తుంటే ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి? అదే ప్రశ్నను ఆయన బ్రిటిష్ పాలకుల ముందుంచారు. అందుకే దాదాబాయ్ నవరోజీని కేవలం ఆర్థికవేత్తగా మాత్రమే చూడలేం. భారతదేశ సమస్యలను భారత గడ్డపైనే చెప్పడం ఒక విషయం, అదే సమస్యలను బ్రిటిష్ పాలకుల హృదయమైన పార్లమెంట్లో నిలబడి చెప్పడం మరో విశేషం. అది ఒక విజయం. 1892 దాదాబాయ్ నవరోజీ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికై అక్కడికి చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. అది వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, అది ఒక బానిస దేశపు స్వరం, సామ్రాజ్య పాలకుల సభలోకి ప్రవేశించిన చారిత్రకమైన ఘట్టం. అక్కడ ఆయన భారతదేశ ప్రయోజనాలను ప్రస్తావించారు. భారతీయులకు పరిపాలనలో మరిన్ని అవకాశాలు కావాలని, భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించాలని బలంగా వాదించారు. భారతదేశం దూరంగా ఉన్న ఒక వలస భూభాగం కాదు అని, హక్కులు, ఆశలు, ఆకాంక్షలు కలిగిన ప్రజల దేశమంటూ బ్రిటిష్ రాజకీయ వేదికపై ఆయన నిరంతరం గుర్తు చేశారు. ఇక దాదాబాయ్ నవరోజీ పోరాటంలో మరో మహత్తరమైన

0: అంశం స్వరాజ్యం. దేశం తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాలి, భారతీయులకు స్వయం పాలన ఉండాలి అనే ఆలోచనను ఆయన బలంగా ముందుకు తీసుకొచ్చారు. 1906లో భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడు స్వరాజ్యం జాతీయ ఉద్యమానికి ప్రధాన లక్ష్యంగా ముందుకొచ్చింది. తరువాత స్వాతంత్ర్యోద్యమానికి స్వరాజ్యమే ప్రాణవాయువుగా మారింది. అందుకే భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో దాదాభాయ్ నౌరోజీ స్థానం ఎంతో విశిష్టమైనది. ఆయన స్వయంగా స్వాతంత్ర్యాన్ని చూడకపోయినా స్వాతంత్ర్యం కోసం దేశం నడిచిన మార్గంలో ఆయన ఆలోచనలు ఒక గొప్ప దీపస్తంభంలా నిలిచాయి. ఇక దేశభక్త అంటే కేవలం దేశం కోసం నినాదాలు చేయడం కాదు, దేశ సమస్యలను అర్థం చేసుకోవడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, నిజాన్ని ఆధారాలతో నిరూపించడం, దేశ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడడం, భారత పేదరికానికి వలస పాలన కారణాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. భారతీయుల స్వయం పాలన హక్కును బలంగా వినిపించారు. ఇక బ్రిటిష్ పార్లమెంట్లో నిలబడి భారతదేశం తరపున మాట్లాడారు. ఇక ఎన్నో రకాలైనటువంటి తన త్యాగాల ఫలితం ఒక్క ఆలోచనతో పుట్టినది కాదు. ఈ మహాప్రయాణంలో ఎవరో ప్రజలను ఉద్యమాల వైపు నడిపించారు, ఎవరో కలంతో చైతన్యం కలిగించారు, మరికొందరు పాలకులనే ప్రశ్నించారు. ఇలా దాదాభాయ్ నవరోజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. దేశం కోసం ఆలోచించిన ఆ మేధావికి, దేశం కోసం తన నివాళులను జీవితానికి అందించినటువంటి ఆ మహనీయునికి మనసారా ఆయన జయంతి సందర్భంగా నివాళి అందిద్దాం. ప్రభాతరేఖలు కార్యక్రమంలో మరొక ముఖ్యమైనటువంటి చరిత్రలో ఈరోజు రచయిత, సామాజికవేత్త, విప్లవకారుడు భూపేంద్రనాథ్ దత్తా గారి జయంతికి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశ స్వాతంత్ర్యం కోసం కొందరు కలంతో పోరాడారు, కొందరు ఉద్యమాలతో పోరాడారు, మరికొందరు తమ ఆలోచనలతో తరాన్నే మేల్కొల్పారు. అలాంటి విప్లవకారుడు రచయిత, సామాజికవేత్త భూపేంద్రనాథ్ దత్తా. 1980 సెప్టెంబర్ 4న కలకత్తాలో జన్మించిన భూపేంద్రనాథ్ దత్తా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద గారి తమ్ముడు. తనదైనటువంటి దేశసేవ ప్రయాణం ఉంది. యువకుడిగా ఉన్నప్పుడే బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా సాగిన విప్లవోద్యమంలో చేరారు. యుగాంతరోద్యమంలో సన్నిహితంగా పనిచేస్తూ అదే పేరుతో వెలువడిన విప్లవ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసినందుకు ఆయన్ని అరెస్టు చేశారు. అయితే జైలే ఆయన ఆలోచనలు ఆపలేక మరింతగా ఆయన రచనల వైపు తీసుకెళ్లింది. ముఖ్యంగా భూపేంద్రనాథ్ దత్తా కేవలం విప్లవకారుడు మాత్రమే కాదు, ఒక గొప్ప పరిశోధకుడు, సామాజిక శాస్త్రవేత్త, రచయిత. భారత సమాజం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలపై అనేక రచనలను చేశారు. ఇక భారతీయ సమాజాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడంలో ఆయన చేసిన కృషి భారత జాతీయ సామాజిక పరిశోధనకు ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చింది. దేశసేవ అంటే స్వాతంత్ర్యం కోసం పోరాడడం మాత్రమే కాదు, సమాజాన్ని అర్థం చేసుకోవడం, ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకురావడం, మార్పు కోసం ఆలోచించడం కూడా దేశసేవే అంటూ చెప్పారు. చరిత్రలో కొందరి పేర్లు పెద్దగా వినిపించకపోయినా వారి ఆలోచనలు మాత్రం తరతరాలను ప్రభావితం చేస్తాయి. అలాంటి మహనీయుల్లో ఒకరైన భూపేంద్రనాథ్ దత్తాకు అద్భుతమైనటువంటి మన ఆకాశవాణి తరపున నివాళి అందిస్తూ చరిత్రలో ఈరోజులో ఈ మహనీయుల్ని స్మరించుకుందాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక

0: గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్ జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఋతువుల సందడి, ప్లాస్టిక్ భూతం, జి రమేష్ బాబు గారి స్వీయ కవితలు వింటారు.
1: నా కవిత శీర్షిక ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దాం. ప్లాస్టిక్ భూతం కాలుష్యపు కోరలతో ప్రకృతిపై పగబట్టింది. ప్లాస్టిక్ భూతం కాలుష్యపు కోరలతో ప్రకృతిపై పగబట్టింది. అది భూమిని అనునిత్యం కాటువేస్తూనే ఉంది. జీవజాలాల ప్రాణాలను తీసి చెట్లు చేమల చేత కన్నీరు కార్పిస్తుంది. జీవజాలాల ప్రాణాలను తీసి చెట్లు చేమల చేత కన్నీరు కార్పిస్తుంది. నేలసారాన్ని క్షీణింపజేసింది. పంటల పెరుగుదలను అడ్డుకుంది. వర్షపు నీటిదారులను మూసివేసి వరదల ముప్పులను పెంచుతుంది. పొగగా మారి విషాన్ని వెదజల్లుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని బలితీసుకుంటుంది. ప్లాస్టిక్ భూతం ప్రజల ఆరోగ్యాన్ని బలితీసుకుంటుంది. ప్లాస్టిక్ భూతం నేల నుంచి నింగి వరకు ఎగబాకి పర్యావరణాన్ని ఎంత కాలుష్యంతో ముంచివేస్తుంది. అందుకే మనమందరం ప్లాస్టిక్కు దూరంగా జీవిద్దాం. ప్రకృతితో స్నేహంగా నడుద్దాం. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం. పచ్చని భవితకు బాటలు వేద్దాం. స్వచ్ఛమైన భారతాన్ని నిర్మిద్దాం. భావితరానికి కానుకగా అందిద్దాం. మరొక శీర్షిక పుస్తకాలు మానవునికి చిరకాలపు నేస్తాలు. పుస్తకాలే మనిషికి చిరకాలపు నేస్తాలు. అక్షరాలే అమూల్యమైన ఆభరణాలు. పుస్తక పఠనమే భావి జీవితానికి ఓ బంగారు వారధి. పుస్తక పఠనమే విజయపదములో మనలను నడిపించే ఓ సారథి. కలలు సాకారం చేసుకునేందుకు దారులు చూపేది పఠనమే. సమస్యలకు సరైన పరిష్కార మార్గం చూపించేది పఠనమే. అందుకే పఠించే ప్రతి మనిషి పరాజయాన్ని పొందడు. పుస్తకాలతో స్నేహాన్ని పెంచుకుందాం. జ్ఞానదీపాలు మదిలో వెలిగించుకుందాం. ప్రతిరోజు కొంతసేపు చదువుకుందాం. ప్రగతి పదంలోకి అందరం చేరుకుందాం. మరొక కవిత తెలుగు భాష వెలుగు భాష. మనమందరం తెలుగు తల్లి ముద్దు బిడ్డలం. తీయని పలుకుల తేనెజల్లుల మాతృభాషకు మనమంతా వారసులం. అమ్మఒడిలో నేర్చిన తొలి అక్షరమే తెలుగు. మన హృదయాలలో నిలిచిన మధుర స్వనమే తెలుగు. అందమైన అక్షరాల అలంకారమే తెలుగు. ఆనందాన్ని పంచే అమృతధారయే తెలుగు. నన్నయ్య కలములో వెలిగిన కాంతియే తెలుగు. తిక్కన పద్యములలో మెరిసిన శాంతియే తెలుగు. పోతన భక్తిలో పరిమళించిన భక్తి పుష్పమే తెలుగు. తెలుగు సాహిత్యానికి అందమైన దీపమే తెలుగు. పల్లె పాటలలో పలికే మాధుర్యమే తెలుగు. పండితుల మాటలలో కనిపించే గాంభీర్యమే తెలుగు. మన సంస్కృతికి తెలుగు ఒక ప్రతీక. మన జాతికి తెలుగు భాష ఒక పతాక.

పదంలో ప్రేమను నింపే భాషయే మన తెలుగు. ప్రతి మనిషిని, ప్రతి మనసును కలిపే మధుర భాషయే మన తెలుగు. ప్రతి మనిషిని, ప్రతి మనసును కలిపే మధుర భాషయే తెలుగు. అందుకే మనమందరం ఎప్పటికీ తెలుగు భాషను ప్రేమిద్దాం, ఎప్పటికీ తెలుగు తల్లిని గౌరవిద్దాం. మనమందరం ఎప్పటికీ తెలుగు భాషను ప్రేమిద్దాం, ఎప్పటికీ తెలుగు తల్లిని గౌరవిద్దాం. మరొక కవిత, ఋతువుల సందడి. ఋతువుల రాకతో ప్రకృతి కాంత పులకించింది. ఋతువుల రాకతో ప్రకృతి కాంత పులకించింది. రంగుల హరివిల్లుల భూకాంత మెరిసిపోయింది. వసంతం వచ్చింది పూల పరిమళంతో. చెట్లన్నీ చిగురించాయి కొత్త ఉల్లాసంతో. చెట్లన్నీ చిగురించాయి కొత్త ఉల్లాసంతో. కోకిలల పాటలు మధురంగా వినిపించాయి. కోకిలల పాటలు మధురంగా వినిపించాయి. ప్రతిమదిని పరవశింపజేశాయి. గ్రీష్మం వచ్చింది వేసవి వేడిమితో. గ్రీష్మం వచ్చింది వేసవి వేడిమితో. మామిడి పండ్ల మధురమును తెచ్చి అందరికీ ఇచ్చింది. వర్ష ఋతువు వచ్చింది చినుకుల గీతాలతో. నేలను తడుపుతూ భూభామకు పులకరింతలు పెట్టింది. వర్ష ఋతువు వచ్చింది చినుకుల గీతాలతో. నేల తల్లిని తడుపుతూ భూభామకు పులకరింపలు పెట్టింది. పచ్చని పొలాలకు ప్రాణాన్ని పోసి రైతుల హృదయాలలో ఆనందాన్ని నింపింది. పచ్చని పొలాలకు ప్రాణాన్ని పోసి రైతుల హృదయాలలో ఆనందాన్ని నింపింది. తెల్లని మబ్బులలో తేలుతూ వెన్నెల వెలుగులు వెదజల్లుతూ శరదృతువు వచ్చింది. తెల్లని మబ్బులలో తేలుతూ వెన్నెల వెలుగులు వెదజల్లుతూ శరదృతువు వచ్చింది. పున్నమి వెన్నెలలు వెదజల్లి అందరి మనసులు పరవశింపజేసింది. పున్నమి వెన్నెలలు వెదజల్లి అందరి మనసులను పరవశింపజేసింది. చల్లని గాలులు వీస్తూ హేమంతం వచ్చింది. ఉషాకాంతను మంచు బిందువులతో అభిషేకించి అందాన్ని పెంచింది. ఉషాకాంతను మంచు బిందువులతో అభిషేకించి అందాన్ని పెంచింది. పాత జ్ఞాపకాలను రాల్చినట్లు పాతాకులను రాల్చుకుంటూ శిశిర ఋతువు ప్రకృతి లోపలకు అడుగుపెట్టింది. ఎన్నో కొత్త మార్పులకు ఆ ఋతువు దారిని చూపింది. పాత జ్ఞాపకాలను రాల్చినట్లు పాతాకులను రాల్చుకుంటూ శిశిర ఋతువు ప్రకృతి ఒడిలోపలకి అడుగుపెట్టింది. అది కొత్త మార్పులకు దారిని చూపింది. గమనించి చూస్తే ప్రతి ఋతువు మనకు ప్రకృతి ఇచ్చే ఒక అపురూపమైన కానుకే. ప్రతి ఋతువు మనకు ఇచ్చే ఒక అపురూపమైన కానుకే. ప్రతి ఋతువు జీవన తాత్వికతను బోధించే గురువే ఈ మానవ జాతికి. ప్రతి ఋతువు జీవన తాత్వికతను బోధించే గురువే మానవ జాతికి. నా కవిత శీర్షిక, రక్తదానమే ప్రాణదానం. రక్తదానమే ప్రాణదానం. అన్ని దానాల కన్నా రక్తదానమే మిన్న. అన్ని దానాల కన్నా రక్తదానమే మిన్న. మన శరీరంలోని రక్తం మరో శరీరానికి ప్రాణం పోస్తుంది. మన శరీరంలోని రక్తం మరో శరీరానికి ప్రాణం పోస్తుంది. మనం చేసే రక్తదానమే ఇంకొకరికి ప్రాణదానమవుతుంది. మనం చేసే రక్తదానమే మరొకరికి ప్రాణదానమవుతుంది. ఈ సమాజంలో రక్తదాతలే నిజమైన ప్రాణదాతలు. ఈ సమాజంలో రక్తదాతలే నిజమైన ప్రాణదాతలు. ఆపదలో ఉన్నవారికి మనం చేసే రక్తదానమే వాళ్ళ ప్రాణాధారం. మనం చేసే రక్తదానమే వాళ్లకు ప్రాణాధారం. వారి కుటుంబాలకు ఓ జీవనాధారం. కులమత భేదాలు చూపకుండా చేసే మహోన్నతమైన దానం రక్తదానం. కులమత భేదాలు చూపకుండా చేసే మహోన్నత దానం రక్తదానం. రక్తదానం ఒకరి బాధలను తొలగించే దారి. రక్తదానం ఒకరి బాధలను తొలగించే దారి. రక్తదానం ఒకరి జీవితాన్ని నిలపటానికి మనం చూపించే ఓ దారి. రక్తదానం ఒకరి జీవితాన్ని మనం నిలపటానికి చూపించే దారి. అందుకే రక్తదానం చేయటం మన కర్తవ్యం. రక్తదానం చేయటం మన ధర్మం. రక్తదానం చేయటం నిస్వార్థ సేవకు నిలువెత్తు మార్గం. రక్తదానం చేయటం మన కర్తవ్యం. రక్తదానం చేయటం మన ధర్మం. రక్తదానం చేయటం నిస్వార్థ సేవకు నిలువెత్తు మార్గం. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ చేయవలసినదే ఈ రక్తదానం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించ

0: చటానికి ద్రోహదం చేసేదే ఈ రక్తదానం. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ చేయవలసినదే రక్తదానం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి చేయవలసినదే రక్తదానం. రక్తదానం చేసే ప్రతి చేయి దీవెనలు పొందుతుంది. రక్తదానం చేసే ప్రతి చేయి దీవెనలు పొందుతుంది. రక్తదానం చేసే ప్రతి హృదయం చిరకాలం నిలుస్తుంది. రక్తదానం చేసే ప్రతి హృదయం చిరకాలం నిలుస్తుంది. ఎందరో జీవితాలలో వెలుగులు నింపుతుంది. ఎందరో జీవితాలలో వెలుగులు నింపుతుంది. అందుకే రక్తదాన శిబిరానికి విచ్చేయండి. అందుకే రక్తదాన శిబిరానికి విచ్చేయండి. ప్రాణదాతులుగా మీరందరూ మారండి. రక్తదాన శిబిరానికి విచ్చేయండి. ప్రాణదాతులుగా మీరందరూ మారండి. మానవత్వాన్ని చూపండి, మార్గదర్శులుగా నిలవండి. మానవత్వాన్ని చూపండి, మార్గదర్శులుగా నిలవండి. రక్తదానం చెయ్యండి, ప్రాణదాతలు కండి. రక్తదానం చెయ్యండి, ప్రాణదాతలు కండి.
1: ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఋతువుల సందడి, ప్లాస్టిక్ భూతం, జి రమేష్ బాబు గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు ప్రకటనలు.

0: వీకీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు సెప్టెంబర్ 4 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 08-77. ఈరోజు సాయంత్రం 6:30 తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలిస్తారు.
5: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:45. ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం. ఒక కొత్త రోజు తలుపు తట్టింది. నిన్నటి అలసను అక్కడే వదిలేసి ఈ రోజు ఆశలతో ముందుకు నడిచే సమయం మీ ఉదయాన్ని పలకరించి చల్లని గాలిలా మీ మనస్సును తాకే మధురమైన పాటల మీ ప్రయాణానికి చిన్న ఉత్సాహం మీ రోజుకు మంచి ప్రారంభం ఇవ్వడానికే ఉదయరాగంతో మీ ముందుకు వచ్చేసాం. ఇంట్లో పనులతో బిజీగా ఉన్నా, ఆఫీసుకు బయలుదేరుతున్నా, ప్రయాణంలో ఉన్నా, కప్పు కాఫీతో ప్రశాంతంగా ఈ ఉదయాన్ని ఆస్వాదిస్తూ ఉన్న క్షణాన్ని కాస్త పాటలతో జోడిస్తూ మన ఆకాశవాణి ఉదయరాగం కార్యక్రమంలో అందమైన ఆహ్లాదకరమైనటువంటి మాటలు పాటలతో అద్భుతమైనటువంటి కార్యక్రమం ముస్తాబైపోయింది. అంతేకాకుండా ఈ రోజు ప్రత్యేకత ఏంటి చెప్పండి? వేణుగానంతో మనసులు మైమరిపించిన మురళీమోహనుడు, చిరునవ్వులతో భక్తుల హృదయాలను గెలిచిన గోపాలకృష్ణుడు, ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన శ్రోతలందరికీ హృదయపూర్వకమైన శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి ఖచ్చితంగా మీరు కూడా మీ ఉదయాన్ని ఇంతే ఆహ్లాదభరితంగా ప్రారంభిస్తూ మన ఉదయరాగం కార్యక్రమంలో ఎన్నో ఆహ్లాదభరితమైనటువంటి పాటలతో మీ ముందుకు వచ్చేసాను. మరి కాబట్టి మీరు కూడా వింటూ ఈ ఉదయాన్ని ఎంతో చక్కగా ప్రారంభించేస్తారా? అయితే ఇప్పుడు శ్రీకృష్ణుని దివ్యనామంతో అలాంటి అద్భుతమైనటువంటి పాట మనందరి కోసం వచ్చేస్తోంది. కమల్ హాసన్ సాధనా సర్గం పాడగా హిమేష్ రేషమ్య సంగీతం వహించి వేటూరి గారి రచనలో వచ్చిన ఈ అద్భుతమైన పాట మీ అందరి కోసం విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా ఒక మంచి పాటతో మొదలు పెట్టాం కదా. ఉదయం అంటేనే ఒక కొత్త ఉత్సాహం, దానికి తోడొక మధురమైనటువంటి ప్రేమ గీతం వినిపిస్తే ఆ రోజుకి ఇంకా ఆనందం మరింతగా కొత్తగా ఉంటుంది కదా. సో పల్లెటూరి అందాలు, చిలిపి చూపులు, మనసులో పుట్టే కొత్త భావాలు, వీటన్నిటితో అందంగా అల్లుకున్న ఓ సరికొత్త సినిమాలోని చక్కటి ఫీల్ గుడ్ మెలోడీ. మరి కొత్తగా వచ్చిన లెనిన్ సినిమా నుంచి ఈ పాట రాబోతుంది. గానం జువిన్ నౌటియాల్, శ్వేతామోహన్, సంగీతం తమనందించారు, సాహిత్యం అనంత శ్రీరామ్, అఖిల్ భాగ్యశ్రీ నటించిన లెనిన్ సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం విందామా. మరి

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయ రాగం సినీ గీతాల కార్యక్రమంలో కొత్త రోజు అంటే మరి క్యాలెండర్ లో డేట్ మారడం మాత్రమే కాదు, మనకొచ్చిన ఒక అద్భుతమైనటువంటి అవకాశం. సో ఏ అవకాశాన్నైనా ముందు జరిగిన వాటితో కంపేర్ చేయకుండా మనం ఈ రోజు ఏదైనా సాధించాలి, ఏదైనా కొత్తగా చేయాలి అని మన మీద మన నమ్మకంతో కొత్త ఆశలతో కొత్త ఆనందాలతో ప్రారంభిస్తే ఏదైనా సరే పాజిటివ్ గానే వస్తుంది కదా. కాబట్టి ఈ రోజు కూడా అలాంటి ఒక అందమైన ఉదయం లాగా సాగిపోవాలని కోరుకుంటూ విశ్వనాథన్ సన్స్ నుంచి సుభాషిణి గారు పాడగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతంలో రామజోగయ్య శాస్త్రి గారు రచించిన మరి అద్భుతమైన పాట మీ అందరికీ వస్తోంది. విశ్వనాథన్ సన్స్ సినిమా నుంచి విందామా మరి.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాణ్ణి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. హుషారుగా ఈ ఉదయం అద్భుతమైనటువంటి పాటలతో మొదలైపోయింది కదా. మరి ఉదయం అంటే అలారం ఆపేసి మళ్లీ నిద్రను కంటిన్యూ చేయడం కాదు, దాన్ని బ్రేక్ చేసి ఈ రోజు ఉదయాన్ని ఎంతో బ్రైట్ఫుల్ గా స్టార్ట్ చేయడం. మనం కొత్తదనాన్ని ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజు అలాగే రొటీన్ కి బ్రేక్ ఇద్దాం. కొంచెం ట్యూన్ ని పెంచండి, కొంచెం వాల్యూమ్ ని రేస్ చేయండి, ఎందుకంటే కొత్త సినిమా నుండి పాట వస్తోంది. కొరియన్ కనకరాజు చిత్రం నుండి శృతి రంజని ధీరజ్ పాడగా తమన్ సంగీతం అందించి శ్రీజు సాహిత్యం అందించిన పాట మీ అందరి కోసం వస్తోంది. కాబట్టి కొత్త బీట్ వేద్దాం, వాల్యూమ్ కాస్త పెంచండి. ఉదయరాగంలో మీ అందరి కోసం కొరియన్ కనకరాజు నుంచి పాట వస్తోంది, విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో అద్భుతమైనటువంటి పాటలతో మీ ఉదయాన్ని ఎంతో గొప్పగా ఆరంభం చేశారు కదా. మరి ప్రేక్షకులు ఒక చిన్న గమనిక, ఈ రోజు శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. ఇంకా మన ఉదయరాగం కార్యక్రమానికి వచ్చినట్లయితే, ఒకసారి మనసు పెట్టి ఏదైనా సాధించాలనుకుంటే దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగిపోవాలని ఒక పట్టుదల ఉండాలి. అలాంటి జోష్ మనలో నింపుతూ వినగానే అడుగులు వేయించేలా ఒక ఉత్సాహభరితమైన గీతం మీ అందరి కోసం వస్తోంది. సో పెద్ద సినిమా నుంచి ఈ పాట, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, గానం విశాల్ మిత్ర, సాహిత్యం అనంత శ్రీరామ్. మరి ఈ ఉదయాన్ని ఇంకా ఉత్సాహంగా మార్చుకుందామా, వినేద్దామా ఈ పాట మీ అందరి కోసం వస్తుంది మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయ రాగం కార్యక్రమంలో తర్వాత మీకోసం వస్తున్నటువంటి ఒక పాట మంచి హుషారెత్తిస్తున్న గీతమే ఇది కూడా. ఈ పాట వింటూ మీ మార్నింగ్లో మీరు ఎక్కడికి వెళ్తున్నా, స్కూల్, కాలేజ్ లేదా ఇంట్లో ఉంటూ ఏదో పనుల్లో బిజీగా ఉంటున్నా సరే ఖచ్చితంగా ఈ పాటతో డాన్స్ వేయడం మాత్రం ఖచ్చితమని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సాంగ్ వస్తోంది, మరి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం నకాశ దీపక్ బ్లూ, సాహిత్యం వివేక్. మరి పాట మీ అందరి కోసం వస్తుంది, విందాం మరి.

0: Across the country today, and in women's cricket, India stormed into semi-final of T20 Asia Cup, beating Hong Kong by 137 runs in their second Group A match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
1: Akasvani Allur Sitaram Raju Jilla Samachara Lekha Vintaru Rajana Sri P. Surya Rao.
2: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, సంజీవని ప్రాజెక్టు ప్రారంభం, ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన ఆగస్టు నెల అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను మీరు ఇప్పుడు వింటారు. భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమైంది. అల్లూరి సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయ నృత్యానికి అంతర్జాతీయ అవార్డు దక్కడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకు వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీసీసీ నూతన ఉత్పత్తులు వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. గంజాయి నివారణకు ఈగల బృందం చేపడుతున్న చర్యలను సమీక్షించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు గిరిజన హక్కులు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివాసులు సృష్టికి మూలమని, ప్రకృతిని కాపాడేవారే ఆదివాసులని ఆమె పేర్కొన్నారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవని హెల్త్ వెల్త్ హ్యాపీ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 10 ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు నేరుగా వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. సంజీవని యాప్తో ఆరోగ్య సమాచారం మొబైల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. 3 నెలల్లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామని, సెల్ టవర్లు ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో అనుసంధానం పెంచుతామని హామీ ఇచ్చారు. గంజాయి రహిత ఏజెన్సీని లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి గంజాయి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఏజెన్సీలో గంజాయి సాగును దాదాపు పూర్తిగా నిర్మూలించామని, ఒడిషా సహా ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని అదనపు ఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ పంటను ఆశిస్తున్న కాఫీ బెర్రీ బోరర్ తెగులు నియంత్రణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అరకు వ్యాలీ, డుమ్రిగూడ మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 2500 ఎకరాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెగులు తీవ్రతను గుర్తించి అవసరమైన ప్రాంతాల్లో బ్రోకా ట్రాప్స్, ల్యూర్స్, బ్యువేరియా, బాసియానా వంటి జీవ నియంత్రణ పద్దతులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులకు నిరంతర సాంకేతిక అవగాహన కల్పించి కాఫీ పంటను రక్షించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆసుపత్రులను వైద్య కళాశాల ప్రాంగణానికి తరలించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్ల వంటి సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. 10వ తరగతి విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని కలెక్టర్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు

0: జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదగుడి కార్యక్రమానికి స్వాగతం. వరదగుడి కార్యక్రమంలో ఈరోజు మనం చెప్పుకోబోతోంది, మనకొక పాట వినిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చేది గాయకుడి స్వరం, తర్వాత సంగీత దర్శకుడి బాణి, తెరపై కనిపించే కథానాయకుడు కథానాయిక. కానీ ఆ పాటకి ప్రాణం పోసే పదాల వెనక ఒక మనస్సు ఉంటుంది, ఓ ఆలోచన ఉంటుంది, ఒక కవి ఉంటారు. ఒక చిన్న పదంతోనే ప్రేమను పలికించగలడు, ఒక వాక్యంతో జీవిత సత్యాన్ని చెప్పగలరు, ఒక పల్లవితో యువతను ఉత్సాహపరచగలరు. అలాగే అటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభను కలిగిన ప్రజ్ఞాశీలి తెలుగు సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారి గురించిన విశేషాలతో, ఆయన పాటలతో ఈరోజు ముస్తాబైంది వరదగుడి. మరి రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైనటువంటి పదాలతో పాటలతో ఎన్నో అద్భుతమైనటువంటి సాంగ్స్ ని మనకు అందించారు. గీత రచనలకి అవార్డు రావడం సహజం, ఒక గౌరవం. కానీ ఆయన రాసిన పాటలు ప్రజలు తమ జీవితంలో భాగం చేసుకోవడం ఒక గొప్ప గౌరవం కదా. అలాంటి గౌరవంతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న రామజోగయ్య శాస్త్రి గారి కలం నుంచి వెలువడిన అవార్డు గీతాలను ఇప్పుడు విందాం. మీ అందరి కోసం ముందుగా వస్తోంది ఖలీజా సినిమా నుంచి ఈ పాట, మీ అందరి కోసం

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బుర్రద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదగుడి కార్యక్రమంలో సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారి గురించిన విషయాలు పాటలు వింటూ ఉన్నాం కదా. మరి ఆయన చదువుకుంటుంటున్నప్పుడే చిన్నప్పటి నుంచి ఏదో సృజనాత్మకంగా చేయాలన్న ఆలోచన, ముఖ్యంగా సినిమా పాటల పట్ల ఎక్కువగా ఆయన ఆకర్షితులయ్యారు. ఆయన చదువుకునేదంతా కూడా బెంగళూరులో, తర్వాత అక్కడే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశారు. ఉద్యోగం చేస్తూ ఉన్న మనసులో మాత్రం పాటల ప్రపంచమే, సినిమా పాట రాయాలి అని కోరిక బలంగా ఉండేది. 2004లో యువసేన చిత్రంతో గీత రచయితగా ఆయన సినీ ప్రస్థానం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం తెలుగు చిత్రసీమలో ప్రముఖ గీత రచయితగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. రామజోగయ్య శాస్త్రి కళలో ప్రత్యేకత ఏంటో తెలుసా? అది ప్రేమ పాట కావచ్చు, విరహ గీతం కావచ్చు, మాస్ పాట కావచ్చు, భక్తిభావంతో ఉన్న పదాలు కావచ్చు, ప్రేరణ ఇచ్చే గీతం కావచ్చు, సందర్భానికి తగ్గట్టు పదాలు ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన పాటల్లో మెలోడీగా మనసులో నిలిచిపోయే అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో ఇచ్చారు. అందులో నంది అవార్డు వచ్చినటువంటి పాట, అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డు, సైమా బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు వచ్చినటువంటి పాట జనతా గ్యారేజ్ లో నుంచి ప్రణామం అన్న పాట మీ అందరి కోసం వస్తోంది. విందామా మరి?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదగుడి కార్యక్రమంలో సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారి గురించిన విషయాలు, ఆయన రచించిన పాటలు వింటూ ఉన్నాం కదా. ఆయన రచించిన పాటల్లో ఇందాక ప్రణామం పాట విన్నారు, ఇంకా అలాగే దేవర సినిమా నుంచి చుట్టమల్లె పాట కానీ, ఇంకా శ్రీమంతుడ సినిమాల పాట కానీ, అలాగే అద్భుతమైనటువంటి పాటలు చాలా రాశారు. అందులో రామజోగయ్య శాస్త్రి గారి పాటల్లో కనిపించే మరో విషయం ఏంటంటే, తరం మారిన ఆయన పదాలు మాత్రం మారుతున్న సంగీత ప్రపంచంతో కలిసి ప్రయాణిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా కొత్తగా అనిపిస్తాయి. కొత్త తరానికి నచ్చే పదాలు, సాంప్రదాయ తెలుగు అందం, సందర్భానికి తగినటువంటి భావం, ఇవన్నీ కలపడంలో ఆయన రచనా శైలి మనకి ఇట్టే కనిపించేస్తుంది. అందుకే ఆయన పాటలు ఒక తరం దగ్గర ఆగిపోలేదు, తరంతో పాటు మళ్లీ కొనసాగుతూ కొత్తదనాన్ని పుంజుకుంటోంది. అలా ఇప్పుడు

అందరి కోసం వస్తోంది ఓ అద్భుతమైనటువంటి పాట, అల వైకుంఠపురం చిత్ర నుంచి బుట్టబొమ్మ సాంగ్. ఈ పాటకు కూడా బెస్ట్ లిరిసిస్ట్ గా సైమా అవార్డుని కూడా అందుకున్నారు రామజోగయ్య శాస్త్రి గారు. విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. వరదగుడి కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి గారి గురించిన విశేషాలు వింటూ ఉన్నాం కదా. మరి శ్రోతలు, ఒక ప్రకటన. ఈ రోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక లైవ్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పకుండా ఫోన్ చేయండి, మీ దంత సంబంధించిన సందేహాలకు సమాధానాలను పొందండి. ఇక మన వరదగుడి కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి గారి గురించిన విషయాల్లోకి వస్తే, ఆయన దశాబ్దాలుగా మన తెలుగు సినీ చరిత్రలో ఎన్నో అందమైన పాటలు రాశారు. కారం మారిన మనకు ఎన్నో కొత్త కొత్తవైనటువంటి పదాలు టెక్నాలజీలు వచ్చినా ఈ తరం వారిని కూడా ఎంటర్టైన్ చేస్తూ కొత్తగా అద్భుతమైనటువంటి పాటలతో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. ఎన్నో బాణీలు, ఎన్నో పదాలు, ఎన్నో విజయాలు. ఒక ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడి నుంచి పాటల ప్రపంచంలో అడుగుపెట్టిన గీత రచయిత వరకు ఈ విజయంలో తన కృషి, పట్టుదల అంతా కూడా తన అభీష్టమని అంటారు. ముఖ్యంగా ఒక పాట వెనక మాత్రం ఒక భావం అనేది ఉంటుంది కదా, ఆ భావానికి తన

ఆలోచనే ప్రధానమైన కారణం అంటారు. మరి తెలుగు సినీ ప్రపంచానికి ఇలాంటి గీత రచయిత ఒక వరమనే చెప్పాలి. కాబట్టి మీ అందరి కోసం మరో అద్భుతమైనటువంటి రామజోగయ్య శాస్త్రి గారి రచనలు, అలాగే అవార్డు పొందినటువంటి ఓ అద్భుతమైన పాట వస్తోంది దేవరచిత్ర నుంచి. ఈ పాట మీ అందరి కోసం విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారి గురించిన ఎన్నో అద్భుతమైన విశేషాలు, ఆయన సినీ ప్రయాణం, అద్భుతంగా విజయాలు సాధించి ఉత్తమ గీత రచనలకు అవార్డు లభించినటువంటి పాటలు విని ఎంతో ఆనందించారు కదా. మరి తర్వాత కార్యక్రమానికి కూడా సమయమైంది. తర్వాత మీ అందరి కోసం చిత్రలేఖ కార్యక్రమం కూడా ప్రసారం కావడానికి సిద్దంగా ఉంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 9 గంటలవుతోంది. మరి చిత్రలేఖ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఉత్తరాల ద్వారా మీ అందరి కోసం పాటలు వినిపించడానికి సిద్దంగా ఉన్నాను. మరి చిత్రలేఖ కార్యక్రమానికి మీరు కూడా లేఖలు రాస్తూ చిత్రలేఖ కార్యక్రమం ద్వారా పాటలు వినిపించడానికి సిద్దంగా ఉండాలి అంటే మీరు రాయాల్సిన మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. మరి ముందుగా మన కోసం చిత్రలేఖ కార్యక్రమంలో లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? చిత్రలేఖ శ్రోతలు కోరిన కార్యక్రమం ద్వారా చందమామ సినిమా నుంచి ఈ పాటను నాకు వినిపించండి అంటూ చెప్తూ ఉన్నారు. ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, ఇక సుధారాణి, సాయి తేజ, లీలా సింగ్, ఏలూరు నుంచి కోరుతున్నారు. వీరందరూ కూడా ఎంతో అద్భుతంగా చిత్రలేఖ కార్యక్రమానికి ఎప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. వాళ్ళు చందమామ సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ప్రసారం చేద్దాం. మరి మీరు చందమామ చిత్రం నుంచి ఈ పాటని ఎంతో అద్భుతంగా వింటూ మీరు కూడా ఉత్తరాలు రాయడానికి సిద్దమై

0: చెప్పండి, మీ అందరి కోసం ఈ పాట వస్తుంది, వినేద్దామా మరి.
1: ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరి స్వరాలకు జ్ఞాపకాల రంగులు అద్దుతూ, అక్షరాలకు అనుభూతులను రూపమిస్తూ తెలుగు సినిమా పాటల అందమైన ప్రపంచంలో తీసుకెళ్లే కార్యక్రమమే చిత్రలేఖ. పాట పుట్టిన సందర్భం నుంచి దాని వేదిక ఉన్నటువంటి భావం

మనసుకు హత్తుకునే మెలడు నుంచి ఉత్సాహభరితమైన గీతం వరకు ఎన్నో అద్భుతమైన పాటలు మన కోసం సిద్ధంగా ఉన్నాయి. మరి మీరు కూడా మీ ఎంతో అద్భుతమైనటువంటి నచ్చిన పాటల్ని మీ కుటుంబ సభ్యుల తరపు నుంచి, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరికీ వినిపించాలి అంటే టూ చిత్రలేఖ, కేఆర్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అనమయ సర్కిల్కి మీ ఉత్తరాలను పంపించాలి. తర్వాత మనకు వచ్చినటువంటి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మరి లెనిన్ చిత్ర నుంచి పాటను కోరుకున్నారు. తప్పకుండా పోలేరయ్య గారు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులందరి కోసం, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం కూడా చిత్రలేఖ కార్యక్రమంలో లెనిన్ చిత్రం నుండి ఈ పాట మీ అందరి కోసం విందామా మరి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్ర

సమాచారం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి శ్రోతలు, ఒక ప్రకటన. ఈరోజు అంటే శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణతంత్ర సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి మీరు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 224-6605, 224-6606, STD కోడ్ 08-77. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల, వెంకటగిరి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ప్రేక్షకులకి, ముఖ్యంగా మన శ్రోతలకి జ్ఞాపకాలను మనం వెలికితీయాల్సిన అవసరం లేదు. ఒక పాట చాలు, అవే మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. మరి అలాంటి ఒక జ్ఞాపకాన్ని పలకరిస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని ఉత్తరాల ద్వారా చిత్రలేఖ కార్యక్రమానికి మనకు తర్వాత లేఖ వచ్చింది. మరి అభినందనలు తెలుపుతూ ఈ లెటర్ని గుత్తి రోడ్, రాణినగర్, అనంతపురం జిల్లా నుంచి రాస్తున్నారు బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, అలాగే వాళ్ల కుటుంబ సభ్యులు అందరూ, స్నేహితులతో సహా. మా అందరి కోసం శ్రీనివాస మంగాపురం నుంచి, హేమంగా అన్న పాటని మా కోసం ప్రసారం చేయండి అంటూ పాట లిరిక్స్తో సహా మన కోసం అందించారు. అదే ప్రేమతో మనం కూడా ఆ పాటను ప్రసారం చేద్దాం. మరి శ్రోతలు, మీరు కూడా చిత్రలేఖ కార్యక్రమంలో ఆకాశవాణిపై మీ అభిప్రాయాలు, మీకు నచ్చిన పాటని విని మీ వారికి, మీరు కోరుకున్న వారికి అంకితం ఇవ్వాలి అంటే మీరు రాయాల్సిన మా కార్యక్రమ వివరాలు చిత్రలేఖ, కేర్ ఆఫ్ ఆకాశవాణి, తిరుపతి కేంద్రం, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి. మరి ఇప్పుడు రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులందరి కోసం, మీ కోసం కూడా పాట వచ్చేస్తోంది శ్రీనివాస మంగాపురం నుండి. విందామా?

0: మంగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
4: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
3: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
4: ఎలా తెలుసుకోవచ్చు?
3: ఉద్గమ్ ద్వారా. RBI యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
4: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
3: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: RBI అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి FM వింటూ ఉన్నారు. జీవితం ఎన్నో రంగులతో నిండిపోయిన ఒక చిత్రం. అందులో ఒక్కో రంగుకి ఒక్కో రాగం. ఇప్పుడు ఆ చిత్రంలోని మరో రాగాన్ని మీకు వినిపించమంటూ మనకు ప్రేమపూర్వకంగా ఉత్తరాల ద్వారా కోరారు. మరి ఈ పాటను వినిపించమని అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుంచి కోరుతూ ఉన్నారు సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, శ్వేత, మౌనిక. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా నుంచి వెన్నెల్లో హాయ్ హాయ్ అనే పాటని హాయిగా ప్రసారం చేయమంటున్నారు. సో మరి శ్రోతలు, మీరు కూడా ఇలాగే మీ కుటుంబ సభ్యులకి, మీకు నచ్చినటువంటి వారికి మీరు కోరిన పాటని వినిపించాలి అంటే మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి మీరు రాయవలసిన చిరునామా 2 చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అనమయ సర్కిల్, తిరుపతి. మరి మీ అందరి కోసం ఈ పాట వస్తోంది, వినేద్దామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరి జీవితంలో మన జ్ఞాపకాలని మళ్లీ మళ్లీ చూడాలనిపించుకునేలా ఉండే ఒక అద్భుతమైనటువంటి వస్తువు అంటే అది ఉత్తరం. మరి పదాలు పాటలతో పలకరించే కార్యక్రమం మన చిత్రలేఖ. మరి ఈ చిత్రలేఖ కార్యక్రమానికి తర్వాత ఉత్తరాన్ని రాసినటువంటి వారు సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి, సుందరయ్య నగర్ నుంచి శివగాని సుధాకర్, శివరత్నమ్మ, లక్ష్మీ, భవాని, వైష్ణవి, ఓపిలేసు, నాగభూషణ. మరి వీరు కోరుతున్నటువంటి పాట వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి కోరుతున్నారు. తప్పకుండా సుధాకర్ గారు, మీ కుటుంబ సభ్యులు, అలాగే మన శ్రోతలందరి కోసం కూడా ఈ పాటను ప్రసారం చేస్తాం. మరి మీరు కూడా చిత్రలేఖ కార్యక్రమం ద్వారా పాటను ప్రసారం చేయాలంటే చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్ తిరుపతికి మీ ఉత్తరాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి పాట వస్తుంది మీ అందరి కోసం, విందామా మరి.

0: వచ్చే వీరయ్యా.
1: అదిరిపో నాది పార్టీ.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు కదా. మరి శ్రోతలు, ఒక చిన్న ప్రకటన. ఈ రోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి శ్రోతలు, మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు 224-6605, 224-6606, ఎస్టిడి కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల వెంకటగిరి. మరి తప్పకుండా ఫోన్ చేసి మీ దంత సంబంధ సందేహాలకు సమాధానాలను పొందండి.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. పాట అయిపోయిన తర్వాత కూడా దాని పల్లవి మనసులో తిరుగుతుంటే ఒక మంచి గీతాన్ని గుర్తు చేసినట్టే కదా. మరి అలాంటి పాటలు వాళ్ల జీవితంలో ఒక అద్భుతమైనటువంటి గుర్తుంచుకున్న ఆ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ మనకు అంతే అద్భుతంగా ఉత్తరం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మనకి తర్వాత ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది? చిత్రలేఖ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామపుర గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, ఇతర కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. ఆయుధం చిత్రం నుంచి ఇదేమిటమ్మా అనే పాటని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ప్రసారం చేస్తాం. మరి శ్రోతలు, మీరు కూడా ఉత్తరాలు రాయండి, కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు తెలపండి. అలాగే ఎవరి కోసం ఏ పాట కోరుతున్నారో రాస్తూ మీ చిరునామాగా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి, అన్నమయ్య సర్కిల్. మరి మీ ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటాం. మరి ఈ పాట వచ్చేస్తోంది, విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఒక పాటలో కథ ఉంటుంది, ఒక పాటలో కాలం ఉంటుంది, ఒక పాటలో మనిషి జీవితం కూడా వినిపిస్తూ కనిపిస్తుంది. అలాంటి ఎన్నో పాటల్ని గుర్తుంచుకుని మీకు నచ్చిన పాటల్ని మాకు రాసేటువంటి కార్యక్రమం చిత్రలేఖ. సో చిత్రలేఖ కార్యక్రమంలో ఎంతో మంది వాళ్లకు నచ్చినటువంటి పాటల్ని వినిపించడానికి మనకు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు కదా. తర్వాత మనకు వచ్చిన

వచ్చినటువంటి ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, లావణ్య, శ్రీహిత, అక్షయ్ ఇంకా మిగతా కుటుంబ సభ్యులు, మిత్రులు కోరుతున్నారు. వీరికి అద్భుతమైనటువంటి పాటని కోరుతూ ఉన్నారన్నమాట. ఈ పాటని ప్రసారం చేయాల్సిందిగా ఛాంపియన్ సినిమా నుంచి కోరుతున్నారు. మరి ప్రసారం చేసేద్దామా? శ్రోతలు మీరు కూడా ఉత్తరాలు రాయాలంటే టూ చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణికి ఉత్తరాలు రాస్తూ ఉండండి. మరి మీ అందరి కోసం ఛాంపియన్ సినిమా నుంచి పాట వస్తోంది, వినేద్దామా?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు కదా. పాట కేవలం వినిపించేది కాదు, అది ఒక చిత్రాన్ని గీస్తుంది, ఒక భావాన్ని రాస్తుంది. అందుకే చిత్రలేఖ కార్యక్రమం మీకు ఆ స్వరాలను వినిపించేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. మన చిత్రలేఖ కార్యక్రమానికి తరువాత ఉత్తరం రాసినటువంటి వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరు వారసుల చిత్ర నుంచి డేంజర్ పాటని కోరుతున్నారు. తప్పకుండా ప్రసారం చేద్దాం. మరి శ్రోతలు, మీరు కూడా చిత్రలేఖ కార్యక్రమానికి మీ ఉత్తరాలను పంపించాలంటే మా చిరునామా 2 చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి, అన్నమయ్య సర్కిల్. మరి మీ ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటాం. మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి మీ పాటలతో సహా. మరి ఇప్పుడు గణపవరపు మల్లేశ్వరరావు గారు కుటుంబ సభ్యులకు మీ అందరి కోసం వారసుడు చిత్రం నుంచి పాటొస్తోంది, విందామా మరి.

0: grigia.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మీ జ్ఞాపకాలు, మీ అభిమానం, మీ ఆప్యాయత, మీ మనసులోని మాటల్ని అక్షరాలుగా మోసుకొచ్చే ఆకాశవాణి చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత లేఖ మనకు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, హన్విత రాశారు. సాంబా సినిమా నుంచి ఒక పాటను ప్రసారం చేయమని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీకోసం ప్రసారం చేస్తా, ఇంతకు ముందు కూడా ఉత్తరం రాసం చదవలేదన్నారు కాబట్టి మరొకసారి చెప్తున్నా, నరేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట వస్తోంది. చిత్రలేఖ కార్యక్రమానికి మీరు కూడా ఉత్తరాలు రాయాలంటే చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి తిరుపతి. మరి మీ అందరి కోసం పాట వస్తోంది, విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో మీరు రాసిన ప్రతి అక్షరాన్ని ప్రేమగా మోసుకొచ్చే చిత్రలేఖలు మన ఈనాటి చివరి ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, చుట్టగుంట రామాపురం రామచంద్రాపురం మండలం నుంచి జనార్దన్ రెడ్డి, విమల, దీప, హషిత.

0: Gallerte.
1: ఇంతవరకు మీరు రాసిన అక్షరాలు, మేం పలికిన మాటలు కలిసి అల్లుకున్న అందమైన అనుబంధమే చిత్రలేఖ. మరో అక్షరం, మరో కథ, మరో అనుభూతితో మళ్లీ చిత్రలేఖలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి మన ఆకాశవాణి 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. మరికొద్ది క్షణాల్లో నషాముక్త అభియాన్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి శ్రీమతి ఉమా మహేందర్ రాజ్, పరిచయకర్త ఎన్ మణిగారు సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే.

నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీమతి ఉమా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో సమాజాన్ని, యువతను పట్టిపీడుస్తోన్న వ్యసనం మాదక ద్రవ్య వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీసే మాదక ద్రవ్య వినియోగాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం నషా ముక్త్ భారత్ అభియాన్. మాదక ద్రవ్య వినియోగ నివారణ, అంచనా, చికిత్స, పునరావాసం వంటి పలు కార్యక్రమాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు శ్రీమతి ఉమా మహేంద్రరాజ్. 20 సంవత్సరాలకు పైగా మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి రీహాబిలిటేషన్ సెంటర్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తోన్న గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉండి ప్రభుత్వ పథకమైన నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ స్కీమ్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ నషా ముక్త్ భారత్ అభియాన్పై

0: ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఉమా మహేంద్ర రాజ్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే మేడం.
1: నమస్తే అమ్మా.
0: భారత ప్రభుత్వం నషా ముక్త్ భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా అంటూ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మీరు కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ డ్రగ్ ఫ్రీ ఇండియా, నషా ముక్త్ భారత్ అభియాన్ ఏమిటి అనేది శ్రోతలకు వివరిస్తారా?
1: మనకి యాక్చువల్లీ 2018-19 మన భారత ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించారు, నేషనల్ అసెస్మెంట్ సర్వే. దానిలో మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఈ నషా అనేది, ఈ మత్తు పదార్థాలు, ఈ వ్యసనాలు, ఈ మత్తు అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అట్లానే మన యువత దానికి అలవాటు అవటం మూలంగా వాటి బారిన పడి వ్యసన పరులు అయిపోతే మన దేశం వీక్ అయిపోతుంది. మన బోర్డర్స్ లో మనకి టెర్రరిజం అనేది ముప్పు. అదేవిధంగా మన దేశం లోపల మనకి ఇది తెలియకుండానే మనకి రక్షణ లేని పరిస్థితులు కనిపించినాయి. అందుమూలంగా మన భారత ప్రభుత్వం కొన్ని స్ట్రాటజీస్ తీసుకున్నారు. అదే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. దానిలో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ సప్లై రిడక్షన్, సప్లైని తగ్గిద్దాం, సప్లైని అరికడదాం, సప్లై మీద దృష్టి పెట్టారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ దాన్ని చూస్తున్నాయి. మీరు చూస్తూనే ఉంటారు చాలా వరకు ఎక్కడెక్కడ గంజాయి పండింది, లేకపోతే మత్తు పదార్థాలు, ఇల్లీగల్ మత్తు పదార్థాలను మనం నాశనం చేయటం, వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి హామ్ రిడక్షన్. హామ్ రిడక్షన్ అంటే ఆల్రెడీ దాని బారిన పడిపోయారు. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్, అబ్యూజ్ అండ్ ఎడిక్షన్. చాలా రకాల మందుల్లో ఇవన్నీ కూడా, నొప్పి మందుల్లో, పెద్ద పెద్ద జబ్బులకి సంబంధించిన మెడికేషన్ లో వాటిలో యూజ్ అవుతుంది. కానీ వాడకూడని విధంగా వాడటం అనేది అబ్యూస్. నెక్స్ట్ ఎడిక్షన్ అంటే అది వ్యసనం. ఇప్పుడు ఎవరైనా ఎలా స్టార్ట్ చేస్తారు, మొదట అసలు దానిలో ఏముందో తెలుసుకుందాం అనే క్యూరియాసిటీ పనిచేస్తుంది. మనం ఎవరో చెడగొట్టారు, ఫ్రెండ్స్ చెడగొట్టారు, వాళ్ళు చెడగొట్టారు అంటారు. కానీ మనలో ఎక్కడో ఏదో ఒక మూల అసలు దానిలో ఏదో అసలు ఏంటో తెలుసుకుందాం అనే కుతూహలం అటువైపు నడిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అప్పుడప్పుడు ఎవరన్నా పిలిచారు, ఏదన్నా ఒకేషన్ లో చేసేది ఒకేషనల్ అబ్యూస్. ఆ తర్వాత నిదానంగా ఒకేషన్ నుంచి జాయ్ఫుల్ లోకి వెళ్తుంది. ఇది వరకు ఎవరో పిలిచే చోట్ల ఇప్పుడు మనమే పిలుస్తాం. ఆ తర్వాత నిదానంగా అది సోషల్ లోకి వెళ్తుంది. సోషల్ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే అందరూ కలిసి గ్రూప్ గా చేసేది సోషల్ కాదు, స్వచ్ఛందంగా ఎవరు పిలవక్కర్లేదు, మనము ఎవరిని పిలవక్కర్లేదు, సొంతంగానే అబ్యూస్ చేస్తారు. ఏదో ఒక టైంలో ఇంత క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయగలుగుతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలరు. ఎవరైతే డ్రగ్ అబ్యూస్ అనేది చేస్తున్నారో, లీగల్ కానివ్వండి ఇల్లీగల్ కానీ, డ్రగ్స్ ఆర్ లీగల్ అండ్ ఇల్లీగల్ కానీ, ఏదైనప్పటికీ కూడా ఎవరైతే అబ్యూస్ చేస్తున్నారో వాళ్ళల్లో ఒక 80-85% పీపుల్ ఇక్కడ వరకే వస్తారు. మిగిలిన 15-20% పీపుల్, కరెక్ట్ గా పర్సంటేజ్ చెప్పలేము, ఇప్పుడు అడిక్షన్ లోకి వెళ్తారు. వ్యసనం అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు సడన్ గా ఆపినప్పుడు వీళ్ళకి విత్డ్రావల్స్ వస్తాయి. వాళ్ళకి శారీరకంగాను మానసికంగాను ఆ పర్టిక్యులర్ కెమికల్ మీద ఆధారపడిపోయారు. అది సడన్ గా ఆపినప్పుడు హెల్త్ ఇష్యూస్, చేతులది వణికిపోవటం, పరాకు మాటలు, ఎక్కడో ఉన్నట్లు ప్రవర్తించటం, సమ్ టైమ్స్ పిచ్చిబడి లాగా ప్రవర్తించడం, ఓరియంటేషన్ ఉండదు, హెలోసినేషన్స్ ఉంటాయి, ఇట్లాంటివి అన్ని జరుగుతాయి, భ్రమలు, భ్రాంతులు. వ్యసనంలో 3 ఉంటాయి. దానిలో ఫస్ట్ స్టేజ్ లో నార్మల్లీ వీళ్ళని మనం గమనిస్తే చాలా వరకు ఎడిక్టెడ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఆర్టిస్టిక్ గా, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ గా చాలా మంచి టాలెంట్స్ ఉన్నవాళ్ళు, కానీ ఎక్కడ స్థిరత్వం ఉండదు. ఈ విషయం ఎవరన్నా మాట్లాడితే చిరాకు పట్టడం, లేకపోతే దాన్ని దాటేయటం, కొన్ని కేసెస్ లో ఎదురు తిరగటం అంతా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఒంటరిగా ఉండాలని, ఫ్యామిలీలోనే ఉంటారు కానీ వాళ్ళ మనిషి అయి ఉండరు. అబద్ధాలు, మానిపులేషన్, తనకు కావలసిన దానికోసం ఇతరులను నమ్మించడం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. అట్లానే సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కనిపిస్తాయి. ఎప్పుడు కోపం వస్తుందో, చిరాకు, బాధ, దుఃఖం, ఉక్రోషం, అట్లాంటివన్నీ. ఏది ఎప్పుడు బయటకు వస్తుందో తెలీదు. జస్టిఫికేషన్, తను సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇతరులని బ్లేమ్ చేయటం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ని, నీ మూలంగానే అలానే రాత్రిపూట జరిగిన విషయాలు పొద్దునకి గుర్తుండదు, బ్లాక్అవుట్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఇలా జరిగిన తర్వాత తనే మారిపోవాలని ట్రై చేస్తాను.

0: కానీ 72 అవర్స్ ఆగగలుగుతారు. 72 అవర్స్ తర్వాత విడ్రావల్స్ మొదలవు. ఏదో ఒక విధంగా ఒక 4 రోజులు 2 నెలలు 6 నెలలు మానేశారు అనుకోండి, మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మత్తులో నుంచి బయటకు వస్తే మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోయే లాంటి అబ్సెషన్ వస్తుంది. ఇది థర్డ్ స్టేజ్ కి వచ్చేసరి డబ్బులు ఉంటే సరే సరే, డబ్బులు లేకపోతే బెగ్ బారో ఆర్ స్టీల్ అనేలాగా ఉంటారు. బోన్ చేయరు, నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు. ఆల్కహాల్ అనుకోండి బోన్ చేయరు, అదే కెనబిస్ అనుకోండి గంజాయి లాంటి ఎక్కువ తింటారు. ఇంట్లో వాళ్ళకి ఉందా లేదా కూడా గమనించకుండా అంత ఆకలిస్తుంది. ఈ టైంలో చాలా డిప్రెషన్, దే ఎక్స్ప్రెస్ దేర్ లోన్లీనెస్, అనుమానం, ఇద్దరు మాట్లాడుకుంటున్నా నా గురించే మాట్లాడుకుంటున్నారు అలాంటి ఆలోచనలు, భ్రమలు. అట్లానే ఈ టైం వచ్చేసరికి చేతులు వణకటం, క్రాంప్స్ అట్లాంటివి అన్ని కనిపిస్తాయి. సో దీన్ని బట్టి మనం సిమ్టమాటికల్లీ ఏ టెస్ట్ చేయకుండా కూడా ఈ సిమ్టమ్స్ తెలిసి ఉంటే మనం అతను ఏ స్టేజ్ లో ఉన్నాడు, అతను యూజ్ అబ్యూజ్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఏ స్టేజ్ లో ఉన్నాడు అనేది చాలా ఈజీగా గమనించి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ కోసం హార్మ్ రిడక్షన్ లో గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇది వరకటి కంటే చాలా ఎక్కువ డిడిఏసీస్, డిస్ట్రిక్ట్ ఎడిక్షన్ సెంటర్స్, ఏటీఎఫ్స్ అంటే ఎడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్స్, అట్లానే ఇర్కాస్ అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, కమ్యూనిటీ పీర్ లెడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్. చిన్న పిల్లల అప్పటి నుంచి వాళ్ళకి ఒక కమ్యూనిటీలో పిల్లల్ని మనం తీసుకుని ఆ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించి వాళ్ళ ద్వారా అవగాహన కల్పించడం, అది చాలా బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే మన బోటి వాళ్ళు లేకపోతే స్కూల్లో టీచర్స్ చెప్పిన దానికంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పింది, వాళ్ళ పేర్స్ చెప్పింది ఎక్కువ తీసుకుంటారు ఆ విధంగా ఆ ప్రాజెక్ట్. అట్లానే ఓడిఐసి అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్, అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ అంటే ముందుగానే వాళ్ళు ఎడిక్షన్ దాకా వెళ్లకుండా అబ్యూజ్ లో ఉన్నప్పుడే యంగ్ పీపుల్ కి కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గం చూపిస్తారు. అట్లానే వాళ్ళకి రిఫరల్స్ కూడా ఇస్తారు. సపోజ్ ఏదైనా అదర్ హెల్త్ ఇష్యూ ఉంది, లేదా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి రిఫర్ చేయాలి, ఇట్లాంటి హెల్ప్ కూడా చేస్తారు. ఓడిఐసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇర్కా. ఇర్కా అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఆల్రెడీ ఎడిక్టెడ్ పీపుల్ ని ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ డి ఎడిక్షన్ సెంటర్స్, ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ఒకే చోట ఉండేలాగా గవర్నమెంట్ మనకి చాలా సెంటర్స్ ని పెంచారు. హార్మ్ రిడక్షన్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 52 సెంటర్స్ ఉన్నాయి మొత్తం అన్ని కలిపి. ఎన్జిఓస్ 31 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాయి, ఒక ఏటీఎఫ్ ఉంది. అట్లానే 25 స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న డిఎడిక్షన్స్, ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డిఎడిక్షన్ సెంటర్ ఉంది. ఈ విధంగా ఆల్ ఓవర్ కంట్రీ మనకి చాలా వరకు దీన్ని స్ట్రెంగ్తన్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు సెంటర్స్ పెట్టడమే కాకుండా ఇంతకు ముందు మనకి 4 రీజనల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంది. మనది సౌత్ జోన్ కి వచ్చేది, తమిళనాడులో ఉండేది రీజనల్ రిసోర్స్ సెంటర్. ఇప్పుడు అలా కాకుండా ఎవరి భాషకి వాళ్ళకి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ ని ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని కూడా బాగా ట్రైన్ చేసి మంచి క్వాలిటీ తోటి మనం సేవలు అందించేలాగా స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మన గ్రీన్ వ్యాలీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండర్ లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తున్న సంస్థలకి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటికి కూడా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ద్వారా మనతోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నారు.
1: మీరు చెప్పిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నషాముక్త భారత్ అభియాన్ కిందకే వస్తాయి.
0: దాని తర్వాత మనకి ఇప్పుడు మధ్యలో వచ్చింది డిమాండ్ రిడక్షన్, సప్లై రిడక్షన్ గురించి మాట్లాడాం, అట్లానే హార్మ్ రిడక్షన్ గురించి మాట్లాడాం. మధ్యలో ఉంది డిమాండ్ రిడక్షన్. అసలు డిమాండ్ లేకపోతే సప్లై అవసరం లేదు, సప్లై లేకపోతే హార్మ్ ఉండదు. అందుకని ఇప్పుడు మనం డిమాండ్ తగ్గించాలి అని అంటే ఒక మినిస్ట్రీ ద్వారానో, 10 మినిస్ట్రీస్ ద్వారానో, 10 డిఎడిక్షన్ సెంటర్స్ ద్వారానో అవుతు మనందరం కూడా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మాట్లాడటం, ఆలోచింపు చేయటం, దాని మీద పని చేయటం, సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇవన్నీ చేయాల్సి ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం. మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏది మంచి చెడు అసలు దీని గురించి పూర్తిగా తెలియచేసి, పిల్లల క్యూరియాసిటీ ఉండదు కదా అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే ముందే ఇట్లా ఏంటో తెలియచేసి దాని వల్ల వచ్చే మంచి చెడు గురించి మనం అందరం మాట్లాడు, మనందరం కూడా వి మస్ట్ జాయిన్ హ్యాండ్. దాని గురించి 2020 ఆగస్ట్ 15 నషా ముక్త్ భారత్

0: యాప్యాన్ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని లాంచ్ చేశారు. అప్పటి నుంచి కూడా అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్స్ ద్వారా అక్కడ మొదలు పెట్టారు. ఇప్పుడు మన దేశం అంతా కూడా నషముక్త్ భారత్ అభియాన్ మీద పనిచేస్తుంది. దానికోసం ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా 50 మంది మాస్టర్ వాలంటీర్స్ ని తయారు చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ అండర్ లో కొంతమంది వాలంటీర్స్ ని తయారు చేసి దీని మీద అవగాహన కార్యక్రమాలు కలగజేస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే డిమాండ్ ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో మనకి సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్ గా దుష్పరిణామాలు ఏదైతే ఉందో అవి కూడా తగ్గిపోతాయి. అదే యాక్చువల్ మోటివ్.
1: ఇటీవల కాలంలోనే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటారు మేడం?
0: ఫస్ట్ థింగ్, నాలెడ్జ్ లేకపోవడం, తెలియచేయకపోవడం, దానికి వల్ల వచ్చే చెడు విషయాలు చెప్పలేకపోతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకి పూర్వం పిల్లలకి ఆడుకోవటం పాడుకోవటం లేకపోతే ప్రతి ఇంట్లోనూ కూడా కౌన్సిలర్ అనేది, ప్రొఫెషనల్ కౌన్సిలర్ అవసరమైన పరిస్థితి కాదు. ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్, జాయింట్ ఫ్యామిలీ, అందరూ అందరిని గమనించేవారు, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్. మన ఫ్యామిలీ వాల్యూస్ అనేది ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఆ బాండింగ్ తగ్గినప్పుడు, ఆ రెస్పెక్ట్ తగ్గినప్పుడు కూడా మన పిల్లలు కొన్ని హద్దులు మీరే పరిస్థితులు కనిపిస్తుంది. అట్లానే వాళ్ళకి బోర్డమ్, ఏదో కొత్తదనం కావాలి, ఈజీ అవైలబిలిటీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫన్ కోసం, అసలు అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం ఆ బుర్రవళ్ళలోకి వెళ్ళిపోతాం.
1: ఇప్పుడు ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు, లేదంటే అక్రమ రవాణా కావచ్చు, వీటిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఎటువంటివండి, ఎలా ఉన్నాయి?
0: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. మన రాష్ట్రంలో అయితే గనక మన ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్లీ ఒక డిపార్ట్మెంట్ వచ్చింది కదా, అది ఇలైట్ నార్కోటిక్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్, ఈగల్ అని. వాళ్ళు చాలా బాగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. పిల్లల్ని, కాలేజెస్ ని, మిగిలిన మన సొసైటీలో చాలా భాగాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలానే వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మనకి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1-444-6. 1-444-6 కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ODICs ఉన్నాయి, అన్ని కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు ఆల్ ఓవర్ ద నేషన్. అట్లానే మనకి అంటే 1-444-6 నేషనల్ వైడ్ పనిచేస్తుంది. అట్లానే 1-972 మన స్టేట్ లో పనిచేస్తుంది. వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకున్న లిస్ట్ ఆఫ్ డిఅడిక్షన్ సెంటర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి రిఫర్ చేయటం, సమ్ టైమ్స్ పక్కన వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేయటం లాంటిది కూడా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, ఇప్పుడు 1972లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాళ్ళు కూడా they are taking steps. వాళ్ళు చాలా బాగా స్టేట్ గవర్నమెంట్ తరపున ఈగల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అట్లానే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా పనిచేస్తుంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు కూడా రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సప్లై రిడక్షన్.
1: ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఎక్కువ కనిపిస్తున్న పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వీటి ద్వారా ఎక్కువగా ఇది వినియోగం అనేది వస్తుంది.
0: యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ మిత్ అండి. ఇట్ ఈస్ ఎ మిత్. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అనేది లేదు. చాలా ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంది, పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి, మంచి యూనివర్సిటీస్ నుంచి, ఈవెన్ చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారు కొన్నిసార్లు, జస్ట్ 13-14 ఇయర్స్ ఓల్డ్ బాయ్స్.
1: పాఠశాలల్లోను కళాశాలల్లోను ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని మీరు అంటారండి?
0: దానికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక నవచేతన మాడ్యూల్ అని ఒక పుస్తకం తయారు చేశారు. అది షార్ట్లీ మన పాఠశాలల్లోకి వచ్చేయచ్చు. ఇప్పుడు డైట్ ద్వారా 1 మిలియన్ టీచర్స్ ని ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఉంది. ఆ విధంగా వాళ్ళు దాన్ని స్కూల్లో ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే, ఈవెన్ టీచర్స్ కూడా మేము చాలా ట్రైనింగ్స్ ఇచ్చాం చాలా స్కూల్ టీచర్స్ కి. లెట్ దెమ్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ లెట్ దెమ్ డిసైడ్, గివ్ దెమ్ స్ట్రెంగ్త్ టు డిసైడ్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అట్లానే వాళ్ళకి ఫన్ అనే దాని చోట్ల ఆల్టర్నేటివ్ ఫన్ మెథడ్స్, గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా ఏదైతే వాళ్ళల్లో టాలెంట్ ఉందో, వాటి గురించి ఇంట్రెస్ట్ ఉందో, ఒక ఎడ్యుకేషనే కాకుండా ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ ఆల్

0: ఆల్టర్నేటివ్ ఫన్ థింగ్స్ దట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. అంతేకాకుండా మనకి ఇప్పుడు పిల్లలకి లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక సమస్య ఉంది, వాళ్ళకి ఎవరిని అడగాలో తెలియదు. మనం ఫస్ట్ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించడం చాలా అవసరం. లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ లోని ఒక భాగంగా హౌ టు సే నో, ఎస్ అని చెప్పడం ఎంత హక్కు ఉందో నో అని చెప్పడం కూడా మనకు అంతే హక్కు ఉంది. అది ఎలా చెప్పాలి, అటు ఫ్రెండ్షిప్ పోకుండా ఇటు మనము బాధపడకుండా వాళ్ళు బాధపడకుండా హౌ టు హ్యాండిల్ థింగ్స్ అనేది ఒక ఈ లైఫ్ స్కిల్ సెషన్స్ లో మన స్కూల్స్ లో కూడా టీచర్స్ ద్వారా వాళ్ళు నేర్చుకోగలిగితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. చాలా వరకు నో అని చెప్పలేనప్పుడే ఆ మొహమాటంలోనే ప్రాబ్లం మొదలు. అందుకని లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ హెల్ప్.
1: సో ఇటువంటివన్నీ కూడా పాఠశాలలు కళాశాలలు నేర్పించాలి
0: కూడా. మనం వితౌట్ ఎనీ హెసిటేషన్ స్టిగ్మా లేకుండా మాట్లాడతాం. మాట్లాడటమే కాకుండా వాళ్ళు దాని గురించి మనం ఆలోచింపచేద్దాం. వీ కెన్ బి నోవర్ ఇట్. ఇప్పుడు ఎడిక్షన్ అనేది ఒక జబ్బు అనేది తెలియదు. ఎడిక్షన్ ఈజ్ ఎ డిసీజ్. అది సరిచేసుకోగలిగితే మామూలు మనుషుల కంటే కూడా బాగా బతికే అవకాశాలు. అట్లానే ఇది ఒక తిరగబెట్టే గుణమున్న వ్యాధి, రిలాప్స్ అయ్యే ఛాన్సెస్. అయితే రిలాప్స్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ గా తీసుకోకూడదు. ఒకసారి ట్రీట్మెంట్ ఇప్పించేసాం మళ్ళీ ఎట్లా అనేది లేకుండా రిలాప్సెస్ లో కూడా వాళ్ళని మళ్ళీ వెంటనే తీసుకొచ్చి వైద్యం చేయించుకుంటే బెటర్ అయిపోతుంది. మన రీహాబిలిటేషన్ సెంటర్స్ లో చెప్పిన సెషన్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, అప్పుడు అవగాహనలోకి వస్తుంది. అవును అని యాక్సెప్ట్ చేయగలుగుతాయి. ఒకసారి యాక్సెప్టెన్స్ వచ్చింది, ఆ డినైల్ మినిమైజ్ అయ్యి ఎస్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ నేను సఫర్ అవుతున్నాను ఐఎమ్ ఎన్ విక్టిమ్ అని వచ్చింది అనుకోండి, వెంటనే హీ విల్ వర్కౌట్ కదా, దాని మీద పని చేస్తారు అండ్ సక్సెస్. అట్లనే ఇది 40-60% వల్నరబిలిటీ బై జీన్స్, 40-60% వంశ పారంపర్యంగా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తెలుసుకోవటం చాలా అవసరం. మనం ఒక ఎడిక్టెడ్ పర్సన్ ని సేవ్ చేయటం అనేది, ఒక అబ్యూజర్ ని సేవ్ చేయటం అనేది వాళ్ళ తరాలని రక్షించడం.
1: డి అడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్నిసార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో నో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటి చేసుకుని మీరు డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5-6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. ఆ తర్వాత సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, అంటే రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళ ఒక కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్ ఉంటాయి. వస్తాయి. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్, అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ జాయిన్ చేశారు అనుకోండి ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ మీలాంటి ఆర్గనైజేషన్స్

0: రకాలుగా పాటు పడుతున్నప్పటికీ కూడా ప్రజల సహకారం, తల్లిదండ్రుల సహకారం లేకపోతే దీంట్లో ముందుకు వెళ్ళడం కష్టం కదండి. ఈ విషయంలో తల్లిదండ్రులు, సమాజం బాధ్యత ఎంత ఉంటుందండి?
1: ఇది మన అందరి బాధ్యత. ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానిలో డెప్త్ తెలియాలి. తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు. అట్లానే మన సమాజం కూడా వాళ్ళని అర్థం చేసుకోదు. అంటే ఈ మాట మాట్లాడవచ్చు, ఈ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు రీసెంట్లీ ఒక క్లయింట్ ఏదో నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నేను చెప్పాను, మీరు ఇటువైపు వచ్చేసే అవకాశం ఏదన్నా ఉందా అంటే, లేదు మేడం రాను. ఎందుకంటే మా ఫాదర్ మారిపోయి ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. నేను గనక ఇటు వచ్చినప్పుడల్లా నాకు వాళ్ళు పొగుడుతున్నారో తెలియదు, లేకపోతే బాధ పెడుతున్నారో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు మీ నాన్న అప్పుడు అది చేశారా, మీ నాన్న ఇప్పుడు బాగానే ఉన్నాడు కానీ అప్పుడు ఎంత నష్టపరిచాడు, కానీ అది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మేము మర్చిపోయాం. అప్పుడు నేను చెప్పాను, మీరు కూడా అది బాధపడాల్సిన అవసరం ఏముంది, ఓ మీకు గుర్తుందా, నాకు నేనైతే మర్చిపోయాను అంటే ఒక మాటతో అయిపోతుంది అయ్యా అని చెప్పాం. మనకు చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, అంటే ఏంటంటే ఈ పిల్లల మీద ఆఖరికి వాళ్ళ నాన్నగారు బాగోనప్పుడే కాదు, వాళ్ళ నాన్నగారు బాగైనా కూడా ఆ షాడో ఆ పిల్లల మీద ఉంటుంది. అంటే ఆ పిల్లలు ఎంతగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఒకళ్ళు సరిచేసేది, ఒక గవర్నమెంట్ సరిచేసేది కాదు. మన అందరం కూడా ఈ ప్రాబ్లమ్ ని ఇది ఒక జబ్బుగా తీసుకుని, జబ్బు ఎవరికైనా రావచ్చు, ఆ జబ్బుని జబ్బుగా తీసుకుని మనం వైద్యంతో దీన్ని సరిచేసుకోవచ్చు. అలానే మనందరం కూడా అలాంటి ప్రాబ్లంని ఎక్కడన్నా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి ఫలానా చోట వైద్యం దొరుకుతుంది అనే ఒక మాటతోటి మనం చాలా మందిని రక్షించగలుగుతాం. అట్లానే మనకి ఇప్పుడు ఓన్లీ 25% ఆఫ్ పీపుల్కే వైద్యం దొరుకుతుంది, వైద్యానికి వెళ్ళిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు. అందుకని మనం ఇక్కడ అక్కడ అనేది లేకుండా ఈ విషయం గురించి మాట్లాడటమే ఒక పెద్ద ఎఫర్ట్. స్కూల్స్లో, కాలేజెస్లో, లేదా మన విలేజ్ మీటింగ్స్, యా ఎనీ ప్లేస్. నేనైతే ట్రైన్లో, ఫ్లైట్లో, ఆటోలో ఎక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను లాస్ట్ 25 ఇయర్స్.
0: అవగాహన అనేది ముఖ్యం అంటారు.
1: అవగాహన అనేది చాలా ముఖ్యం.
0: నషాముక్త భారత్ లక్ష్యం చేరుకోవడానికి ఈ అభియాన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకా ఎటువంటివి చేపడితే అతి త్వరగా మనం నషాముక్త భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యాన్ని చేరుకోగలుగుతామండి?
1: ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మనందరం సోషల్ సోల్జర్స్ గా ఉన్నప్పుడు తప్పకుండా చేరగలుగుతాం డ్రగ్ ఫ్రీ ఇండియా.
0: ఆకాశవాణి శ్రోతలకి ఈ సందర్భంగా మీరిచ్చే సూచన, సలహా, సందేశం.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలి. అలానే ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనం మార్గం చూపించే వాళ్ళుగా ఉండాలి. అలానే మనం పిల్లలకి ఫన్ రకరకాలుగా, మనం ఎట్లయితే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, అట్లాంటివన్నీ ఉండాలి. ఫ్యామిలీ బాండింగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మన ఇంట్లో అందరం మనం హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలు తప్పకుండా ఇంటికి ఎంత త్వరగా వెళ్దాం అనేలాగా ఉంటుంది. అట్లానే ఏదైనా పరిస్థితి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది స్టిగ్మా అనేది ఉంచుకోకుండా మనం మాట్లాడగలగాలి, మనం హెల్ప్ చేయగలగాలి, హెల్ప్ తీసుకోగలగాలి. మన ఫ్యామిలీ బాండింగ్స్ ఎంత బాగుంటే మనం పిల్లల్ని అంతే బాగా రక్షించుకోగలుగుతాం.
0: డిఅడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
1: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్ళతోటి మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్నిసార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లోనో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకో. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటి చేసుకుని మీరు డైరెక్షన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ డిటాక్సిఫికేషన్ లో పెడతారు. డిటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్, అలా

0: అలాంటిదేం ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5 డేస్ 6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దాని. అతర సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళ ఒక కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్. అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: మాదక ద్రవ్య దుర్వినియోగం గురించి కావచ్చు, అలాగే వాటి ద్వారా వచ్చే మానసిక శారీరక సామాజిక సమస్యల గురించి, వాటి చికిత్స గురించి, ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనేది విపులంగా విశదీకరించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం. ఇంతవరకు నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి ఉమా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా బాస్, ఎప్పుడు ప్రపంచ నాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు, ఏ తేదీన అని అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాబు, భానుప్రకాశ్, నవ్య, లక్కీ, మీరాబాయ్, అండ్ అలాగే మితిబాయ్ రైట్ ఆన్సర్ పంపించారు కృష్ణాష్టమి శుభాకాంక్షలతో. శుభోదయం జయస్వి గారు, మీకు కూడా శుభోదయం అండి. సరైన సమాధానం రమా గారు ఫ్రం కంకిపాడ్ నుంచి, రంగాచార్యుల గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అంబికా గారు భవానీపురం నుంచి, నరసింహారెడ్డి గారు, కనకారావు గారు పెడని నుంచి, సో కనకారావు గారు రాంగ్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు అండ్ అంబికా గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడని నుంచి సరైన సమాధానం కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో, భార్గవి గారు విజయవాడ నుంచి, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శుభోదయం జయశ్రీ, మీకు ఆకాశవాణి శ్రోతలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ లక్ష్మీ రామకృష్ణ ఖమ్మం నుంచి పంపించారు. అద్దంగి నుంచి హరిగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానం విజయవాడ నుంచి, విజయవాడ అని టైప్ చేశారేంటి సార్, ఫర్ ఎనీవేస్ విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు సౌజన్య గారు, అండ్ అలాగే మహేష్ గారు ఫ్రం మంగళగిరి నుంచి, అండ్ నందు ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో మనకి తాళ్ల విశ్వనాథరావు గారు బ్రహ్మాపురం పెడన, హాయ్ జయస్వి గారు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. దేవినగర్ నుంచి సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే నవీన్ ఫ్రం ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్, ధన్యవాదాలు మేడం అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప, రబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి మనకి రాంగ్ ఆన్సర్ అండి, మే మంత్ కాదు. అండ్ జయశ్రీ గారికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు, థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా అండి. గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి, రాఘవ అండ్ కిషోర్ కుమార్ గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్, మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం, శుభోదయం జయస్వి గారు, మీకు కూడా శుభోదయం సార్. అలాగే గోపి గారు ఫ్రం పాటి మండల, హాయ్ మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను గోపి గారు, మీరు ఎలా ఉన్నారు? సో ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. మార్చి 27వ తారీఖు నాటక కళల ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా గుర్తించేందుకు 1961లో అంతర్జాతీయ నాటక సంస్థ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ ఈ దినోత్సవాన్ని ప్రకటించిందన్నమాట. సో మార్చి 27 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ చెప్పేశాను, మళ్ళా మీరు ఇప్పుడు ఆన్సర్స్ పంపించకండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ అయిపోయింది బాస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే శ్రీకృష్ణుని యొక్క దివ్య ధనస్సు పేరేమిటి? శ్రీకృష్ణుడి యొక్క దివ్య ధనస్సు పేరేం?

రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని గెస్ చేస్తూ 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ పెద్దపారుపూడి మండల్ నుంచి మనకి వీరబాబు గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే ఈ పూట ఇలాంటి కృష్ణుడి పాటలు వినిపించి మమ్మల్ని తరింపజేసిన మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఆనందించ ప్రార్థన. సో నేనైతే ఖచ్చితంగా ప్లే చేశానని, ఇంకా చాలా మంది కృష్ణాష్టమి సందర్భంగా బోల్డ్ సర్ప్రైజులు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. నా తర్వాత ఆర్జే కూడా ఇంతకన్నా గొప్పగా మీ అందరినీ అలరిస్తారు. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్. అనంతపూర్ నుంచి అక్తర్, అలాగే వలీ భాష, ఇమామ్ బి రైట్ ఆన్సర్ పంపించారు. పెడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పుల రాజు గారు. అండ్ కమింగ్ బ్యాక్ టు మా లిటిల్ కృష్ణ అంటూ కోనకొండ రమణారావు గారు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. నమస్తే జయస్వి గారు, హ్యాపీ హ్యాపీ కృష్ణాష్టమి ఫ్రమ్ భక్తవత్సల నగర్ నెల్లూరు నుంచి. రాజశేఖర రాజు గారు ధన్యవాదాలు మీకు కూడా. సో కృష్ణుడి యొక్క దివ్య ధనస్సు పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే గెస్ట్ చేసి నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక మంచి పాట.

0: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వీతో 10:38 అయిపోయింది క్లాక్ లో టైం. కృష్ణుడి యొక్క దివ్య ధనస్సు పేరేమిటి అని అడిగాను. నిఖిల్ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ బ్యాక్. మై గాడ్, నిజంగా మెసేజ్లు ఒక యమునా తీరంలాగా ఉంది. నాకు అంత ఆనందాన్ని అందించింది. అంతమంది ఆన్సర్స్ పంపించినందుకు ధన్యవాదాలండి. ఎన్ నరేష్, మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి నా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టారండి, థ్యాంక్స్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ మెంబర్ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అలాగే రమా ఫ్రం కంకిపాడు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, వీరందరూ కూడా సరైన ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు సరైన సమాధానం, నరసింహారెడ్డి గారు, మాధవరం నుంచి, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. బ్లూటూత్, అప్పట్లో కూడా బ్లూటూత్ ఉందా అండి? నాకు అస్సలు అర్థం కాలేదు. విజయలక్ష్మి గారు, మీరేదైనా టైప్ చేయబోయి బ్లూటూత్ అని పంపించారా ఒకసారి చూడండి. శ్రీకృష్ణుడి యొక్క దివ్య ధనుస్సు పేరేంటి అని అడిగాను. అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి, అలాగే వాసు గారు సనబడి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి సరైన సమాధానం అందించారు. అలాగే నవీన్ ఫ్రం ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ప్రొద్దుతూడ్ కాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డేరంగ పినాకం అంటూ పంపించారు, కాదు. అండ్ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి నీలేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానం. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో మనకి రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుంచి సరైన ఆన్సర్ అందించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి, అండ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోనకొండ రమణారావు గారు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్టం చిన్న తిరుపతి నుంచి ప్రకాశం శ్యామల గారు సరైన ఆన్సర్. బీవీ నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు సరైన ఆన్సర్ అందించారు. అలాగే శ్రీనివాస్ గారు పోరంకి మీకందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో రైట్ ఆన్సర్ పంపించారు. మహదీక్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు అండ్ స్వరూప, రబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి. దట్స్ ఓకే, ఆన్సర్ ఎక్కడ? పేర్లు మాత్రం పంపిస్తే సరిపోదండి, ఆన్సర్ కూడా పంపించండి ఈసారి. సరేనా, అంబికా భవానీపురం శ్రీకృష్ణుడి ధనస్సు పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కీర్తిక, లితిక అండ్ అశ్విని కుమార్, ఉమా ఫ్రం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జేస్వి గారు, హాయ్ అండి మీకు కూడా. కృష్ణా డిస్టిక్ పెద్దపారుపూడి మండలం నుంచి మనకి వీరబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి సరైన సమాధానం. అండ్ ఐఎమ్ షరీఫ్ ఫ్రం అద్దంకి. హాయ్ షరీఫ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ మురళి గారు హాయ్ మీకు కూడా. రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం. రామకృష్ణ, కృష్ణవేణి గారు భవానీనగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి గారు, నమస్తే. కృష్ణుడి గురించి ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది, అదే ఆయన మహత్యం. శ్వేతాలక్ష్మి నిష్కాహని.

హైదరాబాద్ నుంచి పంపించారు. థ్యాంక్యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు బంగారు తల్లి అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దపురం మండలం నుంచి ధన్యవాదాలు సార్ మీకు కూడా. హాయ్, దిస్ ఇస్ సుధాకర్ ఫ్రమ్ నెల్లూరు, యువర్ వాయిస్ ఇస్ లైక్ సింగర్ సునీత. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎం నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ శివధనస్సు కాదు, భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి సునీల్ కర్నూతల అండ్ మధుసూదన్ రెడ్డి ఫ్రమ్ పాపినేనిపాలెం నుంచి. వెల్, ఇంతకీ ఆ ధనస్సు పేరేంటి? సారంగపాణి సారంగం. ఆ ధనస్సుని ధరించాడు కనుకే సారంగపాణి అయ్యాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క దివ్య రథం దాని పేరేంటి? మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క దివ్య రథం పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అంతర్ దాన్ సారంగపాణి జాతకం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: సువర్ మరి 10:51 దాటి పరుగుతీస్తోంది. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తారు కదా. అండ్ మనమున్నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో. శ్రీకృష్ణుడి యొక్క రథం పేరేమిటి అని అడిగాను మహాభారత యుద్ధంలో. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కానీ 2-in-1 ఆన్సర్స్ అనమాట. సో చూద్దాం ఏంటి ఆ 2-in-1 ఆన్సర్స్, దీని వెనక ఉన్న అసలైన ఆన్సర్ ఏంటో. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు జయశ్రీ గారు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ కమింగ్ బ్యాక్ టు మై ఆన్సర్స్. ఒక పాట పాడండి ప్లీజ్. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు నరసింహారెడ్డి గారు, సరైన సమాధానం. అనంతపురం నుంచి టైలర్ రమేష్ బాబు గారు అండ్ వెంకటాచలపతి గారు రైట్ ఆన్సర్. రమా గారు కంకిపాడ్ నుంచి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మన కోసం ఆనంద్ గారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ కమింగ్ బ్యాక్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శ్రీకృష్ణుడి రథం పేరు అంటూ కవిత జోష్ణవి, మోహిత్ రవి అండ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు నుంచి సరైన సమాధానం అందించారు. మీ మూడో ప్రశ్నకి సమాధానం అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండి వాసు గారు. కలమందర్పాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావులి గారు సరైన సమాధానం. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి సరైన ఆన్సర్ అందించారు. అలాగే సరైన సమాధానంతో సుధాకర్ గారు ఫ్రమ్ నెల్లూరు నుంచి పంపించారు. అద్దంకి నుంచి షరీఫ్ గారు రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం జయశ్రీ, మీకు ఆకాశవాణి శ్రోతలకి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి అనమాట. ఓకే రైట్ ఆన్సర్ తో అన్నమయ్య జిల్లా నుంచి సునీల్ గారు, కర్నూతల్ సునీల్ గారు. శ్రీనివాస్ గారు పోరంకి నుంచి రథం పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జయశ్రీ తల్లి, ఆర్జీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా. ధనలక్ష్మి డొంక రోడ్ గుంటూరు నుంచి. ఓకే తప్పకుండా అండి. మిత్రమా మీ ప్రశ్నకి మా సమాధానం. మా అందరి కోసం మీరు వచ్చి అలరించారు చూడండి, దానికి మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్. ఏమిచ్చి మీలాంటి వాళ్ల రుణం తీర్చుకోవాలి. అయ్యో ఇక్కడ రుణానుబంధం అనేది ఇప్పుడే కాదు, కొన్ని 90 సంవత్సరాలుగా ఆకాశవాణితో శ్రోతలకు ఉంది, ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అండ్ నేనే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి బ్యూటిఫుల్ డే రోజు మంచి విషయాలు చెప్పే అవకాశం నాకు దక్కినందుకు. సో థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బంగారు తల్లి అంటూ బండార్ త్రిమూర్తులు గుప్తా గారు సరైన సమాధానం పంపించారు. మనల్ని ఆవహించినటువంటి మాయ తెరలను తొలగించి మనలో జ్ఞానదీపాలు వెలిగించిన మహానుభావుడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటూ పంపించారు. ధన్యవాదాలండి. రైట్ ఆన్సర్ తో గోపి గారు మెసేజ్ చేశారు పుట్టపాక నుంచి. పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి సరైన సమాధానం. హాయ్ మ్యామ్ జయస్వి గారు, గుడ్ మార్నింగ్, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అండ్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు ఇంకా అందరికీ కూడా. రాజు టైలర్స్ అనకాపల్లి జిల్లా పరవాడ గండివారి వీధి, రాజుదేవి, దివ్యశ్రీ ఇంకా కుశల్ థ్యాంక్ యూ. అండ్ పాలంబోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరైన ఆన్సర్ అందించారు. వివిధ భారతి సిబ్బందికి శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు. మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందళ్లపల్లె గ్రామం నుంచి హరిబాబు మరియు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి సరైన సమాధానం. అండ్ నరేష్ అండ్ మెస్సీ విజయ రైట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణ కృష్ణవేణి గారు భవానీపురం అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. హాయ్ శుభోదయం జయస్వి గారు, అండ్ ఈ రోజు జాయిన్ అయ్యాను అంటూ వెంకటరామరెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి. వెల్కమ్ వెల్కమ్ టు ది ఫ్యామిలీ ఆఫ్ వివిధ భారతి అండి. సదా ఎప్పుడు ఇలానే మెసేజెస్ చేస్తూ వింటూ ఆనందించండి. లక్ష్మి ఫ్రం వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్ అండి, తప్పకుండా అంటూ మెసేజ్ చేశారు. సో ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. చాలా మంది రెండు రెండు ఆన్సర్లు పంపించారు, అంటే డబల్.

ధమాకా అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఉపయోగించినటువంటి రథాన్ని కపిధ్వజం లేదా నంది ఘోషం అని

కథబాబు చెప్పి టైం వచ్చింది కదా. అసలే వెన్న దొంగ వెయిటింగ్ అక్కడ. వెన్న దొంగతో పాటు వెన్న, పాలకాయలు, ఇంకా చాలా స్పెషల్స్. మరి అవన్నీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా ఆరగించాలా? వెళ్తూ వెళ్తూ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

వేతలు రగిలే.

సో వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ కృష్ణాష్టమి. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో సదా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అందించినటువంటి గీతా సారంతో ధర్మబద్ధంగా మన జీవితాలని సాగిస్తూ విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటూ నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తమస్తాన్వి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్ఎల్వీఎఫ్ 17 మిషన్ విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరో 6 ప్రయోగాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీఎఫ్ 17 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానికి సంబంధించిన మొదటి ప్రయోగం త్వరలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్టంలోని పట్టణ స్థానిక సంస్థల 2 సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఫోటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించి గత నెల 12న 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫోటో ఓటరు జాబితాలను తాజాగా ప్రచురించిన 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 59 పట్టణ స్థానిక సంస్థల్లో 1971 వార్డులకు సంబంధించిన వివరాలను అనుబంధ జాబితాలో పొందుపరిచింది. రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అడ్మినిస్టేటివ్ యూనిట్ సరిహద్దులను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ జనాభా లెక్కల సేకరణ కోసమే పరిమితమని స్పష్టం చేసింది. దానిని వార్డుల పునర్విభజనకు అన్వయించలేమని పేర్కొంది. పండుగల సీజన్లో పెరుగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్లోని సుబేదార్ గంజ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా యశ్వంత్పూర్ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిసెంబర్ 7 తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. 04135 ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సుబేదార్ గంజ్ నుంచి, 04136 ప్రత్యేక రైలు ప్రతి సోమవారం యశ్వంతపూర్ నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఈ రైళ్లకు శంకర్ఘర్, దబోరా, మణిక్పూర్, సత్నా, కాణ్యి, జబల్పూర్, నాగపూర్, బలార్షా, సిర్పూర్, కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, కృష్ణ, రాయచూర్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక స్టేషన్లలో ఇరువైపులా హాల్ట్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులను విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. మొదటి విడత కౌన్సిలింగ్లో అందుబాటులో ఉన్న 4519 ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక కేటగిరీ ఎన్సీసీ క్రీడా విభాగాల సీట్లను మినహాయించి మిగిలిన 4322 సీట్ల భర్తీ అయినట్లు ఆరోగ్య వర్సిటీ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు. ముందుగా అందరికి హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. సో మార్నింగ్ నుంచి అలా హ్యాపీగా శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషాలు వింటూ మన జయశ్రీ మాటలతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇప్పుడు సినిమా కబుర్ల సమయం అయితే వచ్చేసింది. మరి నేను కూడా తర్వాత మీకు తెలిసాలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కృష్ణాష్టమి గురించి మాట్లాడతాను. అయితే ఇప్పుడు సినిమా కబుర్లు చెప్పుకుందాం, తర్వాత వివిధ వరకు కూడా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో అలా అలా ఇవాళ మంచి సాంగ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ముందుగా మరి మూవీస్ గురించి మాట్లాడాలి అంటే మన తమిళ హీరో సూర్య గురించి మాట్లాడాలి. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కూడా బాగా సూపర్ హిట్ అయింది కదా. మరి ఆ తర్వాత ఇంకా తన

త్వరలోనే 50 మూవీస్, ఓకే 50 మూవీస్ అయితే తను కంప్లీట్ చేసుకోబోతున్నారు తన కెరియర్ లో. సో విశ్వనాథన్ సింగ్ సక్సెస్ తో సూపర్ గా అను ఆయన మంచి ట్రెండింగ్ లో ఉన్నారు కదా ప్రెసెంట్. ఎలాంటి సినిమాలు చేస్తున్నారు, ఇంకా కొత్తగా మన ముందుకు ఎలా ప్రెసెంట్ చేయబోతున్నారు, ఇది చాలా ఎగ్జైటింగ్ గా అయితే ఉంది జనాలందరికీ కూడా. సో ఇక తన 50th మూవీలో భాగంగా ఒక చిన్న న్యూస్ అయితే వచ్చేసిందండి. లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో రోలెక్స్ మూవీ అయితే ఒకటి రాబోతుంది, అదే తన 50th మూవీ అని చెప్పేసి తెలుస్తోంది. మరి దీని మీద ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉందన్నమాట, చూద్దాం. మరి తన కెరీర్ ఇలాగే సక్సెస్ఫుల్ గా సాగాలని మనం కూడా కోరుకుంటూ, మరి సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నిన్ను చూడాలని ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు కదా. సో ఫన ఫస్ట్ ఫిలిం ఆఫ్ ఎన్టీఆర్, ఆ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడండి? చాలా చిన్న ఏజ్, అసలు చూడడానికి చాలా చబ్బీగా ఉండే ఎన్టీఆర్, కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడు? అందులోనూ డ్రాగన్ ఫిలిం లో అసలు ఇంకా ఆయన వేషధారణ చాలా చాలా డిఫరెంట్ గా, ఇది వరకు ఎప్పుడు మనం చూడని ఎన్టీఆర్ అయితే ఈ సినిమాలో చూడబోతున్నాం. చాలా ఫిజిక్ అయితే మెయింటైన్ చేస్తూ, అసలు ఇది వరకంతా మన ఎన్టీఆర్ ని ఎప్పుడు అలా ఊహించుకోలేదు కూడా మనం. మొత్తానికి చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది. సో ప్రెజెంట్ ఆయన ఒక ఏంటంటే ఒక గాయం కారణంగా కాస్త రెస్టింగ్ లో అయితే ఉన్నారు కదా, కానీ ఇక ఈ మంత్ త్వరలోనే అంటే ఇంకో 2 వీక్స్ లోనే ఖచ్చితంగా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అని కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ డ్రాగన్ ఫిలిం కు సంబంధించిన అప్డేట్ ఇంకొకటి ఏంటో తెలుసా? ఇందులో షాహిద్ కపూర్ అండ్ ఆలియా భట్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారంట. సో ఈ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని ముందుగా ప్రకటించేసిన నెక్స్ట్ ఇయర్ జూన్ 11 కల్లా కూడా ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అని మాత్రం చెప్తున్నారు. మరి చూడాలి, మరి అంతా కూడా అనుకున్న విధంగా సక్సెస్ఫుల్ గా జరిగిపోయి మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. మరి మీ అందరి కోసం టెంపర్ మూవీ నుంచి ఒక టెంపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

FM 101.3. సో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ బద్రీనాథ్ ఫిల్మ్ నుంచి వినేశాం కదా. 11:40 అయిపోతుంది క్లాక్ లో. టైం చూస్తే ఇక సినిమా కబుర్లో మనమున్నాం. ప్రెసెంట్ అయితే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు అలా సూపర్ హిట్ సినిమాలు తీసుకుంటూ మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా ఆయన కెరీర్ కూడా. ప్రెసెంట్ ఆయన లక్కీ భాస్కర్ 2 మూవీతో బిజీగా ఉన్నారు. ఇక మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శ్రీకాంత్ ఓదల మూవీతో బిజీగా ఉన్నారు. దాని తర్వాత విశ్వంబర మూవీ రిలీజ్ అప్డేట్స్ కూడా కొంచెం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి, సో దీని గురించి మనం ఒక వైపు ఆలోచిస్తూ ఉంటే ఇక మన మెగాస్టార్ గారు తర్వాత నటించబోయే ఫిల్మ్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో నెక్స్ట్ శ్రీకాంత్ ఓదల డైరెక్షన్ లో వచ్చిన సినిమా తర్వాత చిరంజీవి గారు వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో వచ్చే సినిమాతో ఆయన మన ముందుకు రాబోతున్నారు. సో ఈ కాంబినేషన్ అయితే కాస్త టైం పడుతుంది. సో కానీ ఇందులో ఫిల్మ్ లో చూసుకుంటే అసలు మన మెగాస్టార్ గారు బేసిక్ గా మనం ఎలాంటి రోల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎలాంటి రోల్ లో మనం చూసి ఎక్కువగా ఎంజాయ్ చేస్తామో అలానే ఉంటుంది అని చిన్న హింట్ అయితే ఇచ్చేసినారు. మరి చూడాలి ఎలా ఉంటుంది ఈ మూవీ అనేది. సో ఈ క్రేజీ కాంబో అనేది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది చూడాలి అంటే కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. మరి మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ఠాగూర్ ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:47 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. సో ఠాగూర్ ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు కదా. ఇక కమల్ హాసన్ గారిది ఒక పోస్టర్ రిలీజ్ అయిందండి, అబ్జర్వ్ చేస్తుంటారు మీరు కూడా. సో ఎలా ఉందంటే చేతిలో కత్తి, చురకత్తుల్లాంటి చూపులు. సో ఈ పోస్టర్ అంటే ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ లో, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఆయన కనిపించబోతున్నట్టుగా ఆ లుక్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో ఇది ఒక తన కొత్త ఫిల్మ్ కి సంబంధించిన పోస్టర్ అనమాట. సినిమా డైరెక్టర్ వచ్చేసి సేతుపతి అండ్ అలాగే చిత్త ఇలాంటి తమిళ ఫిల్మ్స్ తో మంచి సక్సెస్ అందుకున్న హీరో, ఐ మీన్ దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు లీడ్ రోల్లో ఒక మూవీని అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన లుక్ అనమాట ఇది, మేకర్స్ రిలీజ్ చేసేశారు. సో త్వరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ లుక్ టెస్ట్ మాత్రమే చేశారనమాట. అండ్ ఫైనల్ గా ఈ లుక్స్ అయితే ఫిక్స్ చేశారట. సో కమల్ హాసన్ గారు, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది అండ్ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తొందరలోనే చెప్తాం అని కూడా మూవీ టీమ్ ముందుగానే అప్డేట్స్ అయితే ఇచ్చేసింది. మరి చూడాలి కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఎంతైనా ఆయన లోక నాయకుడు కాబట్టి డెఫినెట్ గా ఎలాంటి రోల్ ప్లే చేసినా సూపర్ గానే ఉంటుంది కదా. మరి మీ అందరి కోసం అదే సాంగ్ దశావతారం ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తుంది. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోకులం బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. గంజాయి వ్యసన నిర్మూలనలో భాగంగా ఈగల్ విభాగం, ఏలూరు జిల్లా నూజ్వడ్ రూరల్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. నూజ్వడ్ మండలానికి చెందిన గంజాయి వ్యసనానికి బానిసనైన 7 మందిని గుర్తించి డీఅడక్షన్ సెంటర్ జీజీహెచ్ ఏలూరులో చేర్పించారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని వ్యసనం నుంచి బయటపడేందుకు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 112కు తెలియజేయాలని సూచించారు. సనాతన సంప్రదాయానికి ప్రతీకగా గోపూజ నిర్వహించాలన్నారు టీటీడీ ఈవో కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర. తిరుపతిలోని గోశాల్లో కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు ప్రత్యేకంగా గోపూజ చేశారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సరైన పోషణ అందించడానికి, పనికి దూరమైనప్పుడు వేతన నష్టాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం మాతృవందన యోజనను ప్రవేశపెట్టింది. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఎంతో సమర్థవంతంగా అమలవుతోంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ముందుగా గర్భిణీ అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద వారి పేరును నమోదు చేసుకుంటే మొదట 3,000 రూపాయలు, తర్వాత 2,000 రూపాయలను

పథకం ద్వారా లబ్ది పొందవచ్చు. అలాగే రెండవ ప్రసవంలో ఆడపిల్ల పుడితే 6,000 రూపాయలను ఈ పథకం కింద లబ్ది పొందవచ్చు. ఇలా జిల్లా వ్యాప్తంగా 28,493 మంది లబ్ది పొందారు. రాష్టంలో మహిళలు బాలల భద్రతకు రాష్ట పోలీస్ శాఖ సమగ్ర చర్యలు చేపడుతోందని ఉమెన్ చైల్డ్ సేఫ్టీ విభాగం ఐజీ బి రాజకుమారి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఉమెన్ చైల్డ్ సేఫ్టీ విభాగం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్టంలో మహిళలు బాలల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆయా నేరాలపై సమర్థవంతమైన దర్యాప్తు చేసి ఆపై నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఈ విభాగం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ముఖ్యంగా శక్తి యాప్ ద్వారా అత్యాధునిక సాంకేతికత ద్వారా మహిళలకు మరింత భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:10 అయిపోయింది. మరి ప్రతి రాష్ట్రంలో మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంటే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. మరి మహారాష్ట్రలో జన్మాష్టమి అంటే దహీ హండి అని పిలుస్తారు. సో దహీ హండి అనేదే అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అంటే ఉట్టి కొట్టడం. సో మరి కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం చాలా చాలా చాలా చోట్ల ఇది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. మనకు తెలుసు కృష్ణుడు తన చిన్నతనంలో వెన్న పెరుగు ఇవన్నీ దొంగలిస్తూ ఉండేవాడు అని మనం కూడా చదువుకున్నాం కదా. మరి దీనికి గుర్తుగానే ఈ రోజు అందరూ కూడా యువకులు మెయిన్ గా కలిసి హ్యూమన్ పిరమిడ్ లాగా ఫామ్ అయ్యి ఎత్తులో కట్టిన ఆ పెరుగు కుండను పగలగొడతారు. మరి వీటిని గోవింద బృందాలు అని కూడా పిలుస్తారనమాట. మరి ఇక మహారాష్ట్రలోని ఫేమస్ కృష్ణుడి టెంపుల్ గురించి మనం చెప్పుకోవాలి అంటే, మహారాష్ట్రలోని పండర్పూర్ అనే ఒక ప్లేస్ లో విఠల్ టెంపుల్ అని ఒకటి ఉందండి. అక్కడ విఠల్ స్వామిని కృష్ణుడి రూపంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడ వార్కరీ అనే ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అది చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక కృష్ణాష్టమి వేడుకలు కూడా అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అదనమాట విషయం. సో మహారాష్ట్రలోని ఒక ప్లేస్ లో గురించి మనం మాట్లాడుకున్నాం, విఠల్ టెంపుల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా ఉన్నాయండి మరి ఆయన పుట్టిన ప్లేస్, పెరిగిన ప్లేస్, మరి వీటి గురించి కూడా చెప్పుకోకపోతే ఎలాగా. సో ముందుగా ఒక సాంగ్ విందాం, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడతాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:23 అయిపోయింది. మరి ముకుంద ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ చిత్ర గారి వాయిస్ లో వినేశాం కదా. మరి మథుర బృందావనం మెయిన్ గా ఈ ప్లేసెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే మరి శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురా నగరం, అలాగే బాల్య లీలలకు ఫేమస్ అయిన బృందావనంలో ఈ జన్మాష్టమి అత్యంత వైభవంగా జరుగుతుంది తెలుసా. అసలు అర్ధరాత్రి టైంలో అయితే మాత్రం కృష్ణుడి జన్మ ఘట్టాన్ని ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు అక్కడ. అలాగే రాసలీలలు, భజనలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక బృందావనంలో కూడా చూసుకుంటే బాన్కే బిహారీ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే కృష్ణుణ్ణి అక్కడ ఆ ఆలయంలో బిహారీగా పిలుస్తారు, సో బిహారీగా కొలుస్తారు కూడా. అలాగే భక్తి, సంగీతం, కీర్తనలు, ఉత్సవాలతో ఈ బృందావనం అంతా కూడా ఎప్పుడు అంటే కృష్ణాష్టమి రోజనే కాదు కానీ జనరల్ గానే ఎప్పుడూ కృష్ణమయంగానే కనిపిస్తుంది. సో ఈ ట్రిప్స్ జనరల్ గా అటువైపు వెళ్ళినప్పుడు మహారాష్ట్ర మథుర అంటే ఈ జన్మస్థలానికి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా మథుర బృందావనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అనమాట. వెళ్తే గనక సో మన కృష్ణుడు పుట్టిన పెరిగిన ప్లేసెస్ కాబట్టి ఖచ్చితంగా అందరికీ చాలా బాగా నచ్చుతాయి అండ్ అంతా అక్కడ ఆధ్యాత్మికతే కనపడుతుంది. ఇంకా మరిన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ లో భారత్ కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమాపేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ

0: నుండి భర్తృహరి, మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియో సింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియో సింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది, అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలు అందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం

కావాలని పిలుపునిచ్చారు. షెంజెల్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:41 PM క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే కృష్ణాష్టమి స్పెషల్ గా ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మాటలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇక మనమైతే శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టి ద్వారకలో తన రాజ్యాన్ని స్థాపించినట్లుగా చదువుకున్నాం కదా, అందుకే ద్వారకను కృష్ణుడి రాజధానిగా భావిస్తారు. మరి ఇక్కడ ద్వారకాధీశ ఆలయం అనేది మన భారతదేశంలోనే ప్రముఖ కృష్ణ ఆలయాల్లో ఒకటన్నమాట. అలాగే ఈ టెంపుల్ చార్ధామ్ లో కూడా ఒకటిగా ఫేమస్ అయింది. మరి ఈ గుజరాత్ లోని ద్వారకలో కృష్ణాష్టమి వేడుకలు అనేవి అసలు మాటల్లో చెప్పలేమండి, చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత ఒడిశా రాష్ట్రానికి సంబంధించి అప్డేట్ అనమాట. సో ఒడిశా రాష్ట్రంలో కూడా జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి బాల్య లీలలను ప్రదర్శించే కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు తెలుసా. ఇంకా అక్కడ టెంపుల్స్ లో ప్రత్యేక పూజలు భజనలు జరుగుతూ ఉంటాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కృష్ణుడి జీవిత ఘట్టాలను నాటక రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మనకి ఒడిశా పేరు వినగానే జనరల్ గా గుర్తొచ్చేది పూరి జగన్నాథ ఆలయం కదా. మరి ఈ పూరి ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రధాన దైవాలుగా భావిస్తారనమాట అక్కడ. మరి ఇక్కడ జరిగే రథయాత్ర కూడా చాలా చాలా ఫేమస్ అనమాట, తెలుసు కదా అందరికీ. అండ్ ఈ కృష్ణుడి బాల్యాన్ని కానివ్వండి, ఈ కృష్ణుడి బాల్యాన్ని చూస్తే మనకి మధురా నగరం గుర్తొస్తుంది. అలాగే ఈ బృందావనం గుర్తు చేస్తే

ఆయన రాజ వైభవాన్ని మాత్రం ద్వారకా నగరం గుర్తు చేస్తుంది. అలాగే ఇక జగన్నాథ క్షేత్రం మాత్రం ఆయన విశ్వరూప భక్తిని మనకు పరిచయం చేస్తుందనే చెప్పాలి అదనమాట. సో చాలా విషయాలు ఇంకా మనం మాట్లాడుకుందాం ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి ఆ విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం పాండురంగుడు ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
0: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్పీ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తూ ఉన్నారు కదా. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం పాండురంగుడు ఫిల్మ్ నుంచి. నిజంగా గోకులాష్టమి సందర్భంగా మనం ఈ రోజు ఇలా కృష్ణాష్టమి వేడుకల గురించి ఎక్కడెక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇక కృష్ణాష్టమి రోజున చిన్నపిల్లలను రాధాకృష్ణులుగా అలంకరించడం ఆనవాయితీ కదా. మరి మన దేశంలో ఇక చాలా చోట్ల చిన్న చిన్న పిల్లల్ని ఇలా బుజ్జి బుజ్జి బాబుల్నేమో కృష్ణుడిగా, పాపలనేమో రాధాగా, అలా అంటే గోపికమ్మలుగా ఇలా డెకరేట్ చేస్తూ చక్కగా అలంకరణ చేస్తూ ఉంటారు. మరి కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో కూడా ఇలా అలంకరించి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ అనమాట. ఇంకా ఉడిపిలో శ్రీకృష్ణ ఆలయం ఒకటి ఉంది. మరి ఈ ఆలయ స్పెషాలిటీ ఏంటో తెలుసా? స్వామివారి దర్శనం ఒక కిటికీ నుంచి చేసుకోవాలి. కనకన కిండి అని చెప్పేసి ఒక చిన్న కిటికీ ఉంటుంది, దీని ద్వారా దర్శనం చేసుకుంటారనమాట. సో ఇలా స్వామివారిని ఎదురుగా కాకుండా ఒక చిన్న కిటికీ ద్వారా దర్శించుకోవడం అనేది ఉడిపి కృష్ణాలయానికి ఉన్న ప్రత్యేక సాంప్రదాయం. ఇక కేరళ తమిళనాడులో కూడా గోకులాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కృష్ణాష్టమిని. ఇక కేరళలోని గురువాయూర్ టెంపుల్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొలువైన గురువాయూర్ను బాలకృష్ణుడిగా, అంటే బాలకృష్ణుడి రూపంగా భక్తులు ఆరాధిస్తారనమాట. ఇక గురువాయూర్లో కృష్ణ భక్తి, అలాగే కేరళ సాంప్రదాయాలు, సంగీతం, నృత్యం ఇవన్నీ కలిసిన ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది గురువాయూర్లో అనమాట. ఇక మన దేశం అంటే మన స్టేట్ గురించి మాట్లాడితే ఏపీ తెలంగాణలో కూడా ఉట్టి కొట్టడం అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. మరి మెయిన్గా చిన్నపిల్లల్ని ఇలా రాధాకృష్ణులు వేషాల్లో అలంకరించడం కానివ్వండి, నైవేద్యాలు సమర్పిస్తూ చక్కగా పూజలు భజనలు చేసుకుంటూ, అండ్ ఇస్కాన్ టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి మెయిన్గా. సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట మన ఏపీ తెలంగాణ స్టేట్స్లో. ఉట్టి కొట్టడం చాలా బాగా చేస్తారు. అలాగే ఇంకా రాజస్థాన్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్, ఇక్కడ కూడా కృష్ణాష్టమిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఏదేమైనా రాష్ట్రాలు మారినా సాంప్రదాయాలు మారినా కృష్ణుడిపై భక్తి మాత్రం ఒక్కటే. మరి ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కృష్ణాష్టమిని ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఏ ఫెస్టివల్ అయినా సరే దాని వెనుక ఉన్న పరమార్థం ఒక్కటే, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని కదా. మరి మీ అందరికీ కూడా మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జీఎస్ఎల్వీ F-17 మిషన్ విజయవంతం కావడం దేశానికే గర్వకారణమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అంతరిక్ష రంగంలో భారత సాంకేతిక సామర్థ్యానికి ఇది మరొక నిదర్శనమంటూ ప్రధాని ప్రశంసించారు. నషాముక్త భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్బంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్యోద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధ్యతలను ఆదుకునేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తోంది. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్టంలోని మథురా నగరం శ్రీకృష్ణుని జన్మభూమిగా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మథురా నగరంలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా శ్రీకృష్ణుని అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణ అవతారమని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి, ప్రతి వ్యక్తికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని అన్నారు. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరికి అవార్డులు అందజేస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రం, 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఏళ్ల డిగ్రీ కోర్సు కన్వీనర్ కోట ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం

నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 15వ తేదీ సాయంకాలం 4 గంటల వరకు దరఖాస్తులు అధికారిక పోర్టల్ ద్వారా స్వీకరిస్తామని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 1:09 దాటి 35 సెకండ్లుగా వస్తుంది సమయం చూస్తే. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. మన భారతదేశం సాంస్కృతికంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యత గల దేశం. ఇక్కడ దాదాపు ప్రతి రాష్ట్రానికి తమ సొంత భాష, వంటకాలు, నృత్య రూపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక నృత్యం విషయానికి వస్తే మన భారతదేశంలో సాంప్రదాయ, శాస్త్రీయ, జానపద, గిరిజన నృత్య శైలులను మనం చూడొచ్చు. అయితే వీటిలో భరతనాట్యం అయితే మాత్రం అతి పురాతనమైనది అని చెప్పచ్చు. మరి మన దేశంలో ఎంతో మంది కళాకారులు నాట్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి దేశ విదేశాలకు పరిచయం చేశారు. వారిలో ఒకరైన యామిని కృష్ణమూర్తి గారి గురించి ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. మరి ఫేమస్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారు. మరి ఆవిడ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం నరసింహ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

Thank you.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంకా యామిని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఫేమస్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు యామిని గారు. కూచిపూడి నృత్యానికి దేశ విదేశాలలో పేరు తెచ్చిపెట్టారు ఆవిడ. యామిని కృష్ణమూర్తి గారు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20 జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృతి పండితుడు అన్నమాట, తాతగారు ఉర్దూ కవి. ఇక ఆవిడ పూర్తి పేరు యామిని పూర్ణతిలకం. తన తండ్రి ప్రోత్సాహంతో తన 5వ ఏటనే చెన్నైలోని రుక్మిణీదేవి అరెండల్ అనే కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత కూచిపూడి, ఒడిస్సీ కూడా నేర్చుకుని కర్ణాటక సంగీతం అలాగే వీణ వాయించడం కూడా నేర్చుకున్నారు. ఇక వివిధ రకాల డాన్స్ ఫామ్స్ హేమహేమీలైన గురువుల వద్ద ఎంత నేర్చుకున్నా ఈమె తన కళతో ప్రేక్షకులను కట్టిపడేసేవారన్నమాట. మరి తనకంటూ ఒక ప్రత్యేక బాణి ఉందని తెలియజేసేవారు యామిని గారు. భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి.

విసి వీటిలో ఏ డాన్స్ చేసినా సరే ఒకదానికొకటి మ్యాచ్ చేయకుండా ఆయా సాంప్రదాయాల పరిధిలోనే వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేసేవారన్నమాట. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి డాన్స్కి గుర్తింపు రావడానికి చాలా కాలం ముందే యామిని గారు అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా ఇలాంటి ఎన్నో దేశాలు పర్యటించి నృత్య ప్రదర్శనలిచ్చి భారతీయ నాట్య ప్రచారం చేయడం జరిగింది. మరి మరిన్ని విషయాలు మళ్లీ మనం మాట్లాడుకుందాం యామిని గారి గురించి. ఈలోపు 1:20 మనం ప్రాంతీయ వార్తలైతే వింటాము. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం, బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F-17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. GSLV-F-17 విజయం భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా విజయవాడలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 173 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వినతుల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం జరిగిన స్వామివారి అభిషేక సేవలో రాష్ట హైకోర్టు న్యాయమూర్తి డి రమేష్, అనకాపల్లి

0: పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సీఎం రమేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు రావడం శుభ పరిణామమన్నారు. ఈ జలాల ఉత్తరాంధ్ర అభివృద్దికి మరింత ఉపయోగపడనున్నాయని తెలుపుతూ,
1: మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాకి గోదావరి జలాలు తీసుకురావడం ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం. అందుకే అది అయిన తర్వాతనే తిరుమలకు వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర అంతా కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరిగింది.
0: గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రులతో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని ఒక ప్రకటనలో వెల్లడించారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ సమస్యలు వంటి వాటికి యోగా ప్రకృతి వైద్య విధానాల్లో చికిత్స అందించనున్నారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా సుమారు 100 నుంచి 120 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి టెక్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గనులు భూగర్భ వనరుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రసాయన ప్రయోగశాల, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, గనుల నమూనా ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి హాజరైన గనుల అధికారులతో మంత్రి సమావేశమై శాఖ పనితీరు, ఇసుక నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానంగా ఇసుక గనుల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు మేలు జరిగే విధంగా శాఖలో పారదర్శకతను పాటించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని బోధనలు నేటికీ మార్గదర్శకమని కృష్ణాష్టమి వంటి పండుగలు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్టంలో ఆలయ పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని
2: ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడ జరుపుకుంటాం. అందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకను ఘనంగా జరుపుకుని, ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే కులమతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని పండుగలు జరుపుకునే విధంగా ఇక్కడ కూడా జరుపుకుని మరింత ప్రతిష్టను జరిపే విధంగా కోరుతుంది. ఈ స్పిరిచువల్ టూరిజం పెరిగే కార్యక్రమాల్లో భాగంగా రేపు రాబోయే కాలంలో టూరిజం అనే దానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి ఆధ్యాత్మిక
0: అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్షరాస్యత రేటు పెరిగిందని చెబుతున్నప్పటికీ 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో 2026లో అక్షరాస్యత రేటు 82.1% చేరిందని ప్రభుత్వం ఎలా ప్రకటించిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని జలసౌదలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నిర్వహణ, రానున్న రోజుల్లో నీటి వినియోగం, జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసైన 7 గుర్తించగా వారికి ఈగల్ ఎస్ ఆర్ఎస్ఐ

బి విజయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీసులకు తెలియచేయాలని కోరారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో లాజిస్టిక్స్, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీక్షేత్ర లాజిస్టిక్ సంస్థ ప్రతినిధులు మంత్రిని రాష్ట సచివాలయంలో కలిసి పెట్టుబడుల అవకాశాలపై నిన్న చర్చించారు. భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయంలో ఎంఆర్ఓ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆసక్తి చూపింది. విజయవాడలో ఏఎంఏ శిక్షణ, కర్నూలులో పైలట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విమానయాన, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దితో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఎస్పీ ఎఫ్ఎం 101.3. భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక ఒక ఫేమస్ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఢిల్లీలో యామిని గారు స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ కూడా ఇస్తూ ఉండేవారు తెలుసా. మరి క్లాసికల్ డాన్స్ లో మెయిన్ గా అసలు డాన్స్ వేయడం మాత్రమే కాకుండా ఆ డాన్స్ ద్వారా ప్రేక్షకులకు ఒక స్టోరీని చూపించాలి, నృత్య రూపకం అంటారు కదా. సో అలా డాన్స్ తో పాటుగా వారి హావభావాలతో చక్కగా అభినయించాలి. అలా యామిని గారు ఎన్నో నాట్య ప్రదర్శనలిచ్చి ఎన్నో బిరుదులు కూడా సొంతం చేసుకున్నారు. విశ్వమోహిని, భామావేణి లాంటి బిరుదులు ఆవిడకి లభించాయి. అలాగే నృత్యంలో ఆమె చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, ఇక 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో ఆవిడని సత్కరించడం జరిగింది. అలాగే యామిని కృష్ణమూర్తి గారు వివాహం కూడా చేసుకోకుండా అవివాహితగానే ఉండి నాట్యరంగానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు అన్నమాట. అంతటి గొప్ప కళాకారిణి 2024 ఆగస్టు 3న తన 84 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మరణించారు. కానీ భారతీయ నృత్య కళారూపకం అంటే భారతీయ నృత్య కళాకారులందరికీ కూడా యామిని కృష్ణమూర్తి గారు ఒక గొప్ప ఆదర్శమని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 147 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే బ్యూటిఫుల్ సాంగ్ పౌర్ణమి మూవీ నుంచి వినేశాం కదా. మరి మనం బేసిక్ గా చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ లో కానీ మనకి వచ్చినా రాకపోయినా అలా డాన్సులు వేస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, డాన్స్ అనేది వినోదం కోసం మాత్రమే కాదు, అది గొప్ప వ్యాయామంలాగా కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి డాన్స్ అనేది మన శరీరానికి మనస్సుకి రెండిటికి అనేక ప్రయోజనాలనైతే అందిస్తూ ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అరగంట పాటు డాన్స్ చేయడం వల్ల 10,000 అడుగుల నడిచినంత క్యాలరీస్ ఖర్చు అవుతాయంట తెలుసా. అలాగే డాన్స్ వలన కలిగే మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఒక సాంగ్ తర్వాత మీ అందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి.

tienda toma.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. డాన్స్ వల్ల బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో డాన్స్ అంటే క్లాసికల్ అవ్వచ్చు, వెస్టర్న్, జుంబా, ఏదైనా సరే వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది, అలాగే కండరాలు బలపడతాయి. ఇంకా స్పెషల్ గా శాస్త్రీయ నృత్యం గురించి చెప్పాలి అంటే మరి క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు అసలు అనేక రకాల భంగిమలు అయితే ఉంటాయి కదా.

ముఖ్యంగా కథక్ అండ్ భరతనాట్యం వంటి వాటిలో అయితే చాలాసేపు శ్వాసను నిలిపి ఉంచడం, ఊపిరి పీల్చుకోవడం, దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, కళ్లు పెద్దగా చేసి పైకి కిందికి తిప్పడం, ఇలాంటి అనేక స్టేజెస్ అయితే ఉంటాయి. మరి ఇవన్నీ మంచి వ్యాయామంగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. మరి శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి, కంటి సమస్యలను కూడా ఇవి నయం చేస్తాయన్నమాట. అలాగే పాదాలు నిరంతరం లయ ప్రకారం కదులుతూ ఉంటాయి కాబట్టి కీళ్ల నొప్పుల సమస్య కూడా ఉండదు తెలుసా. మరి అలాగే నాట్యాన్ని ఇష్టపడే వ్యక్తికి డిప్రెషన్కే లోనవరు అని కూడా చెప్తున్నారు. అలాగే నిరాశ ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారంట. ఇప్పుడు గుండె ఆరోగ్యం కూడా చక్కగా ఉండేందుకు ఈ డాన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డాన్స్ అనేది ఎక్సర్సైజ్ లా మాత్రమే కాకుండా మన డైలీ రొటీన్ లైఫ్ లో కూడా అన్ని పనులు టైంకి చేసుకునేలాగా ఒక డిసిప్లిన్ ని అలాగే ఒక కరెక్ట్ పాత్ లో మనం ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అదనమాట. సో ఏది ఎంటర్టైన్మెంట్ కోసమే అని కాకుండా ఇలా మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా స్టడీస్ తో పాటుగా మిగతా యాక్టివిటీస్ లో కూడా చాలా చురుకుగా ఉంటున్నారు. డాన్స్ అవ్వచ్చు, కొంతమంది స్కేటింగ్ అని, లేకపోతే ఇంకా ఏదైనా గేమ్స్ లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఖచ్చితంగా డాన్స్ అవ్వచ్చు, సంగీతం నేర్చుకుని ఉండొచ్చు, లేకపోతే వీణ వాయించడం, లేకపోతే ఇంకేదన్నా వయలిన్ వాయించడం కానివ్వండి. ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా అందరికీ ఏదో ఒకటి కళ అయితే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ముందు జనరేషన్స్ కి ఇలాంటి కళలను మనం ఇంకా తీసుకెళ్తూ ఉండొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం దీనివల్ల మనకే ఆరోగ్యంగా ఉంటాము, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అటు మానసికంగా ఇటు ఫిజికల్ గా మెంటల్ గా కూడా చాలా హెల్దీగా ఉంటాం అదనమాట విషయం. ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. నెక్స్ట్ మీ అందరి కోసం స్టైల్ ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీ షర్ట్ వేసామనుకో, అద్దరిపోద్ది. అచ్చ మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం,
2: నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, తడదల్లాడిపోద్ది. టిట్టో సారీ అభిరుచలో ఉంటావు తెలుసా.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక 2:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అండ్ ఇక మనమైతే ఉన్నాం సందర్శనరి ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ ఒక 4 మినిట్స్ లో ఎగ్జాక్ట్ 2:30 నేనైతే మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను. ఈ లోపు మీరు మాత్రం రెడీగా ఉండండి. 8662488114 నెంబర్ కి మీరు మీ ఆన్సర్స్ ని పంపించేసేయచ్చు మరి నేను అడిగే క్వశ్చన్స్ కి. సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఎస్బీన్ చేస్తూ ఉన్నారు వివిధ భారతీయ .3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక మనం అయితే ఉన్నాం సందర్శన ప్రోగ్రామ్ లో 2:34 అయిపోయింది అబ్బా. సో చిరంజీవి గారి సాంగ్ హే జానా సాంగ్ జై చిరంజీవి అనేది వినేశాం కదా. తర్వాత మరి సందర్శన నటిలో మీరు కూడా రెడీగా ఉన్నారా? మరి ఫోన్లు తీసుకుని 8662438 14 నెంబర్ కి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు పంపించేయచ్చు. ఇంతకీ ఈ రోజు మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో నేను రకరకాలుగా అడుగుతూ ఉంటానండి. కొన్ని లాజికల్ ఉంటాయి, కొన్ని చాలా ఈజీగా ఉంటాయి, కొన్నేమో చాలా కష్టంగా కూడా అనిపించవచ్చు, కన్ఫ్యూజన్లో వస్తాయన్నమాట. సో మీరే చూసుకోవాలి ఎలాంటి ఆన్సర్స్ పంపిస్తారో చూద్దాం. సో చాలా సింపుల్ క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఒక బాక్స్లో 45 యాపిల్స్ ఉన్నాయి, మీకు ఒక 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున మీరు ఇచ్చారనుకోండి, అప్పుడు మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి? సో వినరా, మీ దగ్గర ఒక బాక్స్లో 45 యాపిల్స్ అయితే ఉన్నాయి, మీకు 6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున ఇచ్చారనుకోండి ఆ 6 మందికి, అప్పుడు మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగిలి ఉంటాయి? సో తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేయచ్చు. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఆన్సర్లు అలా అలా వచ్చేస్తూ ఉన్నాయండి. నేను అడిగిన క్వశ్చన్ కి మరి సందేశ నడిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా 8662488 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మరి నేను అడిగాను ఒక బాక్స్ లో 45 యాపిల్స్ ఉన్నాయి, మీకు 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున ఇచ్చారనుకోండి, మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి? సో ఆన్సర్స్ చూద్దాం ఎవరెవరు పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపిస్తున్నారు, అలాగే కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఇంకా రాలా. తర్వాత వెల్కమ్ టు సందనేశ్ నడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, నా దగ్గర ఏమీ ఉండవు అని చెప్పేసి. వాట్ ఏ లాజిక్ అసలు. నేను అడిగాను మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయన్న, సరే కానీ ఆన్సర్ అయితే కరెక్ట్ గానే పెట్టేశారు. ఇక గడ్డం మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు మెసేజ్, హాయ్ అండి అంటున్నారు. హాయ్. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నానండి, థ్యాంక్ యూ. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని మెసేజ్ వచ్చింది ఒకటి. ఇంతకీ ఆన్సర్ మీ పేర్లు ఎక్కడ? గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పెట్టారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ అండ్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. మామూలుగా అయితే ఇట్లా లాజిక్ ఉంటే ఇట్లానా కాదు, నేను అడిగాను మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి అన్నాను. సో ఈ రెండు మీరు పెట్టినవి రెండు రాంగ్ అండి, ఒకసారి చూసుకోండి. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. అనూష అండ్ డానియల్ ఉదయగిరి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, ఒక రెండు నెంబర్స్ తక్కువ పంపించారు మీ ఆన్సర్లో, కానీ రాంగ్ ఆన్సర్ అండి అది. ఓకే. ఎన్జిఓ కాలనీ కడప నుంచి జి డెడ్డన్న గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్. వల్లభనేని శరత్ వల్లభనేని గారు కానూరు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపూర్ గుడా అనంతపూర్ నుంచి అక్తర్ గారు, ఇమ్మాంబి గారు, అలాగే వలీ బాషా, కరెక్ట్ ఆన్సర్. ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్ కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, రెబీనా. ఓకే కానీ రాంగ్ ఆన్సర్. చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా గౌతమ్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గద్వాల జిల్లా ఎం దేవి గారు, జయన్న గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు, కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ బందరపల్లి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూలు.

కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రం ఆదోని మండలం కరెక్ట్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రం అనంతపూర్ రాంగ్ ఆన్సర్. రామకృష్ణ గారు, సునీత ఫ్రం రాజోలి రాంగ్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రం గన్నవరం రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ సరిగ్గా వినలేదు అనుకుంటా కొంతమంది. ఒక బాక్స్ లో 45 అంటే 45 యాపిల్స్ ఉంటాయి. మీకు ఆరు మంది, ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మీ దగ్గర ఎన్ని మిగులుతాయి యాపిల్స్ అని చెప్పేసి అడిగా. సో మీ దగ్గర అవ్వచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న బాక్స్ లో అవ్వచ్చు. ఓకే, లాజిక్ ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. సో ఇంకా కొంతమంది టైపింగ్ చేస్తున్నారు. సరే, ఒక సాంగ్ తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తారు. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా కొంతమంది పంపించారు, చూద్దాం. ఇక కరెక్ట్ ఆన్సర్ తో మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి పంపించారు, శేష సాయి రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు. నథింగ్ అంటున్నారు మీరు. కాదండి, ఉంటాయి. ఇక కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, త్యాగరాజు గారు ఘట్టు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు కృష్ణ అండ్ సంతోష కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిర్యాల ఆండాల్ గారు తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్. కాదు, జాప భూమేశ్వర్ అండ్ వెల్లుల్లి, ఐ మీన్ భూమేశ్వర్ గారు భూలక్ష్మి గారు వెల్లుల్లి అనేసేనా, వెల్లుల్లా ఫ్రమ్ ఓకే వెల్లుల్లా నుంచి మెసేజ్ పెట్టారు కానీ ఫస్ట్ పెట్టిన మెసేజ్ కరెక్ట్ అండి, సెకండ్ ఇది కాదు ఆన్సర్. తర్వాత పాలం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించేశారు కరెక్ట్ గా. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తున్నాను. వనపర్తి జిల్లా నుంచి మనకి గోవర్ధన్ రావు ఇందిరాబాయి మెసేజ్ పంపించారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ అండి. సో ఇందుకే ఆన్సర్ ఏంటంటే 27. చాలా ఈ సింపుల్, అంటే మనం అందరం మ్యాథ్స్ లో చాలా ఈక్ అనుకుంటా, అందుకే కొంతమందికి లెక్కలు రావట్లేదు. సో 6 మెంబర్స్ కి మీరు ఒక్కొక్కరికి 3 ఆపిల్స్ చొప్పున ఇచ్చేస్తే, మీ దగ్గర ఉన్న 45 ఆపిల్స్ లో 6 మందికి ఒక్కొక్కరికి 3 ఆపిల్స్ చొప్పున ఇచ్చేస్తే, అంటే 6 3 18, 45 - 18 is equal to 27. So 27 is the answer, okay? సరే, ఈ లెక్కల సంగతి పక్కన పెట్టేసేద్దాం. ఓకే, నెక్స్ట్ రిలేషన్స్ గురించి మాట్లాడతా. సో ఈ రోజుల్లో చాలా కన్ఫ్యూజన్ అండి మాకు, అంటే ఇప్పుడు ఈ జెన్జెడ్ జనరేషన్ కి ఇంకా కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. ఎవరి చెల్లెలు ఎవరికి అత్త, అత్తని చూసి పిన్ని అని పిలుస్తారు, పిన్నిని చూసి అత్త అని పిలుస్తారు. సో ఎవరు పిన్ని ఎవరు పెద్దమ్మ అత్త, కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. సో సరే, ఇదంతా కాదు కానీ చిన్న క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకేమవుతుంది? చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఆలోచించండి, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది? సో అదనమాట. నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్వీ చేస్తూ ఉన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. నేనైతే సాంగ్ ప్లే చేసిన తర్వాత ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, సరిగా అర్థం కాని వాళ్ళకి అన్నాను కదా. చాలా రిలేషన్స్ పేర్లు పెట్టే పెట్టేస్తున్నారు మొత్తానికి, మేనత్త అని ఎక్కువగా మంది మేనత్త అనే పెడుతున్నారు. సరే ఈసారి చాలా నిదానంగా చదివి వినిపిస్తాను. మేనత్త అయితే కాదు, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు. మీ నాన్నగారి తల్లి యొక్క కోడలి యొక్క కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది? సో ఆన్సర్ ఆలోచించండి ఇప్పుడు. సో 2 టైమ్స్ చెప్పేసా, ఇక కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. మరి 3 గంటల తర్వాత 3 గంటల 2 నిమిషాలకి ఆన్సర్ ఏంటో రివీల్ చేద్దాం. మీ మెసేజ్లు కూడా చదువుతాను. సో విన్నారు కదా, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది?

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్టంలో ఉపాధ్యాయులకు ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి ఉపరాష్టపతి, రెండో రాష్టపతి, ప్రముఖ తత్వవేత్త భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్తగా పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం, బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రితో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం, ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసలైన 7 గురిని గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ బి ఉదయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్త్ లైన్ 1972 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటిజం కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు, అది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే అన్నారు. సరైన శిక్షణ మరియు ప్రేమతో వారిని సమాజంలో గొప్పగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లో జల సౌదాలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. 3 గంటల 5 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నేను మిమ్మల్ని అడిగాను ఒక రిలేషన్ క్వశ్చన్ కదా, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు. చాలా ఈజీగా ఉంది తేజు, అబ్బో చాలా ఈజీగా ఇచ్చేసావు అనుకుంటున్నారా? సరే చూద్దాం ఆన్సర్స్ పెట్టారా లేదా కరెక్ట్ గా. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండి. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్.

0: ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి శోభ గారు, రాంగ్ ఆన్సర్. పుట్టపక్క నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ గారు, రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, రాంగ్ ఆన్సర్.
1: దిస్ ఇస్ ఆకాశవాణి.

0: మాస్టర్స్ బ్యాడ్మింటన్, ది ఇండియన్ పేర్ ఆఫ్ సాత్విక్ సాయిరాజ్ వన్కీ రెడ్డి అండ్ చిరాగ్ షెట్టి విల్ టేక్ ఆన్ డేనిష్ పేర్ ఆఫ్ కిమ్ ఆస్ట్రూప్ అండ్ ఆండర్స్ కారోప్ రాస్ముసెన్ దిస్ ఈవినింగ్ ఫర్ అ ప్లేస్ ఇన్ ది సెమీఫైనల్స్ ఇన్ షెన్జెన్, చైనా. ది మ్యాచ్ ఇస్ ఎస్టిమేటెడ్ టు బిగిన్ అట్ 4:10 PM IST. అండ్ విత్ దట్ వి ఎండ్ దిస్ న్యూస్ బులెటిన్.
1: సో పెద్ద అవ్వచ్చు చిన్న అవ్వచ్చు, సిస్టర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమా మహేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా నుంచి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ గారు, శ్యామలా గారు కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం. సరే నెక్స్ట్, ఇక ఈ రోజు మన సందర్శన డీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే,

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.
5: ఓకే, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి FM 101.3. ఇంకా 2 మెసేజ్లు అయితే ఉన్నాయి, నేను చదవాల్సినవి. సో కృష్ణాష్టమి శుభాకాంక్షలు వివిధ భారతి FM వింటున్న వాళ్ళందరికీ కూడా, అలాగే మీకు కూడా అని చెప్తూ మెసేజ్ పంపించేశారు ఝాన్సీ గారు. ఇంతకీ ఏ ఊరు అనేది మాత్రం కనిపించట్లేదు, మీ మెసేజ్ పెద్దగా ఉంది. ఓకే ఓకే, దెన్ అందరికీ కూడా హ్యాపీ కృష్ణాష్టమి అండి. వన్స్ అగైన్ ఇక హంపాపురం నుంచి మెసేజ్ పంపించేశారు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య గారు ముంత పెద్దన్న గారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్, సో ఇవన్నమాట. నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఎలాగో ఇక్కడ కృష్ణాష్టమి కాబట్టి ఇవాళ, సో కృష్ణాష్టమి అంటే మన జనరల్ గా మనం పుట్టి పెరిగాక ఊహ తెలిసిన తర్వాత కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఖచ్చితంగా మన మీద మూవీస్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది కాబట్టి అలా సినిమాలలో చూసి మన సీనియర్ NTR గారినే కృష్ణుడిగా ఊహించేసుకున్నాం కదా. నిజంగా రాముడు కృష్ణుడు అంటే ఇలానే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది ఆయనను చూస్తూ ఉంటే కదా. మరి ఆ సీనియర్ NTR గారు మొత్తం ఎన్ని సినిమాలలో కృష్ణుడిగా నటించారు? సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ పంపిస్తూ ఉండండి. మరి విన్నారు కదా, సీనియర్ NTR గారు మొత్తం ఎన్ని సినిమాలలో కృష్ణుడిగా నటించారు? సో ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
2: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం సందర్శనరీ ప్రోగ్రామ్ లో.

నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు? మరి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసేద్దాం. మొత్తానికి చాలా రకాల నెంబర్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది 7, 8, 9, 17, ఇక 16, 15, 14, బాబోయ్ రకరకాల మెసేజ్లు పెట్టేశారండి. సో చూద్దాం. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా గారు ఫ్రమ్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాత్రం రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజులి మండలం కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు ఓకే. మార్నింగ్ నుంచి కృష్ణుడి పాటలు వేయచ్చుగా అంటున్నారా? మార్నింగ్ నుంచి ఒక్క సాంగ్ వదలకుండా అన్నీ వేసేసామండి. సో ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా మీరు వినుంటే, ఇప్పుడు కూడా డెఫినెట్గా కాస్త కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ వేద్దాం. ఓకే. సో సుబ్బరామయ్య గారు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ అండి. సినిమాలలో నటించేశారు, ఇన్ని సినిమాలలో అంటూ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఓకే. గోలకందుడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత కరెక్ట్ ఆన్సర్. స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలు ఇన్నున్నాయి. ఓకే. ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి గారు, బ్రహ్మచారి గారు, శ్రీరామదాసు, అంజయ్యచారి గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిరియాల కూడ హలో తేజమ్మ, టోటల్ ఇన్ని ఫిలిమ్స్ అండి అంటూ లంచ్ అయిందా అంటున్నారు. ఎస్, తినేశానండి. మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటినగర్ కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ గుత్తి నుంచి రామాంజనేయులు గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. మంగళగిరి నుంచి మస్తాన్ రావు గారు, దామర్ల ఓకే దామర్ల పెద్ద మస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి లతీఫ్ బాషా కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ గారు చోడేపల్లి మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. లక్ష్మీబాబు గారు మంగళగిరి నుంచి, కాదండి రాంగ్ ఆన్సర్. హాయక్క, నా పేరు ఝాన్సీ అంటూ పుత్తూరులో వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్.

పుట్టపక్క నుంచి ఆండాల గారు, తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్, తలంపాడు గ్రామం దోరవారి సత్రం నుంచి మెసేజ్ పంపించారు, తిరుపతి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖరరాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. శరత్ వల్లభనేని ఫ్రం కానూర్ విజయవాడ, రాంగ్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు, కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్న వల్ల మాకు కూడా ఎన్ని సినిమాల్లో కృష్ణుడు పాత్రలు వేశారో తెలిసింది అంటున్నారు వేదాంతం. జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం. ఓకే, ఏకైక నటుడు నిజంగా ఎన్ని రకాల పాత్రలు వేస్తూ పౌరాణికాల్లో మెయిన్ గా కృష్ణుడి క్యారెక్టర్ పోషించింది ఈయన మాత్రమే ఎక్కువగా అనమాట. సో ఎన్టీఆర్ గారు ఈయన తర్వాత ఇంకా అంటే ఈయనకు ముందు ఇంకెవరు లేరన్నది చెప్పాలి. సో వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మీరు మీరు పెట్టిన ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనూష గారు, డానియల్ గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఇక వెంకటిల్లి గౌతమ్ సాయి, కరివేన బీసీ కాలనీ నుంచి పంపించారు, ఆత్మకూరు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ సాంగ్స్ సూపర్ అంటున్నారా, థ్యాంక్ యూ. అనంతపూర్ నుంచి అక్తర్ అండ్ వలీబాషా ఇమామి గారు, రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రం మడియంపేట అనంతపూర్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఇంకా చాలా ఉన్నాయండి మెసేజెస్. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రం ముద్దనూర్, కరెక్ట్ ఆన్సర్. బాగుంది మీ ప్రాస. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. ధను శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ గారు, గంగా భ్రవాని, కరెక్ట్ ఆన్సర్. అరుణ్, మోహన్జీ, దివ్యభాయి, అజయ్ అండ్ శృతి, కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా చాలా ఉన్నాయండి మెసేజెస్. ఒక సాంగ్ విన్న తర్వాత మిగతా మెసేజెస్ అయితే చదువుతాను. సో వింటూ ఉండండి, ఈలోపు మీకు కూడా ఇంకా ఆన్సర్స్ తెలిస్తే. సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు, ఇంకా ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం రిపీట్ చేశాను. సో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో 3:34 అయిపోయింది. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ శ్రీకృష్ణ పాండవ్యం నుంచి వినేశాం కదా. అయితే ఇక మన సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిల్మ్స్ లో కృష్ణుడిగా నటించారని చెప్పేసి అడిగాను. ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయండి, చదివేస్తాను. మహమ్మద్ ఇనాయతుల్లా గారు, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

పంపించేశారు. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్, రాంగ్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి, రాంగ్ ఆన్సర్. తులసి అండ్ మౌనిక ఫ్రమ్ జయంత్, సారీ అండ్ జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి పంపించేశారు కరెక్ట్ గా. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముతజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం, నా పేరు శేఖర్, వికారాబాద్ నుంచి అంటూ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. నెక్స్ట్ శుభాంశి ఈనమడుగు నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత రేవతి, రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించారు, నెల్లూరు అంట. ఓకే కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నుంచి మెసేజ్ పంపించేశారు ఎవరంటే నేదనూరి కళ్యాణ్ ఋత్విక్, కళ్యాణ్చారి గారు, ఋత్విక్ గారు, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా, కరెక్ట్ ఆన్సర్. సో ఒక్కొక్క ఫిలిం గురించి రాస్తూ ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది అనేది కూడా పెట్టారనమాట. సూపర్ అసలు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అని చెప్తూ సాతుపాటి రాము గారు, పుష్ప, రాజర్షి ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి మెసేజ్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ అయితే రాలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శోభ గారు, రాంగ్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. అద్దంకి నుంచి షరీఫ్ గారు, కరెక్ట్ ఆన్సర్. సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. ఓకే లక్కవరం నుంచి వై వెంకటరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. మాయాబజారా కాదు, ఒక సినిమా పేరు పెట్టారు మీరు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడ నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు, అలాగే రాధా మున్నా వీళ్ళు కూడా, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కరెక్ట్ ఆన్సర్. ఇక డి బాలాజీపురం వనస్థలిపురం నుంచి హైదరాబాద్ నుంచి ఓకే మీ పేరు బాలాజీపురం అని పడిందండి, బహుశా అది మీ పేరా. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ ఐ థింక్. ఓకే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇరుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, అలాగే కైలాష్, మనోజ్ అండ్ తనూజ్, కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి ఖాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు, కరెక్ట్ ఆన్సర్. అంజన్ గారు దేశిరెడ్డిపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. బుద్ధిమంతుడు చిత్రంలో వేయి వేణువుల, ఇది సాంగ్ రిక్వెస్ట్ షో అయితే కాదు, సారీ. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మొత్తం చదివేశాను. సో మోస్ట్లీ అందరూ కరెక్ట్ గానే గెస్ చేశారు, కానీ ఎవరో కొంతమంది మాత్రం రాంగ్ గా పెట్టేశారు. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే 17. సో మొత్తానికి ఎన్ని సినిమాలలో మన సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా నటించారు అంటే 17 సినిమాలు. ఫస్ట్ ఫిలిం అయితే సొంత ఊరు సినిమా, 1956 లో రిలీజ్ అయింది. సో తర్వాత ఇంకా వరుసగా అలా చాలా చాలా సినిమాలు, మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం, పాండవీయం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, ఇలా చాలానే ఉన్నాయండి. సో సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు. మరి ఇంకొక పాట మీ అందరి కోసం శ్రీకృష్ణ విజయం నుంచి అయితే ప్లే చేస్తున్నాను. ఇక వింటూ ఈ సాంగ్ తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. సో ఈలోపు ఒక సాంగ్ వింటూ చక్కగా బ్రేక్ తీసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు అని చెప్పేసి. టోటల్ 17 ఫిలిమ్స్. ఫస్ట్ ఫిలిం వచ్చేసి సొంత ఊరు సినిమా అని కూడా చెప్పాను కదా. ఇక రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించేశారు కరెక్ట్ గా. పుట్టుపాక నుంచి ఆండాలు తిరుమలయ్య గారు. మళ్ళీ మళ్ళీ మీరే ఎందుకు పంపిస్తున్నారండి, వచ్చాయి కదా ఆజస్ పంపించేశారు, చదివేశాను కూడా. సో చదవలేదనుకోని మళ్ళీ పెడుతున్నారా. శేషసాయి గారు, శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి కరెక్ట్ ఆన్సర్. గుర్తి అనంతపూర్ డిస్టిక్ రామాంజనేయులు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఓకే దెన్, సో ఇప్పుడు నేను ఒక పాట అయితే ప్లే చేస్తాను, ఆ పాట ఏ సినిమాలోదో మీరు కనిపెట్టాలి. ఓకేనా? సో టైటిల్, సినిమా పేరేంటో మీరు నాకు మెసేజ్ పంపించండి, నేను ఆ పాట స్టార్టింగ్ లైన్ అయితే వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి.

విన్నారు కదా సాంగ్, నేను కొంచెం వినిపించాను. సో దీన్ని బట్టి మీరు ఆ సినిమా పేరు ఏంటో గెస్ చేసి పంపించండి. మీరు ఆన్సర్స్ ఎలా పంపించాలో తెలుసు కదా, 8662488 నెంబర్ కి ఆ సినిమా టైటిల్ ఏంటో గెస్ చేసి పంపించండి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3. ఇందాక నేను ఒక సాంగ్ అయితే వినిపించాను కదా, మదన మోహన అంటూ వస్తుంది. సో ఆ పాట ఏ సినిమాలోది అని చెప్పేసి అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు? అనంతపూర్ నుంచి గుత్తి రామాంజనేయులు గారు, వనిత, త్రిష, నారాయణి, హాసిని ఆన్సర్ పంపించేశారు కరెక్ట్ గా. ఓకే, నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రోజా, మెర్సీ, విజయ, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి రాంగ్ ఆన్సర్. ముదునూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం నుంచి మనకి వీవర్స్ కాలనీ నుంచి మాధవుడు, రాజేష్, చరణ్ అండ్ సౌమ్య, అంజలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి దేవసేన గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ అండి. నాని గారు ఫ్రమ్ మిర్యాల. తెలుగు సినిమా నాకు తెలియడం లేదండి అంటున్నారా, ఇట్స్ ఓకే, నేను అనౌన్స్ చేస్తాను ఇప్పుడు ఏంటో సినిమా పేరు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి మెసేజ్ పంపించారు హైదరాబాద్, బట్ రాంగ్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లూరు.

జిల్లా, కరెక్ట్ ఆన్సర్. వెంకటిల్లి గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ ఆత్మగూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు ముంతా పెద్దన్న, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం, ఓకే ఆన్సర్ తెలియదు అంటున్నారు. ఇక ఆత్మగూరు నుంచి ఆదిశేషు గారు, కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 2015 లో రిలీజ్ అయింది అంటూ సినిమా టైటిల్ కరెక్ట్ గా గెస్ చేసి పంపించారు పాలెం పోలయ్య గారు, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. ఓకే ఓకే, ఇక కరెక్ట్ ఆన్సర్ తో మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. కనకారావు గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ముండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ అండ్ సుభద్ర రాజ్ కుమార్ రచన మహిరా, కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం, నా పేరు శేఖర్ ఫ్రం వికారాబాద్ డిస్టిక్ అంటూ మార్గదర్శి అంటున్నారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవి సక్కుబాయి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు, అలాగే విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనోజ్, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ డి బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనూష అండ్ డానియల్ పంపించారు కరెక్ట్ గా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మెసేజ్ డి గోవర్ధనరావు ఇందిరాబాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్ ఫ్రం నెల్లూరు గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ మెసేజ్ బెట్రా సురేష్ నిర్మల అండ్ వావెల్ వావెల్ల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేవెల్లనా, ఓకే. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. ఇక 3:56 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇప్పుడు ఇందాక నేను అడిగిన ఆ పాట కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఈ ఫిలిం లోదనమాట. సో ఫైనల్ గా ఈ రోజు సరేసండి ఇట్లా ముగిసేసి ముగుస్తోంది. సో ఈ పాటతో ఇక సైన్ ఆఫ్ చెప్పేద్దాం, తర్వాత వివిధాలు కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ విజయం భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. దేశంలో ఒక మోడల్ పార్లమెంటుగా శ్రీకాకుళాన్ని తయారు చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో కంచిలి మండలం కొండపోలేరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు నిర్మించిన బీటీ రోడ్ను ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ అశోక్తో కలిసి ప్రారంభించారు. రాయలసీమను మొదలుకుని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమకు అదనపు జలాలు తీసుకురావాలనే ఆలోచన చేసింది ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు. గుడ్లవల్లేరు మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో P4 ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ గ్రౌండ్ మీటింగ్ విత్ బంగారు కుటుంబాలు అసెట్స్ డిస్టిబ్యూషన్ కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నేతృత్వంలో ఈరోజు నిర్వహించారు. P4 ఆరో దశలో భాగంగా 66 లక్షల వ్యయంతో 115 కుటుంబాలకు లబ్ది చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చే ఉద్దేశంతో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. గుడ్లూరు మండలం చిమిడిదిపాలెంలో పల్లె నిద్ర అనంతరం ఈరోజు ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద ఉన్న న్యూ కాలనీకి సంబంధించి తాగునీరు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి ఈ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026కు ఎంపిక చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులు, హెచ్ఎంలను కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు మిస్సింగ్ గురైన 34 సెల్ ఫోన్లను రికవరీ చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పోలీసులు బాధితులకు ఈరోజు అందజేశారు. డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజా సింహారెడ్డి చేతుల మీదుగా ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే 1930కి కాల్ చేయాలని లేదా సీఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలని ఆయన సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

యూఆర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం ఇప్పుడు వివిధ ప్రోగ్రామ్ లోకి. ఇక ఇందాక కొంతమంది మెసేజ్లు లేట్ గా అయితే వచ్చేసాయి. శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ మెసేజ్ పంపించారు. తర్వాత డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి కరెక్ట్ ఆన్సర్స్. ఇక బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్.

పశ్చిమ బెంగాల్ నుంచి మాధవి ఆంజనేయులు. పశ్చిమ బెంగాల్ కాదండి, భూదాన్ భోజంపల్లి నుంచి పంపించారు మీరు, కానీ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ కాదు. ఇక కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ బెట్రా సురేష్, నిర్మల అండ్ వేవెల్ల నుంచి మెసేజ్ పంపించారు. ఓకే దర్, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:35 అవుతోంది. మనమైతే వివిధాల్లో ఈరోజు ఒక హీరో స్పెషల్ సాంగ్స్ అనమాట. సో ఈ రోజు ఏ హీరో సాంగ్స్ వినబోతున్నాం అంటే హీరో తరుణ్ గారివి. సో లవర్ బాయ్ తరుణ్ అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళం. సో తరుణ్ గారి సాంగ్స్, మూవీస్ కానీ సాంగ్స్ కానీ సూపర్ డూపర్ హిట్ కదా ఒకప్పుడు. మరి ఆయన నటించిన సినిమాల నుంచి మీ అందరి కోసం లవ్లీ ట్రాక్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ మీ అందరి కోసం సఖియా సినిమా, తర్వాత ప్రియమైన నీకు, ఇలా వరుసగా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి తరుణ్ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు మీ అందరి కోసం చిరుజల్లు ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ స్పెషల్ గా కృష్ణాష్టమి స్పెషల్ అనే చెప్పచ్చు. సో చిన్న పాపలు చిన్న పిల్లలు ఉన్న పాట అనమాట దీంట్లో, భలే ఉంటుంది. సో వినేసేయండి మీరు కూడా. ఇక శశిరేఖ పరిణయం, నువ్వు లేక నేను లేను, ఇవి కూడా ప్లే చేస్తూ ఉంటాను. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శశిరేఖ పరిణయం. సో వినేసారు కదా, తరుణ్ గారి సాంగ్స్ వింటూనే చేస్తూ ఉన్నాం. వివిధ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇందాక రాధే రాధే సాంగ్ విన్న తర్వాత

నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎలాగో ఇవాళ నేను టెంపుల్స్ గురించి మాట్లాడాను కదా మధ్యాహ్నం, మన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి ఆలయాల గురించి ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేషన్స్ చేస్తున్నారు కృష్ణాష్టమి, సో ఇలా మాట్లాడుకున్నాం. ఇంకొకటి చెప్పడం ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, బై టైం సరిపోక మాట్లాడలేదనుకుంటా. సో ఏంటంటే మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కృష్ణాలయం గురించి ఎప్పుడైనా విన్నారా? సో మన ఇండియాతో పాటుగా చాలా దేశాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి, కృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కృష్ణాష్టమి సంబరాలు బాగా సెలబ్రేట్ చేస్తారండి. అయితే మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కృష్ణాలయం వచ్చేసి మన ఇండియాలోనే ఉంది తెలుసా, హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉందన్నమాట. అత్యంత ఎత్తులో ఉన్న ఆలయం అన్నమాట ఇది. ఏకంగా పర్వతాల మీద సరస్సు మధ్యలో ఉన్న ఈ టెంపుల్ ని చేరుకోవడానికి అంత ఈజీ అయితే కాదు, ఒక 12 కిలోమీటర్స్ పాటు ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళైతే చక్కగా వెళ్ళిపోవచ్చు. సో విన్నారు కదా, సో పర్వతాల మీద సరస్సు మధ్యలో ఉంటుందన్నమాట ఈ గుడి, అది కూడా హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో. దీని హిస్టరీ చూసుకుంటే పాండవులు హిమాలయాల్లో అజ్ఞాతవాసం చేసిన టైంలో ఈ సరస్సు అనేది ఏర్పడింది అని చెప్పేసి అంటూ ఉంటారు. మొత్తం మీకు అసలు ఈ జన్మాష్టమి సందర్భంగా అయితే మాత్రం చాలా మంది భక్తులు ఈ రోజు అక్కడికి చేరుకొని చక్కగా దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట, అది విషయం. ఇక సమ్మర్ టైంలో కాకుండా మిగతా టైంలో అంతా కూడా ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇంకా హిమాచల్ ప్రదేశ్ అంటే మనకు తెలుసు ఎప్పుడు మంచు చలి, సో సమ్మర్ టైంలో మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా కూడా కొంచెం ఓపెన్ లోనే ఉంటుంది. ఇక డిసెంబర్ నవంబర్ మరి పీక్స్ స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ, కాబట్టి ఆ టైంలో మాత్రం అసలు మంచుతో కప్పబడి ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్లాల్సి ఉంటుంది వెళ్లే వాళ్ళు మాత్రం, అదనమాట విషయం. సో ఇది విషయం. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం, వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, తరుణ్ గారి సాంగ్స్ వింటున్నాం. నెక్స్ట్ మీ అందరి కోసం నువ్వు లేక నేను లేని సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చాలు అని ఇంకొంచెం చేరమని చూపించిందా
1: అవకాశం చూసుకుని సావాసం పంచమని

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హీరో తరుణ్ గారు నడిచిన సూపర్ సాంగ్స్ అన్ని కూడా వినేశాం కదా. సో ఫైనల్ గా ఒక ఊరిలో మూవీలో నుంచి అయితే వినేశాం సాంగ్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:50 అయిపోయింది. మరి ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ అయితే వినేస్తారు. ఇక నేను మీ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్, అండ్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సరికొత్త షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రామ్స్ తో కుస్తీ పెట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీస్ అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్, సెమినార్స్, మోటివేషనల్ స్పీచెస్, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీస్ వెల్లువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతో పాటు సమీప భవిష్యత్తులో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించుకునేందుకు ఐటీ కంపెనీస్ చర్యలు తీసుకున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూస్, పదోన్నతులు అన్ని వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థులు బయోడేటాలను తనిఖీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. కాగా ఈ కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీస్ వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూస్ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సిటీలో కంపెనీస్ 54% మందిని, విదేశీ కంపెనీస్ 49% మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు ఐటీ కంపెనీస్ తెలిపాయి. ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో పని విధానం సమూలంగా మారుతున్నందున అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. నేటి ఉరుకులు పరుగుల జీవితం, ఫాస్ట్ పేస్డ్ లైఫ్, బిజీ షెడ్యూల్ లైఫ్ లో ప్రజలు అనేక వ్యాధులు, అనారోగ్య రుగ్మతలతో సతమతమవుతున్నారు. ఆందోళన, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు అనేక ఇతర కారణాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. జీవితంలో వైఫల్యాలు, ఇతర కారణాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవన శైలి సక్రమంగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఫలితంగా ఆలోచన శక్తి తగ్గుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి రావద్దంటే కొన్ని చెడు అలవాట్లను వదిలేయాల్సి ఉంటుంది. మరి ఆ అలవాట్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తప్పక చేయాలి. మెనీ పీపుల్, చాలా మంది హడావుళ్ళు ఉదయం వేళ తినడం మానేస్తారు. ఇది సరికాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితి అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మ్యాండేటరీ. స్వీట్స్ ఇష్టపడని వారు చాలా తక్కువ ఉంటారు, కానీ ఇది మానసిక ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కోకోనట్ వాటర్, డేట్స్ అంటే ఖర్జూరం మొదలైనవి, సహజ చక్కెరలను కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఎక్కువ కోపం తెచ్చుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే కోపం మెదడులోని నరాలను నేరుగా ప్రభావితం చేస్తుంది, మానసిక సమస్యలను పెంచుతుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మంచి ఆరోగ్యం కోసం సరైన నిద్రపోవడం తప్పనిసరి. డైలీ అట్లీస్ట్ 8 అవర్స్ ఆఫ్ సాలిడ్ సౌండ్ స్లీప్ చాలా అవసరం. ఇలా సౌండ్ స్లీప్ లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం

0: చూపి ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో కోటీశ్వరుడు మొదలు బీదవారి వరకు అందరూ ఏదో ఒక రకమైన మానసిక వేదనకు గురవుతూనే ఉన్నారు. కారణం, జీవన విధానంతో పాటు రకరకాల అంశాలున్నాయి. ఈ ఒత్తిడి వ్యక్తి మనసునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దారుణంగా కృంగదీస్తుంది. ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మానసికంగా దృఢంగా ఉండాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. మనం శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టతరమైన పనైనా సునాయాసంగా అయిపోతుంది. మరి ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో మానసికంగా స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఒత్తిడి ఎదుర్కోవడానికి సహాయపడుతుంది, హేతుబద్ధమైన ఆలోచనలో సహాయపడుతుంది, ఆత్మగౌరవానికి తోడ్పడుతుంది, జీవితంలో సమతుల్యతను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది, ఉత్పాదక పనిలో సహాయపడుతుంది. ఏంటా అది? మంచి డయట్ అండ్ లైఫ్ స్టైల్. న్యూట్రిషనిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధికంగా కెఫెన్ పదార్థాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ముందుగా మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మీ మనసును స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు అని పేర్కొన్నారు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఏం చేయాలి అంటారా? దానికి మెరుగైన జీవన శైలిని పాటించాలి, మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి, ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి, అవసరమైన మేరకు 7 నుంచి 8 గంటలు మంచి నిద్రపోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రాబ్లం ఏదైనప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్ గా అది మనపైకే వస్తుంది. అందుకే మనని మనం మంచిగా చూసుకోవాలి. దిస్ బాడీ ఈజ్ అ టెంపుల్, దానికి కావలసిన పోషకాలు ఇవ్వాలి, మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, అప్పుడే ఇది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, మీకు హెల్ప్ అవుతుంది. దీర్ఘకాలికంగా లాంగ్ రన్ లో కూడా మీరు చాలా హెల్తీగా ఉంటారు. చిన్న చిన్న మార్పులు అంటాం కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి, సర్దుబాట్లు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అండ్ ఆఫీస్ జాబ్ అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటి సిస్టమ్ లో ఏంటంటే సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుందా లేదా తెలియదు, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందా లేదా తెలియదు. లగ్జరీ వస్తుంది మనుషులకు, కానీ ఎక్కడో ఒక దగ్గర లైఫ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాట్ ఈస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. మనం చేసే పని, సంపాదించేదంతా కూడా మన కోసమే కదండి, మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం. ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఇవన్నీ చేస్తాం, కానీ ఇదంతా సంపాదించి లాస్ట్ కి హెల్త్ పోయాక ఏం చేసుకుంటాం అదంతా? అలాగని సంపాదన కూడా మానొద్దు. యూ హ్యావ్ టు మేక్ నెససరీ చేంజెస్. మీ రోజువారీ జీవితంలో, డైలీ రొటీన్ లో కొన్ని మంచి అలవాట్లు పెట్టుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఒక మంచి అలవాటు, ఎక్సర్సైజ్ చేయడం ఒక మంచి అలవాటు, హ్యాపీగా ఉండడం, యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్. దీనివల్ల మీకు ఆఫీస్ లో కానీ, మీరు పనిచేసే ఏరియాలో కానీ మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది, వేరే వారిపై చికాకు పడరు, మీ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినవు. ఇలా ఉంటే మీ వర్క్ ప్లేస్ లో కూడా ఒక మంచి కల్చర్ ఏర్పడుతుంది. యూ విల్ బి హెల్తీ, వెల్తీ అండ్ స్ట్రాంగ్. దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనల ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
7: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
6: ఏంటి?
7: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
6: ఇంత సులువా?
7: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
6: వద్దు బాబు వద్దు.
7: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు వింటారు. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ డ్రైవ్ నిర్వహించిన భారతదేశం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI కీలకమైన విజయాన్ని సాధించింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఈ కార్యక్రమంలో 20 మిలియన్ అంటే 2 కోట్లకు మందికి పైగా విద్యార్థులను MBUలను పూర్తి చేసింది. పాఠశాలల్లోని బాలల MBU స్థితిని తెలియజేసే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్తో UIDAI సాంకేతికంగా అనుసంధానం కావడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ ప్రత్యేక కార్యక్రమం 2025లో ప్రారంభమైంది. కేంద్ర లేదా రాష్ట్ర పాలిత ప్రాంత విద్యా శాఖల సమన్వయంతో పాఠశాల స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు సులభంగా తమ ఆధార్ను అప్డేట్ చేసుకున్నారు. ఇది MBU సేవలను నేరుగా పాఠశాలలకు చేర్చడానికి సహాయపడింది. తద్వారా కోట్లాది విద్యార్థులకు ఈ ప్రక్రియ మరింత సులభంగానూ సౌకర్యవంతంగానూ మారింది. 5 ఏళ్లలోపు బాలల ఆధార్ నమోదు చేసేటప్పుడు డెమోగ్రాఫిక్ సమాచారాన్ని, ఫోటోను సేకరిస్తారు. కానీ ఈ వయసులో వేలిముద్రలు, ఐరిష్ బయోమెట్రిక్ను సేకరించరు, ఎందుకంటే ఈ బయోమెట్రిక్లు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. బాలల ఆధారంలో ఎప్పటికప్పుడు తాజా బయోమెట్రిక్ సమాచారం ఉండేలా MBU నిర్ధారిస్తుంది. బాలలకు 5 ఏళ్ళు వచ్చినప్పుడు ఒకసారి, 15 ఏళ్ళు వయసులో ఒకసారి ఈ బయోమెట్రిక్ అప్డేట్ అవసరం ఉంటుంది. పాఠశాల ఉన్నత విద్యలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆధార్ ధృవీకరణ అవసరమయ్యే వివిధ సేవలను, ప్రయోజనాలను వారు అందుకుంటారు. సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల ఆధార్ ధృవీకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది. సకాలంలో పూర్తి చేసేలా ప్రోత్సహించడానికి, సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి గాను 7 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు 2025 అక్టోబర్ 1 నుంచి 7 వరకు ఈ బయోమెట్రిక్ అప్డేట్ రుసుమును UIDAI మాఫీ చేసింది. 5 నుంచి 7 ఏళ్ళు, 15 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలలకు ఈ బయోమెట్రిక్ను ఉచితంగానే కొనసాగుతుంది. అంటే 5 నుంచి 17 సంవత్సరాల వయసున్న బాలలు

2026 సెప్టెంబర్ 30 వరకు ఎంబీయూ ఉచితం. ఆధార్లో ఎంబీయూ పూర్తి చేయకపోవడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల పరిధిలో ప్రయోజనాలను పొందడానికి చేసే ధృవీకరణ ప్రక్రియలోనూ నీట్, జేఈఈ, సియుఈటి తదితర పోటీ విశ్వవిద్యాలయ పరీక్షలకు నమోదు చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆధార్లో ఎంబీఏను పూర్తి చేయాలని బాలల తల్లిదండ్రులను, సంరక్షకులను యుఐడిఏఐ కోరుతుంది. ఇప్పుడు ఒక చిత్రగీతాన్ని విందాం.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల సందేహాలకు సమస్యలకు నేరుగా సమాధానాలిస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్

0: 8877. ఈ కార్యక్రమ ప్రయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మీరు వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు వింటున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఓ భాగంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న స్వయం ప్రతిపత్తి సంస్థ అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఈ సంస్థ ఆయుర్వార్తను ప్రారంభించింది. ఇది డిజిటల్ మాధ్యమంలో వరుసగా సాగుతూ ఉండే ఓ విశిష్ట చర్చా కార్యక్రమం. ఆయుర్వేదానికి సంబంధించిన ప్రామాణిక జ్ఞానం, విజ్ఞాన శాస్త్ర దృష్టికోణాలు, సమకాలీన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఆయుర్వేదానికి ఉన్న సందర్భ శుద్ధి, వీటిని దేశ విదేశాల్లో జనబాహుళ్యం చెంతకు చేర్చడం ఆయుర్వార్త కార్యక్రమ లక్ష్యం. ఈ కార్యక్రమం ఈ నెల 23న ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అంతకుముందే పైన ప్రస్తావించిన ఆయుర్వార్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయుర్వార్త చర్చా పరంపరలో ఆయుర్వేద ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు, విజ్ఞాన శాస్త్ర సంబంధ పరిశోధనలు, విద్య, చికిత్స పద్ధతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదకు ప్రసంగిత అంతకంతకు విస్తరించడంతో ముడిపడిన అంశాలపై నిపుణులతో మాటామంతిని నిర్వహించనున్నారు. ఏఐఐఏకు చెందిన డాక్టర్ ప్రొఫెసర్ పికె ప్రజాపతితో పాటు డీన్ ప్రొఫెసర్ డాక్టర్ మహేష్ వ్యాస్ మధ్య జరిగిన చర్చా కార్యక్రమంతో ఆయుర్వార్త తొలి వెబ్సైట్ను రూపొందించారు. వీరిద్దరూ ఆయుర్వేద దినోత్సవాన్ని 22 సెప్టెంబర్ ఎందుకు నిర్వహించాలి అనే విషయంపై చర్చలో పాల్గొన్నారు. చర్చలో ఆయుర్వేద దినోత్సవ పరిణామ క్రమ ప్రస్తావన ఉంది. దీనిని ఇంతకుముందు ధన్వంతరి జయంతి, ధన్తెరస్గా పాటిస్తూ రావడం, ప్రతి ఏటా ఒక నిర్దిష్ట తేదీన ఆయుర్వేద దినోత్సవాన్ని జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గురించిన వివరాలు కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఆయుర్వేదాన్ని ఒక ముఖ్య జ్ఞానంగా, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా బలోపేతం చేయడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రపంచమంతటా ఆరోగ్య రంగంలో ఆయుర్వేదానికి సందర్భశుద్ధి రోజురోజుకు పెంపొందుతుందని ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ వైద్య పికె ప్రజాపతి వీరు అన్నారు. ఒక నిర్దిష్టమైన రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని పాటించడం వల్ల దీని వార్షిక నిర్వహణకు మరింత ఎక్కువ నిరంతరత్వం లభించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఒక బలమైన గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. ఈ దృష్టికోణాన్ని డిజిటల్ మాధ్యమంలోకి విస్తరించే ప్రయత్నమే ఆయుర్వార్త. దీని ద్వారా ఆయుర్వేద తాలూకు ప్రామాణిక జ్ఞానాన్ని, నిపుణుల దృష్టికోణాలను ప్రజలకు వివరిస్తారని కూడా ప్రొఫెసర్ ప్రజాపతి గారు తెలిపారు. చర్చలో ప్రొఫెసర్ డాక్టర్ మహేష్ వ్యాస్ వీరు సెప్టెంబర్ 23కున్న ప్రాధాన్యతని ప్రస్తావించారు. ఆ రోజున ప్రకృతిలో శరత్కాల విపత్తు సంభవిస్తుందని, ఆ రోజున సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిటారుగా పడటం వల్ల ప్రపంచమంతటా పగలు రాత్రి దాదాపు సమానంగా ఉంటాయని ఆయన గుర్తు చేశారు. ఆయుర్వేదం పరంగా మనుషుల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అర్థం చేసుకోవడంలో సంతులనం, సమంజస్యం అనేవి కీలక అంశాలవుతాయని ప్రొఫెసర్ డాక్టర్ మహేష్ వ్యాస్ గారు వివరించారు. ఈ కారణంగా ఆయుర్వేదంలో సంతులనం, సమంజస్యం, సమత్వంపై ఆధారపడిన దృక్పథంతో కూడా సెప్టెంబర్ 23ను జోడించవచ్చని ఆయన అన్నారు. ఆయుర్వేదకు చెందిన వివిధ పార్శ్వలపై నిరంతర ప్రాతిపదికన సాధికార చర్చకు ఉద్దేశించిన డిజిటల్ వేదికగా ఆయుర్వార్తను రూపొందిస్తారు. ఈ చర్చా పరంపరలో భారత్తో పాటు విదేశాలకు చెందిన ఆయుర్వేద నిపుణులు, వైద్యులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విధాన నిపుణులు పాల్గొనున్నారు. ఆయుర్వార్త భావి ఎపిసోడ్లలో అనేక అంశాలపై చర్చలు చోటు చేసుకోను.

ఉన్నాయి. వీటిలో ఆయుర్వేదకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు, ఆధునిక కాలంలోని పరిశోధనలు, ఆయుర్వేద విద్య, యువతరం పాత్ర, ఆయుర్వేద ప్రజారోగ్యం, ఆయుర్వేదంలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ఆయుర్వేద ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రాల మధ్య సమన్వయం, ఔషధ మొక్కలు, ప్రాకృతిక వనరులు, ఆరోగ్యవంతమైన జీవన శైలులు, నివారణ ప్రధాన ఆరోగ్య సంరక్షణ సేవలు, ఆయుర్వేదం అంతర్జాతీయ ఆరోగ్య సరళి, అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద విస్తరణకు ఉన్న అవకాశాలు, అలాగే ఆయుర్వేదంలో పరిశోధన ఫలితాలపై ఆధారపడిన చికిత్స వంటివి కూడా కొన్ని ఆయుర్వేద వార్త ఎపిసోడ్లను ఏఐఐఏ ఆధారిత డిజిటల్ సామాజిక మాధ్యమ వేదికలపై ద్వారా అందుబాటులోకి తీసుకొస్తారు. వాటిలో యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటాయి. దీని ద్వారా ఆయుర్వేదానికి సంబంధించిన ప్రామాణిక శాస్త్రీయ సమాచారాన్ని విద్యార్థులు, యువజనులు, డాక్టర్లు, పరిశోధకులు, విద్యావేత్తలతో పాటు సామాన్య ప్రజానీకం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేపడుతున్నారు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చిల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. మరి తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి ఈరోజు సాయంత్రం 6:30. ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు వింటున్నారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2026-27 ఎన్ఎంఎస్ఎస్ కింద దరఖాస్తు సమర్పణ గడువును కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఈ పథకం కింద ఇప్పటికే ఎంపికైన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి ద్వారా 30 సెప్టెంబర్ వరకు దరఖాస్తులను దాఖలు చేయవచ్చు. ఈ గడువు పొడిగింపుపై పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉన్నాయి. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30, అలాగే ఐఎన్ఓ ధృవీకరణకు L1 చివరి తేదీ 2026 అక్టోబర్ 15. అంతేకాకుండా డిఎన్ఓ ధృవీకరణకు L2 చివరి తేదీ 2026 అక్టోబర్ 31. ఈ పథకం కింద ఎన్ఎస్పి పోర్టల్ ద్వారా దరఖాస్తు దాఖలకు 2026 జూన్ 1 విద్యార్థులను అనుమతించారు. ఈ ప్రాజెక్టు సంవత్సరం అంటే 2026-27 గాను ఎంపికైన విద్యార్థులు ముందుగా ఈ పోర్టల్ ద్వారా 1-time రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ చేసుకోవాలి. ఆ తర్వాత తామెంచుకున్న స్కాలర్షిప్ పథకం కింద దరఖాస్తును సమర్పించవలసి ఉంటుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలోని పరిధిలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకం అమలవుతుంది. ప్రాథమిక స్థాయి నుంచి 8వ తరగతి తద్వారా విద్యార్థులు బడి మానివేయకుండా చూడటం, ఉన్నత మాధ్యమిక స్థాయి అంటే 12వ తరగతి దాకా విద్య పూర్తి చేసేలా ప్రోత్సహించడం దీని లక్ష్యం. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోనే ప్రతిభావంతులైన విద్యార్థులు చదువు కొనసాగించేలా ఈ ఉపకార వేతనం దోహదం చేస్తుంది. దీని కింద రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన 9వ తరగతి విద్యార్థులకు ఈ పథకం కింద ఏటా 100,000 వరకు కొత్త స్కాలర్షిప్లు లభిస్తాయి. విద్యార్థి విద్యా ప్రతిభ ఆధారంగా 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నవీకరణ విధానంలో ఈ ఉపకార వేతనం మంజూరవుతూ ఉంటుంది. ఈ పథకం కింద ఎంపికైన రాష్ట్ర ప్రభుత్వ సహాయక స్థానిక సంస్థల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఏటా 12,000 రూపాయల వంతున ఉపకార వేతనం లభిస్తుంది. ఈ ఉపకార వేతనాన్ని డిబిటి విధానంలో అంటే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ PFMS ద్వారా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ సాయం పొందడానికి నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 350,000 రూపాయలు మించరాదు. అలాగే అర్హత పరీక్షకు హాజరు కావాలంటే కనీసం 55% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులకు 5% సడలింపుతో 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థులకు ఉపకార వేతనాల పథకం అమలు కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి పేరిట కేంద్ర ప్రభుత్వం ఒకే వేదికను ఏర్పాటు చేసింది. దీని ద్వారా 2026 ఆగస్టు 31 79,398 కొత్త 1,87,208 నవీకరణ దరఖాస్తులు దాఖలయ్యాయి. పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులందరూ పొడిగించిన

0: గడువులోగా ఎన్ఎస్పి ద్వారా దరఖాస్తుల సమర్పణను పూర్తి చేయాలని విద్యామంత్రిత్వ శాఖ సూచించింది. ఇప్పటికే సమర్పించిన వారు సంబంధిత ఇన్స్టిట్యూట్ లేదా జిల్లా లేదా రాష్ట్ర నోడల్ అధికారులతో వాటి ధృవీకరణను నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఎంపికైన విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తుల పరిశీలనను పోర్టల్ ద్వారా 2 అంటే L1 L2 స్థాయిలలో నిర్వహిస్తారు. ఇందులో తొలిదశ అంటే L1 ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ INO వద్ద, మలిదేశ అంటే L2 జిల్లా నోడల్ ఆఫీసర్ అంటే DNO వద్ద చేపడతారు. అనుగుణంగా INO స్థాయిలో పరిశీలనకు చివరి తేదీని 2026 అక్టోబర్ నెల 15వ తేదీ, DNO స్థాయిలో 2026 అక్టోబర్ 31గా నిర్ణయించింది. మీరెంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.

మీరింతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం మీరు వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ సైంటిస్ట్ సి పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులు ఖాళీల వివరాల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ పోస్ట్ కోడ్ BE001, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ పోస్టుకు 99 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో BE లేదా BTEC లేదా సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. మొత్తం అర్హతలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండాలి. మరో పోస్టు వివరాలు మెకానికల్ పోస్ట్ కోడ్ BE002, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ మెకానికల్ పోస్టుకు 52 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో BE లేదా BTEC లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండుండాలి. మరో పోస్టు వివరాలు కంప్యూటర్ సైన్స్ పోస్ట్ కోడ్ BE003, సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుకు 22 ఖాళీలున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో BE లేదా BTEC లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి లేదా 10కి గాను 6.84 CGPA తప్పనిసరిగా ఉండాలి. ఇవి కాకుండా PRLలో ఒక్కొక్కటి చెప్పున పోస్ట్ కోడ్ BE001A పోస్ట్ కోడ్తో ఎలక్ట్రానిక్స్ విభాగంలో, BE002A పోస్ట్ కోడ్తో మెకానికల్ విభాగంలో, BE003A పోస్ట్ కోడ్తో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టులున్నాయి. ఈ మూడు పోస్టులకు కూడా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA అవసరం. ఈ విధంగా నోటిఫికేషన్లో మొత్తం 175 ఖాళీలు ప్రకటించారు. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనదని, అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం జరగవచ్చని ఇస్రో స్పష్టం చేస్తుంది. విద్యార్హత విషయానికొస్తే అభ్యర్థులు తమ BE లేదా BTEC కోర్సును విశ్వవిద్యాలయం నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ప్రధాన విభాగాల కింద ఆమోదయోగ్యమైన అలైడ్ డిసిప్లిన్స్ వివరాలు ఇస్రో విడుదల చేసిన FAQలో ఉంటాయి. వయోపరిమితి విషయానికొస్తే 16 సెప్టెంబర్ 2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలను మించకూడదు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగులు, మాజీ సైనికులు, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. PWBD రిజర్వేషన్ పొందేందుకు సంబంధిత దివ్యాంగత కనీసం 40% ఉండాలి. నిర్దేశిత ఫార్మాట్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కనీసం 3 సభ్యుల మెడికల్ బోర్డు జారీ చేసిన డిజేబిలిటీ సర్టిఫికెట్ను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. చేతితో జారీ చేసిన పాత డిజేబిలిటీ

సర్టిఫికెట్ ఉంటే ధృవీకరణకు ముందు యూడిఐడి పోర్టల్లో డిజిటలైజ్ చేసుకొనుండాలి. గుర్తించిన పీడబ్ల్యూబీడి కేటగిరీల్లో తగిన అభ్యర్థి అందుబాటులో లేకపోతే 5 పీడబ్ల్యూబీడి కేటగిరీల మధ్య ఖాళీలను పరస్పరం మార్చి భర్తీ చేసే అవకాశం ఉంది. అందువల్ల అన్ని పీడబ్ల్యూబీడి కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27 ఆగస్టు 2026 ప్రారంభమై 16 సెప్టెంబర్ రాత్రి 11:55 వరకు కొనసాగుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అర్హత కలిగిన నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తయిన తర్వాత లభించే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ను భద్రంగా ఉంచుకోవాలి. దరఖాస్తులో సరైన ఇమెయిల్ ఐడి ఇవ్వడం తప్పనిసరి. రిటర్న్ టెస్ట్ లేదా సిబిటి, ఇంకా ఇంటర్వ్యూకు సంబంధించిన హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ ఇమెయిల్ ద్వారానే పంపిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలకొస్తే ప్రతి పోస్టుకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ప్రారంభంలో అందరూ అభ్యర్థులు 750 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రిఫండ్ అవుతుంది. ఇతర అభ్యర్థులకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మినహాయించి 500 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందుకోసం అభ్యర్థి రిటర్న్ టెస్ట్ లేదా సిబిటీకు తప్పకుండా హాజరు కావాలి. పరీక్షకు హాజరు కాకపోతే రిఫండ్ ఉండదు. ఫీజును భారత్ కోష్ ఈ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో స్పష్టమైన స్కాన్ కాపీలు, చిత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జేపీజీ లేదా జేపీఈజీలో నిర్దేశిత ప్రమాణంలో అప్లోడ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్మెన్ వంటి వర్గాలకు వర్తించే ధృవపత్రాలను కూడా అవసరమైన సందర్భంలో అప్లోడ్ చేయాలి. అర్హత, వయసు, కేటగిరీ, ఎన్ఓసి తదితర అసలు పత్రాలను అవసరమైనప్పుడు సమర్పించడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ విషయానికొస్తే రిటర్న్ టెస్ట్ సిబిటి విధానంలో కండక్ట్ చేస్తారు. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సి నియామకానికి ముఖ్యమైన తేదీల విషయానికొస్తే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27 ఆగస్టు 2026, ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 16 సెప్టెంబర్ 2026. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంకా మరిన్ని వివరాల కోసం www.isro.gov.in వెబ్సైట్ను సంప్రదించండి.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చిల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి ఆప్షన్స్గా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. శ్రోతలు చక్కగా నోట్ చేసుకోండి, సమాధానాలను తెలుసుకోండి. మీకు తెలుసా క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మొదటి ప్రశ్న, 2026 ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 1 వరకు ఎస్సిఓ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? 2026 ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 1 వరకు

ఎస్సీఓ అంటే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? సమాధానాలకు ఆప్షన్ ఏ తాష్కెంట్, ఆప్షన్ బి బిష్కెక్, ఆప్షన్ సి అస్థానా, ఆప్షన్ డి దుషాన్బే. 2026 ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 1 వరకు ఎస్సీఓ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అన్న మొదటి ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ తాష్కెంట్, ఆప్షన్ బి బిష్కెక్, ఆప్షన్ సి అస్థానా, ఆప్షన్ డి దుషాన్బే. ఇక రెండవ ప్రశ్న, ప్రపంచ సరస్సుల దినోత్సవం ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ సరస్సుల దినోత్సవం ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు అన్న రెండవ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ జూన్ 5, ఆప్షన్ బి జూలై 28, ఆప్షన్ సి సెప్టెంబర్ 22, ఆప్షన్ డి ఆగస్ట్ 27. ప్రపంచ సరస్సుల దినోత్సవం ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు అన్న రెండవ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ జూన్ 5, ఆప్షన్ బి జూలై 28, ఆప్షన్ సి సెప్టెంబర్ 22, ఆప్షన్ డి ఆగస్ట్ 27. మూడవ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి నాన్ జీఎంఓ అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? భారతదేశపు మొట్టమొదటి నాన్ జీఎంఓ అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అన్న మూడవ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తెలంగాణ. శ్రోతల కోసం మూడవ ప్రశ్న మరోమారు, భారతదేశపు మొట్టమొదటి నాన్ జీఎంఓ అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అన్న మూడవ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తెలంగాణ. ఇక నాలుగవ ప్రశ్న, గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారుడు ఎవరు? గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ ఏ డి గుకేష్, ఆప్షన్ ఏ డి గుకేష్, ఆప్షన్ బి ఆర్ ప్రజ్ఞానంద, ఆప్షన్ బి ఆర్ ప్రజ్ఞానంద, ఆప్షన్ సి విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ సి విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ డి విదిత్ గుజరాతీ. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారుడు ఎవరు అన్న నాలుగవ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ డి గుకేష్, ఆప్షన్ బి ఆర్ ప్రజ్ఞానంద, ఆప్షన్ సి విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ డి విదిత్ గుజరాతీ. ఐదవ ప్రశ్న, ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత గౌరవం? ఒలీ దరాజలి దోస్త్లిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి ఏ దేశం అత్యున్నత గౌరవం అయినటువంటి ఓలీ దరాజల్లి దోస్త్లిక్ అన్న ఆర్డర్ను ప్రదానం చేసింది? ఆప్షన్ ఏ కజకిస్తాన్, ఆప్షన్ బి తజకిస్తాన్, ఆప్షన్ సి కర్గిస్థాన్, ఆప్షన్ డి ఉజ్బెకిస్తాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత గౌరవం ఒలీ దరాజలి దోస్త్లిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది అన్న ఐదవ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ కజకిస్తాన్, ఆప్షన్ బి తజకిస్తాన్, ఆప్షన్ సి కిర్గిస్థాన్, ఆప్షన్ డి ఉజ్బెకిస్తాన్. ఇక ఆరో ప్రశ్న, ఫైనల్లో స్పెయిన్ను 1-0 ఓడించి 2026 ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్ను ఏ దేశం గెలుచుకుంది? ఫైనల్లో స్పెయిన్ను 1-0 ఓడించి 2026

0: యారు ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్ను ఏ దేశం గెలుచుకుంది అన్న ఆరో ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి అర్జెంటీనా, ఆప్షన్ సి అర్జెంటీనా, ఆప్షన్ డి నెదర్లాండ్స్. ఫైనల్లో స్పెయిన్ను 1-0 ఓడించి 2026 ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్ను ఏ దేశం గెలుచుకుంది అన్న ఆరో ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి అర్జెంటీనా, ఆప్షన్ డి నెదర్లాండ్స్. ఇక 7వ ప్రశ్న, జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం భారతదేశంతో ఆఫర్ మరియు అంగీకార పత్రంపై ఏ దేశం సంతకం చేసింది? జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం భారతదేశంతో ఆఫర్ మరియు అంగీకార పత్రంపై ఏ దేశం సంతకం చేసింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ సి ఇజ్రాయెల్, ఆప్షన్ డి రష్యా. 7వ ప్రశ్న శ్రోతల కోసం మరోమారు, జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం భారతదేశంతో ఆఫర్ మరియు అంగీకార పత్రంపై ఏ దేశం సంతకం చేసింది అన్న 7వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ సి ఇజ్రాయెల్, ఆప్షన్ డి రష్యా. ఇక 8వ ప్రశ్న, భూ ఉపరితలంలో భారతదేశం ఆక్రమించిన శాతం ఎంత? భూ ఉపరితలంలో భారతదేశం ఆక్రమించిన శాతం, ఆప్షన్ ఏ 2.4, ఆప్షన్ బి 3.4, ఆప్షన్ సి 4.4, ఆప్షన్ డి 5.4. భూ ఉపరితలంలో భారతదేశం ఆక్రమించిన శాతం ఎంత అన్న 8వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ 2.4, ఆప్షన్ బి 3.4, ఆప్షన్ సి 4.4, ఆప్షన్ డి 5.4. 9వ ప్రశ్న, భారతదేశ శాస్త్రీయ నృత్యాలకు ప్రధాన మూలమైన నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారు? భారతదేశ శాస్త్రీయ నృత్యాలకు ప్రధాన మూలమైన నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారు అన్న 9వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ నారదముని, ఆప్షన్ బి భరతముని, ఆప్షన్ సి అభినవ్ గుప్తా, ఆప్షన్ డి తండుముని. భారతదేశ శాస్త్రీయ నృత్యాలకు ప్రధాన మూలమైన నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారు అన్న 9వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ నారదముని, ఆప్షన్ బి భరతముని, ఆప్షన్ సి అభినవ్ గుప్తా, ఆప్షన్ డి తండుముని. ఇక చివరి 10వ ప్రశ్న, కిరణజన్య సంయోగక్రియ సాధారణంగా మొక్కలలోని ఏ భాగాలలో జరుగుతుంది? కిరణజన్య సంయోగక్రియ సాధారణంగా మొక్కలలోని ఏ భాగాలలో జరుగుతుంది? ఆప్షన్ ఏ ఆకు మరియు క్లోరోప్లాస్టులు కలిగిన ఇతర భాగాలు, ఆప్షన్ బి కాండం మరియు ఆకు, ఆప్షన్ సి వేర్లు మరియు క్లోరోప్లాస్టులు కలిగిన భాగాలు, ఆప్షన్ డి బెరడు మరియు ఆకు. చివరి 10వ ప్రశ్న శ్రోతల కోసం మరోమారు, కిరణజన్య సంయోగక్రియ సాధారణంగా మొక్కలోని ఏ భాగాలలో జరుగుతుంది? ఆప్షన్ ఏ ఆకు మరియు క్లోరోప్లాస్టులు కలిగిన ఇతర భాగాలు, ఆప్షన్ బి కాండం మరియు ఆకు, ఆప్షన్ సి వేర్లు మరియు క్లోరోప్లాస్టులు కలిగిన భాగాలు, ఆప్షన్ డి బెరడు మరియు ఆకు. ఇవండి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
2: ఎల్ఐసి వారి భీమాలక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ భీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇలాంటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు విన్నారు కదండి, వాటికి సమాధానాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, 2026 ఆగస్టు 31 సెప్టెంబర్ 1 ఎస్సీఓ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అన్న మొదటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి బిష్కెక్. ఇక రెండవ ప్రశ్న, ప్రపంచ సరస్సుల దినోత్సవం ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు అన్న రెండవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి 27వ తేదీ ప్రపంచ సరస్సుల దినోత్సవం ఏటా నిర్వహిస్తారు. ఇక మూడవ ప్రశ్న, భారతదేశపు మొట్ట

మొదటి, నాన్ జిఎంఓ అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అన్న మూడో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి నాన్ జిఎంఓ అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అన్న మూడో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఇక నాలుగో ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారుడు ఎవరు అన్న నాలుగో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఆర్ ప్రజ్ఞానంద. ఆప్షన్ బి ఆర్ ప్రజ్ఞానంద. ఇక ఐదో ప్రశ్న. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి ఏ దేశం అత్యున్నత గౌరవం ఒలి దరాజలి దోస్త్లిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది? ఈ ఐదో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఉజ్బెకిస్తాన్. ఆప్షన్ డి ఉజ్బెకిస్తాన్. ఇక ఆరో ప్రశ్నకు సమాధానం. ఫైనల్లో స్పెయిన్ను 1-0 ఓడించి 2026 FIH పురుషుల హాకీ ప్రపంచకప్ను ఏ దేశం గెలుచుకుంది? ఫైనల్లో స్పెయిన్ను 1-0 ఓడించి 2026 FIH పురుషుల హాకీ ప్రపంచకప్ను ఏ దేశం గెలుచుకుంది అన్న ఆరో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ జర్మనీ. ఆప్షన్ ఏ జర్మనీ. ఏడో ప్రశ్న. జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం భారతదేశంతో ఆఫర్ మరియు అంగీకార పత్రంపై ఏ దేశం సంతకం చేసింది అన్న ఏడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్. ఇక ఎనిమిదవ ప్రశ్న. భూ ఉపరితలంలో భారతదేశం ఆక్రమించిన శాతం. భూ ఉపరితలంలో భారతదేశం ఆక్రమించిన శాతం అంటే ఆన్సర్ ఏ 2.4. ఆప్షన్ ఏ 2.4. ఇక తొమ్మిదవ ప్రశ్న. భారతదేశ శాస్త్రీయ నృత్యాలకు ప్రధాన మూలమైన నాట్య శాస్త్రాన్ని ఎవరు రచించారు అన్న తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి భరతముని. ఆప్షన్ బి భరతముని. భారతదేశ శాస్త్రీయ నృత్యాలకు ప్రధాన మూలమైన నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారు అన్న తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి భరతముని. ఇక చివరి పదవ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా మొక్కలోని ఏ భాగాలలో జరుగుతుంది అన్న ఈ పదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఆకు మరియు క్లోరోపాస్టులు కలిగిన ఇతర భాగాలు. ఆప్షన్ ఏ ఆకు మరియు క్లోరోపాస్టులు కలిగిన ఇతర భాగాలు. ఇవండి శ్రోతలు ఈనాటి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలు.

వీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం మీరు విన్నారు. శ్రోతలకు ప్రకటన: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246665, మరొక ఫోన్ నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ప్రకటన విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నవారు దంత వైద్యులు.

నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా గారు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడుగొర్రెల పోషణ మెళకువుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. 7:45

0: ఈరోజు రాత్రి 10 గంటలకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6 గంటలకు ప్రబోధ గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ ముదిగొండ శివప్రసాద్, 6:35 పొలం కబర్లు, 7:00 ప్రసార విశేషాలు. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం శ్రీ ఎం క్రాంతికుమార్ గారి టామీ కథానిక, అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం గురించి కొన్ని వివరాలు మీరు వినవచ్చు. 7:45 ఉదయరాగం సినీ గీతాలు. రేపు ఉదయం 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అరియకూడి రామానుజ అయ్యంగార్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:00 వాట్సప్ చిత్రమంజరి, శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 11:25 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాల్గొనే జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీ నుంచి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రత్యక్ష ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 12:40 12:30 తిరిగి 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం మీరు వినవచ్చు. రేపు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, 6:00 ప్రసార విశేషాలు. రేపు సాయంత్రం 6:30 అంతర్జాతీయ ధాతృత్వ దినోత్సవం గురించి కొన్ని వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు. రేపు రాత్రి 7:15 ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలతారాణి గారి ప్రసంగం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. రేపు రాత్రి 7:45 8:40 తిరిగి 9:15 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఇవండి శ్రోతలు ఈరోజు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
1: This is Akashvani. The news read by Abhishek Mukhopadhyay. Prime Minister Narendra Modi has commended the successful launch of GSLV F-17 carrying EOS-05, India's first ever imaging satellite from geosynchronous orbit. In a social media post, Mr. Modi called the successful launch a reflection of the excellence, innovation and growing capabilities that define India's space sector. He also termed it an outstanding achievement by ISRO and a proud moment for the nation. The Indian Space Research Organization has successfully launched the EOS-05 Earth Observation Satellite aboard the GSLV F-17 rocket from the Satish Dhawan Space Center, Sriharikota, in Andhra Pradesh early this morning. ISRO Chairman V. Narayanan said the mission will further strengthen India's Earth observation capabilities and improve the delivery of Earth observation services.
2: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is

0: इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి ప్రతి

0: వ్యక్తి జీవితానికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడి అవతారం మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించిందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బి అశోక్తో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు పర్యటించారు. కంచిలి మండలంలో 1,31 లక్షల రూపాయలతో నిర్మించిన 2 రహదారులను ప్రారంభించి, ఇచ్చాపురంలో 2,29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు, ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్ అండర్ బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయి అభివృద్దికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకి రోడ్లు వేశాం. ఇచ్చాపురంలో ఒక బ్రహ్మాండమైన 3 కోర్ట్స్ తో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కోర్టు, ఒక జిమ్ ఫెసిలిటీ, ఒక అథ్లెటిక్ ట్రాక్, అలాగే చుట్టూ మనం ఒక వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో దానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేశాం. యువత ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం అనుకున్నటువంటి అభివృద్ధి మనం సాధించగలం. అందుకనే స్పోర్ట్స్ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు చేయాలి, సమాజం చేయాలి, తల్లిదండ్రులు చేయాలి, స్కూల్లో చేయాలి, కేంద్ర సంస్థలు అనేకవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో నిధులు కూడా మనం తీసుకొని వస్తున్నాం. అయితే ప్రధానమైన ఎజెండా మన శ్రీకాకుళం జిల్లాకి ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు మనం తీసుకొని రావాలి.
0: ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని సత్కరిస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రంతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. యువత వినూత్న ఆలోచనలు, ప్రతిభకు వేదిక కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని పీఐబీ కార్యాలయంలో ఈ రోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. జానపద గీతం, నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం వంటి అంశాల్లో జిల్లా, రాష్ట స్థాయిలో పోటీలను నిర్వహించి జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ విజేత బృందాలు వారి ఆవిష్కరణల ప్రతిపాదిత నివేదికలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసే అద్భుత అవకాశం కల్పించనున్నామని ఆయన వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పొరేషన్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ నెల 12వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్కు సమర్పించనున్నారు. 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్యవంతమైన తరానికి బలమైన పునాది కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పోషన్ 2.0 పోషన్ అభియాన్ విశేష ఫలితాలనిస్తోంది. పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పోషన్ అభియాన్ పట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లబ్దిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1,484 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలతో పాటు 62,909 మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అందుతున్న నాణ్యమైన ఆహారం

0: కారణంగా ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చానని అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన బి దివ్య తెలియజేస్తూ,
1: అంగన్వాడీలో ప్రతి ఒక్క సరుకులు తీసుకుంటాను. 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో చిక్కీ, రాగి పిండి, గుడ్లు, 5 లీటర్లు పాలు ఇస్తారు. ఇవి నేను ఇంటికాడ ఉపయోగించుకుంటాను. మా బాబు కూడా పెడతాను ఇవన్నీ. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, బాలింద్రాలకు ఉన్న వరకు ప్రతి ఒక్క సరుకులు కరెక్ట్గా ఇస్తారు, కరెక్ట్గా తీసుకుంటాను. పిల్లలకి బాగా ఫుడ్ పెడతారు, బాగా ఆడిపిస్తారు, బాగా యాక్టివిటీస్ చేపించడంలో బాగా చెప్తారు. ఇవన్నీ కరెక్ట్గా చేస్తారు. తీసుకోవడం వల్ల నాకు హెల్త్ బాగుంది. నార్మల్ డెలివరీ అయినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కళ్యాణ మండపంలో ఉచితంగా ఈ వ్రతాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1,700 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1,233 మంది చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. వ్రతం అనంతరం భక్తులకు శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను రేపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్నామని డీఈఓ ఎన్ ప్రేమకుమార్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందజేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలోని ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులను అత్యంత వేగవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. देशेन लब्धः प्रथमः उपभू समकालिक भू अवलोकन उपग्रहः. सफल प्रक्षेपणं भारतस्य अंतरिक्ष क्षेत्रस्य संवर्धमान सामर्थ्यस्य प्रतीकभूतमस्तीति प्रधानमंत्री नरेन्द्र मोदी प्रख्यापितवान्. न्यायप्रदान प्रक्रियां विवाद समाधानं चाधिकृत्य समसामयिक विषयेषु विचार विमर्शार्थं नवदिल्ल्यां दीक्ष मुख्य न्यायाधीश मञ्चः समारब्धः. नेपाल जलौघे विलुप्तानां परिजनेभ्यः केन्द्रसर्वकारेण डीएनए परीक्षण सौविध्यं प्रकल्पितम्. विनाशकारि जलाप्लावेन मृतानां संख्या 2012 समुपगता. कृत्स्नेहि देशे अपार श्रद्धया जन्माष्टमी पर्व समनुष्ठीयते. अपि च श्वः यावत् मध्यप्रदेशे अतिवृष्टेः भारत ऋतु विभागेन पूर्वानुमानं प्रकटितम्. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेन्द्र मोदी भूसमकालिक कक्षायाः భారతస్య సర్వప్రథమైన చిత్రణ ఉపగ్రహం.

0: दलस्य परामर्शानुसारं निरुद्दिष्ट जनानां प्रत्यभिज्ञानार्थं नेपाल प्रशासन निर्दिष्ट तांत्रिक मापदण्डाननुसृत्य ऑटोसोमल एसटीआर डीएनए परीक्षणं विधास्यते। अस्मिन् सन्दर्भे सहायतायै नेपाल पक्षतः 9841161095 इति सहायता दूरवाणी संख्या अपि प्रसारिता वर्तते। नेपाल तिब्बत सीमावर्ति क्षेत्रेषु संजातेन प्रलयंकरेण आकस्मिक जलाप्लावेन मृतानां संख्या सम्प्रति 82% यावत् समुपगता। नेपाल आरक्षिदलेन प्रदत्तानुसारं सर्वाधिक प्राणहानिः चितवन मण्डले पंजीकृता, यत्र 61300 जनाः मृताः। तदनु पूर्व नवलपरासी मण्डले 18200 जनाः मृताः। काठमाण्डु स्थितेषु चिकित्सालयेषु उपचार निरतौ प्राणत्यागं कृतवन्तौ। अत्रांतरे भारत सर्वकारेण जलौघ प्रभावितेषु क्षेत्रेषु प्रचलत्सु रक्षणकार्येषु सहायतायै सहायता सामग्रीमादाय अपरं विमानद्वयं नेपालं प्रति प्रेषितम्। भगवतः श्रीकृष्णस्य जन्मोत्सवोपलक्ष्ये जन्माष्टमी पर्व अद्य सम्पूर्णे देशे धार्मिकोल्लासेन आचर्यते। अत्रावसरे भक्ताः उपवासं कुर्वन्ति, अनुष्ठानं विदधति, मन्दिरेषु च गच्छन्ति। कृष्णेन सम्बद्धानि मधुराणि अन्यानि खाद्यानि च निर्मीय भगवते कृष्णाय समर्पयन्ति। भक्तिगीतानि संकीर्तनानि च आदिनादारभ्य प्रायः रात्रिपर्यन्तं च गायन्ति। अत्रावसरे राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः, प्रधानमन्त्री नरेन्द्र मोदी च जन्माष्टमी पर्वणः शुभाशयाः प्रेषितवन्तौ। राष्ट्रपति द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्वर्यः, प्रधानमन्त्री नरेन्द्र मोदी च जन्माष्टमी पर्वणि शुभाशयाः प्रेषितवन्तः। सामाजिकान्तर्जालीये पटले राष्ट्रपतिः मुर्मुः अवदत् यत् भगवतः श्रीकृष्णस्य जीवनकथाः, सन्देशाश्च भारतीय संस्कृतौ, दर्शनशास्त्रे च प्राणशक्तिं प्रसारयन्ति। सा सर्वेभ्यः भगवतः श्रीकृष्णस्य आदर्शान् स्वीकृत्य सर्वसमावेशकं विकसित भारतं निर्मातुं निरन्तरं कार्यं कर्तुम् आग्रहम् अकरोत्। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्वर्यः अवदत् यत् भगवतः श्रीकृष्णस्य सन्देशाः सत्यस्य, धर्मस्य, कर्तव्यस्य, सद्गुणस्य च मार्गेण गन्तुं मानवतायै प्रेरयन्ति। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना उक्तं यत् भगवतः श्रीकृष्णस्य दिव्यसन्देशेषु निस्वार्थसेवा भावस्य गहन प्रेरणा निहिता अस्ति। आईएमडी इति भारत ऋतु विभागेन मध्यप्रदेशे श्वः यावत् प्रचण्ड वृष्ट्यै नारंगवर्णीया पूर्व संचेतना प्रदत्ता अस्ति। हरियाणायां चण्डीगढ़े, हिमाचल प्रदेशे, उत्तराखण्डे, पश्चिमी उत्तर प्रदेशे, बिहारे, झारखण्डे, देशस्य पूर्वोत्तर भागेषु च अद्य प्रचण्ड वृष्टिः भवितुमर्हति। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈనాటి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి.
2: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
3: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీజీ, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
2: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, EHS, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
3: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలింకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767.
1: ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
4: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.

0: సాధారణ దంత సమస్యలు అంటే మన దంతాలకు ఏవైనా ఇబ్బందులు చికిత్స కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఆ సమస్యలకు సందేహాలకు చక్కగా మంచి సలహాలు ఇవ్వడానికి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి శ్రోతలు మా కార్యక్రమానికి ఫోన్ చేసి మీ దంత సంబంధ సమస్యల గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. నమస్కారం అండి డాక్టర్ సుమన్ చల్లా గారు.
1: నమస్కారం,
0: మనకి ఈ కార్యక్రమానికి స్వాగతం మీకు. మరి డాక్టర్ గారు, మనం గత కొన్ని వారాలుగా ఒక్కొక్క అంశం గురించి మనం చర్చిస్తూ ఉన్నాము. అయితే ఈ దంత సంబంధిత సమస్యలు మనిషి ముఖం ఆకృతికి కూడా ఏమన్నా సంబంధం ఉందంటారు.
1: నమస్కారం. ముందుగా అందరికీ ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ముఖాకృతికి నిర్ణయించేది ముఖ్యంగా దంతాలే. సో మనిషి యొక్క ప్రొఫైల్ అనేది డిసైడ్ చేయబడేది కూడా దంతాలతోనే డిసైడ్ చేయబడుతుంది. ఎందుకంటే ముఖాకృతి ప్రొఫైల్ అంటాం మనం జనరల్గా. ఈ ప్రొఫైల్ అనేది ఎప్పుడు కూడా మనిషికి స్ట్రైట్ ప్రొఫైల్ అనేది ఉండాలి. స్ట్రైట్ ప్రొఫైల్ ఉన్నప్పుడు లోపల అలైన్మెంట్ బాగుంటుంది, ముఖ కవళికలు కానివ్వండి ముఖాకృతి కూడా నీట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఎముక యొక్క అలైన్మెంట్లో హెచ్చుతగ్గులు ఉంటాయో అప్పుడు చూడడానికి ప్రొఫైల్ కూడా సరిగా ఉండకపోవడం, మరి యొక్క పళ్ళ యొక్క అమరిక ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా ఇతర దవడ ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల ముఖాకృతిలో పళ్ళ యొక్క అమరిక అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది.
0: మరి డాక్టర్ గారు, ఇలా కొంతమందికి ఎత్తుపళ్ళు వస్తూ ఉంటాయి, ఆ ఎత్తుపళ్ళు ఉన్న సందర్భంలో కూడా ఈ ముఖ ఆకృతి ఓవరాల్గా మారుతుందంట?
1: ఖచ్చితంగా మారుతుంది సార్. ఎందుకంటే ఇది ముఖాకృతి అనేది పళ్ళ యొక్క అమరిక మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ పళ్ళ యొక్క అమరిక ఎగుడిదిగుడిగా రావడానికి, గొక్కరి పళ్ళు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొద్ది మందిలో చిన్నప్పటి నుంచి పిల్లల్లో నోట్లో వేలు వేసుకోవడం, టంగ్ మామూలుగా థంబ్ సక్కింగ్ అంటాం, అట్ ద సేమ్ టైం టంగ్ థ్రస్టింగ్, రెండు దవళ్ల మధ్యలో నాలుక పెట్టి చప్పరించడం, కొన్ని ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్లలో పై దవడ ఎముక అనేది బాగా ముందుకు సాగిపోతుంది. గ్రోతింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు పిల్లవాడు కానీ పాప కానీ రెగ్యులర్ గా ఈ హ్యాబిట్ ని కంటిన్యూ చేసినప్పుడు సో పై దవడ కానివ్వండి కింద దవడ ఎముక బాగా ముందుకు జరిగిపోవడం వల్ల పళ్ళ యొక్క అమరిక కూడా మారిపోతూ వస్తుంది. సో అదొక కారణం అవుతుంది. కొద్ది మందిలో వంశపారపర్యంగా కూడా దవడ ఎముకల యొక్క నిర్మాణంలో మార్పులు ఉంటాయి. సో దానివల్ల కూడా ముఖాకృతిలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి.
0: అంటే ఇప్పుడు ఇది వంశపారంపర్యంగా అన్నారు. ఇప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు ఆ తల్లిదండ్రులకు ఏదైనా ఇలా జరిగిందనుకోండి, పిల్లలకి ఆ రకంగా వచ్చే అవకాశం ఉంటుందంటారు?
1: ప్రమాదవశాత్తు అంటే దట్ ఈస్ డిఫరెంట్, జెనెటికల్ గా ఉంటుంది. ఓన్లీ దవడ పై దవడ కొద్ది మందిలో పళ్ళు ఎత్తుగా ముందుకుంటాయి. సో వీళ్ళందరిలో ఎక్కువ ప్రొడామినెంట్ గా అది వంశపారపర్యంగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కొద్ది మందిలో కింద దవడ బాగా ముందుకొచ్చి బాగా ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటుంది, బాగా ముందుకు వచ్చేసినట్టుగా ముందుకు పొడుచుకొచ్చుకున్నట్టుగా కూడా ఉంటుంది. అది కూడా ఎక్కువగా వంశపారపర్యంగా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
0: కొంతమందిలో పళ్ళు కొంచెం లోపలగా ఉన్నట్టు, మరి పైకి అంత బాగా కనపడకుండా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, దీనికి కారణం ఏమైనా?
1: ఇది ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి పళ్ళ యొక్క అరుగుదల. కొద్ది మందిలో ఎక్కువగా ఎడ్జ్ టు ఎడ్జ్ బయట అంటాం, ఇలా ఉన్న వాళ్ళలో పళ్ళ యొక్క కొసలనేవి మొనలనేవి నమిలి తినేటప్పుడు వాటి మీద ఎక్కువ ఫోర్స్ పడడం వల్ల అరిగిపోయి ఇన్సైజల్ గా క్లినికల్ హైట్ అనేది క్రౌన్స్ లో తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళ పన్ను యొక్క అరుగుదల వల్ల కూడా పళ్ళు లోపలికి కనిపిస్తూ ఉంటాయి, లో స్మైల్ అయిన అంటారు దాన్ని, అదొకటి ఉంటుంది. కొద్ది మందిలో రేర్ గా అలైన్మెంట్ డిఫెక్ట్స్, రిట్రోక్లినేషన్ అంటారు, అంటే మామూలుగా పైదవడ పళ్ళు ముందుకు ఉండాలా ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ లైన్ లో ఉండాలా, కొద్ది మంది ఇంక్లినేషన్ ఉంటుంది లోపల, రెట్రోక్లైన్ అంటారు, లోపలికి ఉంటాయి. అలాంటి వాళ్ళలో కూడా మనకు ఏమవుతుందంటే సరిగా మాట నవ్వినప్పుడు కూడా పళ్ళు కనపడకుండా ఎక్స్పోజ్ కాకుండా ఉంటాయి.
0: అవి ఇది ఆహారం నవ్వలేటప్పుడు కానీ లేకపోతే మామూలు జీవన విధానానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అంటారు?
1: ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎందుకంటే పళ్ళ యొక్క అమరిక అనేది ఇస్ అ కండిషన్. సో లోపల దవడలో పళ్ళు ఏర్పడి వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ అక్లూషన్ అంటారు దాన్ని. సో ఒక ప్రాపర్ పద్ధతిలో అమెరికాలో ఉండాలి. సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, క్లాస్ 1 అని, క్లాస్ 2 అని, క్లాస్ 3 అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పళ్ళ యొక్క అమెరిక ఉంటుంది. సో అందరికీ కూడా అమెరిక అనేది క్లాస్ 1లో ఉండాలి, ఇది ఐడియల్. సో అలా ఉన్నప్పుడు నమిలి తినడంలో ఫోర్స్ కానివ్వండి, ప్రొఫైల్ కానివ్వండి, లేదా పళ్ళ యొక్క సీటింగ్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దాంట్లో పేషెంట్స్కి ఎవరికి కూడా ఎటువంటి హార్మ్స్ అనేవి ఉండవు. సో కొద్ది మందిలో
0: కాలర్తో మాట్లాడు. హలో హలో హలో హలో ఆకాశవాణికి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం సార్, మా పేరు వెంకట సుబ్బరాజు.
0: వెంకట గారు, సుబ్బరాజు గారు డాక్టర్ గారితో మాట్లాడు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: సార్ మాది వెంకటగిరి సార్.
0: డాక్టర్ గారితో మాట్లాడండి సార్.
1: నమస్తే అండి సుబ్బరాజు గారు, చెప్పండి.
2: నమస్కారం సార్.
1: నమస్తే అండి,
2: మాది వెంకటగిరి, మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటాం సార్, చాలా సంతోషం. ఒక చిన్న డౌట్ ఉంది అడుగుదామని.
1: చెప్పండి అండి, చెప్పండి.
2: సార్ మా నాన్నగారు చెప్పారు, ఆయన మెదడులో నాలుగుకి కొరుగుతా ఉన్నారని చెప్తున్నారు. అప్పుడు ఈ సమస్య దేని వల్ల వస్తుంది సార్? దానికి ఏమన్నా పరిష్కారం చెప్పాలి?
1: మీరు చెప్తున్న కండిషన్ బట్టి చూస్తూ ఉంటే నాలుగు కొరకడం కంటే కూడా పళ్ళు కొరికే అలవాటు ఏదైనా ఉంటుంది సార్ ఫాదర్ కి. ఈ పళ్ళు
2: కొరికే
1: అలవాటు కొద్ది మందిలో నిద్రలో ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. కొద్ది మందిలో మధ్యలో ఉన్న పళ్ళు ఏమైనా మిస్ అయిపోయినప్పుడు, పళ్ళ అమరికలో డిఫరెన్సెస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ జరిగినప్పుడు, ఆ డిస్టర్బెన్సెస్ని కాంప్రమైజ్ చేయడం కోసం దవడ లోపల హెచ్చుతగ్గులు, హైట్స్లో హెచ్చుతగ్గుల వల్ల కూడా నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఒకటి ఉంటుంది. కొద్ది మందిలో రేర్గా న్యూరలాజికల్ డిసీజ్ కండిషన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇలా నిద్రలో పళ్ళు కొరికే అలవాటు కానివ్వండి, ఇన్వాలంటరీగా తెలియకుండానే పళ్ళు కొలుపుతూ ఉంటారు. సో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు పంటి చుట్టూ ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూ అయినటువంటి బుగ్గలు కానివ్వండి, నాలుగు కానీ, ఇవన్నీ కూడా అట్లా పొరపాటుగా కొరుక్కోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం ఇనిషియల్గా ఒకసారి చెక్ చేసుకొని ప్రాబ్లం ఎక్కడుందనేది ఫైండ్ అవుట్ చేసి, సో ఆ హ్యాబిట్ని పోగొట్టుకోవడానికి నైట్ గార్డ్స్ అంటారు, మెత్తటి మెత్తటి స్మూత్ రబ్బరింగ్ రిలేటెడ్ మెటీరియల్ తోటి నైట్ గార్డ్స్ అనేవి తయారవుతాయి. ఇవి కానీ నైట్ టైమ్స్ పెట్టుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి హ్యాబిట్ అనేది బ్రేక్ అయిపోయి నార్మల్ అయిపోతుందండి.
0: అంటే అది భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయి,
1: అంటే చేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే హైట్స్ తగ్గిపోవడం, అది ఓవర్గా జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడడం వల్ల జాయింట్ అనేది కొన్నాళ్ళకి బాగా టైట్ అయిపోవడం, నోరు తెరవడానికి కష్టమైపోవడం. సో దవడ నొప్పి కానివ్వండి, టీఎంజే కంప్లైంట్స్ అంటారు, క్లిక్కింగ్ సౌండ్స్ అని, అనేబుల్ టు ఓపెన్ ద మౌత్, ఇలా డిఫరెంట్ కండిషన్స్ అనేవి కష్టం అవుతుంది. సో ఎందుకంటే ఓవర్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో బాగా మజిల్ ఇదైపోతుంది.
0: బాగుంది. అంటే కాబట్టి ఈ నిద్రలో నాలుగు పళ్ళు కొరగడం అనేది మనం నిర్లక్ష్యం చేయకూడదు,
1: 100% చేయకూడదు. అది కరెక్ట్ కూడా కాదు అసలు. సో ముందు అసలు రీజన్ ఏంటనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి.
0: కాలర్తో మాట్లాడుతున్నాం. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? భూపాల్ గారు. ఎక్కడి నుంచి? తిరుపతి పచ్చికాపాలెం నుంచి. చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడండి.
1: నమస్కారం అండి. నమస్కారం అండి గోపాల్ గారు, చెప్పండి.
3: సార్ నమస్తే డాక్టర్ గారు.
1: నమస్తే అండి, చెప్పండి సార్.
3: చాలా సంతోషం అండి ఆకాశవాణితో ఈ రోజు కాల్ కనెక్ట్ అవ్వడం.
1: థ్యాంక్ యూ, చెప్పండి సార్.
3: సార్ ఈ దంత పశుల్లో ఈ రూట్ కెనాల్ అనేది మనకి ఏ ఏజ్ చేసుకోవచ్చు? పిల్లలకు చేసుకోవచ్చా, పెద్దవాళ్ళు చేసుకోవచ్చా?
1: సార్ రూట్ కెనాల్ అనేది టూత్ ప్రొటెక్టివ్ మెకానిజం సార్, అది టూత్ సేవింగ్ అనమాట. రూట్ కెనాల్ చేసుకోవడానికి ఏజ్తో సంబంధం లేదు. ఏ ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు, ఏజ్డ్ పీపుల్ ఎవరైనా సరే కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సార్. పన్ను పుచ్చిపోయి లోపల నరువు దెబ్బతిన్నప్పుడు మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరమవుతుంది. సో ఆ సందర్భంలో పన్నును సేవ్ చేయడం కోసం వాడే చేసే మెకానిజమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో కాబట్టి ఏజ్తో నిమిత్తం లేకుండా అన్ని ఏజ్లు వాళ్ళు చేసుకోవచ్చు. సో ముఖ్యంగా చెప్పండి సార్, చెప్పండి.
3: నేనే 2008లో రూట్ కెనాల్ చేసుకోవాలి సార్ ఒక పన్నుకి.
1: ఓకే,
3: అయితే 2012కి అంటే ఆ రూట్ కెనాల్ పెట్టిన అంటే సిమెంట్ ఉంటుంది కదా కెమికల్ అండి, అది ఊడిపోయింది సార్. మళ్ళీ వెళ్తే మళ్ళీ పెట్టారు,
1: తెలియకుండా సిమెంట్ తోనే వదిలేసారా లేదంటే క్యాప్ వేయించుకున్నారా? సార్ రూట్ కెనాల్ చేసిన తర్వాత పంటిని కాపాడడానికి క్యాప్ అనేది కంపల్సరీ వేసుకోవాలి సార్. సిమెంట్ అనేది సమ్ ఎక్స్టెంట్, అంటే రూట్ కెనాల్ చేసిన తర్వాత మనం లోపల పెట్టినటువంటి కెమికల్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి సిమెంట్ మాత్రమే, బట్ పన్నుని కాపాడడానికి పైన ప్రొటెక్టివ్ గా మీరు క్యాప్ వేయించుకోవాలి. క్యాప్ వేయించుకోకుండా ఉంటే కొన్నాళ్ళకి మనం పెట్టిన సిమెంట్ కి పంటి యొక్క గోడలకు మధ్యలో కంటిన్యూస్ సలైవ ఉండడం వల్ల కెమికల్ గా డ్రై అయిపోయేసి సిమెంట్ బాండింగ్ అనేది వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు కొన్నాళ్ళకి మళ్ళీ సిమెంట్ అనేది ఊడిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రీఇన్ఫెక్షన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉండి మళ్ళీ పన్నును కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఆ రూట్ కెనాల్ చేసిన ట్రీట్మెంట్ పన్నుకి ఖచ్చితంగా క్యాప్ వేయించుకో. వితౌట్ క్యాప్ రూట్ కెనాల్ ఫెయిల్యూర్ అయిపోతుంది కొన్నాళ్ళకి.
3: సార్ ఇప్పుడు 2014 ఐ థింక్ 2020 క్యాప్ చేశారు కానీ అప్పుడు వేలేదు సార్. మన
1: సార్ అర్థం కాలేదు, బాగా చెప్పండి.
3: 2008లో ఈ రూట్ కెనాల్ చేసినప్పుడు క్యాప్ వేలేదు సార్.
1: వేయలేదు. ఓకే,
3: తర్వాత 2012 వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ క్యాప్ వేయలేదు సార్.
1: క్యాప్ వేయలేదు. క్యాప్ ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. క్యాప్ చెప్పకుండా పోయే క్వశ్చన్ లేదు. ఎందుకంటే

0: రూట్ కెనాల్ అనేది పంట యొక్క ఇన్ఫెక్షన్ కాపాడడానికి అయితే పన్నును కాపాడే మెకానిజం పైన వేసే క్యాప్. సో కంపల్సరీ మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఒకసారి చెక్ చేసుకుని రూట్ కెనాల్ చేసిన పంటకి ఎంత త్వరగా వీలైతే క్యాప్ వేయించండి. అప్పుడు మీరు ఏమవుతుందంటే నిర్భయంగా మీరు ఏమైనా నమ్మగలరు తినగలరు. అలా కాకుండా ఇలా ఉత్త సిమెంట్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళకి పన్ను లోపలనే క్రాక్స్ రావడానికి, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి పన్ను కూడా ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వెంటనే క్యాప్ చెప్పండి.
1: ఇంకొక డౌట్
0: చెప్పండి సార్. చెప్పండి.
1: పంటికి ఏం సార్ అందులో ఏంటంటే మీ కన్నుకి పంటికి రిలేషన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటారు. అది ఎలా సార్?
0: నేను వచ్చి నా దగ్గర మన దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ నేను చెప్పే ఒకే మాట, 32 పళ్ళు తీసినా కళ్ళు ఎక్కడికి పోవు. సో కంటికి పంటికి సంబంధమే లేదు. సో కంటికి సపరేట్ నర్వ్ సప్లై ఉంటుంది, పంటికి సపోర్ట్ దవడకి సపోర్ట్ ఇచ్చే బ్లడ్ వెజల్స్ అన్ని కూడా నర్వ్స్ అన్ని కూడా సపరేట్గా ఉంటాయి. ఎటువంటి ఇది లేదు. కేవలం పన్ను, ఇప్పుడు పన్నును తీయాల్సిన అవసరమే లేదు. ఎక్కువ శాతము పన్నును కాపాడుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి అధునాతన పద్ధతులు, ట్రీట్మెంట్స్, డెంటిస్ట్రీలో అవైలబుల్కి వచ్చాయి. పన్ను తీసుకొచ్చుకోవడం అనేది మూస పద్ధతి కిందకు వెళ్ళిపోయింది. తప్పని పరిస్థితుల్లో తప్పు నుంచి పన్ను తీయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పోతే మనకేదైనా జనరల్ హెల్త్ రిలేటెడ్ కండిషన్స్, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకొని నిర్భయంగా, అంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితి.
2: మరి భూపాల్ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మనం ఇప్పుడు ఒక ప్రకటన.
3: పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? పళ్ళు ఎత్తుగా వంకరగా ఉన్నాయా?
4: చింతించకండి, మన వెంకటగిరిలో సుమన్ ప్రజా దంత వైద్యశాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
3: ఎలాంటి రక్తం చింతించకుండా లేజర్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ ఎలైనర్స్ మరియు బ్రాటల్ స్మైల్ డిజైనింగ్ మా ప్రత్యేకత.
4: మెరుగైన దంత వైద్యం కోసం నేడే సంప్రదించండి.
3: డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలింకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
2: శ్రోతలకు ఈ దంత సంబంధ సమస్యలకు ఏర్పాటు చేసినటువంటి ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రోతలు, మీరు ఈ కార్యక్రమానికి డయల్ చేయాల్సిన నంబర్స్ 2246605, 2246606, ఎస్టీ కోడ్ 0877. మరి డాక్టర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ ముఖ ఆకృతి, ఈ దవడకి అలాగే ఈ పండ్లకి మరి దంతాలకి ఏ రకంగా సంబంధం ఉందంటారు?
0: ఫేషియల్ హైట్ అంటారు సార్. ఫేషియల్ హైట్ అనేది మెయింటెనెన్స్ బై ది టూత్. సో టూత్ స్కిన్ సపోర్ట్ ఇచ్చేటువంటి అల్వియర్ బోన్, ఇవి మన యొక్క ఫేషియల్ హైట్ని డిసైడ్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ పళ్ళు అనేవి లేకుండా ఉంటాయో అలాంటి వాళ్ళల్లో ఈ అల్వియర్ బోన్ అనేది పళ్ళు కోసమే సపోర్టింగ్ స్ట్రక్చర్ అనమాట. సో పళ్ళు ఉంటేనే ఈ స్ట్రక్చర్ ఉంటుంది, లేదంటే కరిగిపోయి లోపల ఉన్నటువంటి డెన్స్ బోన్లోకి వెళ్ళిపోతుంది. కాంపాక్ట్ బోన్ అంటారు, దాని లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ ఫేషియల్ హైట్ అనేది ఈ పళ్ళు లేకుండా పోతాయో, ఈ అల్వియర్ బోన్ రిజర్వ్ అయిపోతుందో, కంప్లీట్గా రెండు దవళ్ల మధ్య ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ పోతుందో, అప్పుడు ఏమైతే రెండు దవళ్ల మధ్యలో ముడతలు పడిపోతాయి. ముడతలు పడిపోయేసి ఫేషియల్ వర్టికల్ ఫేషియల్ హైట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతాయంటే ఫేషియల్గా ప్రొఫైల్ పాడైపోతుంది, సేమ్ టైం నోటి పూత అంట. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం విరివిగా, ఎక్కువ విటమిన్ బి డెఫిషియన్సీ ఉండేటప్పుడు వస్తూ ఉండేది అనమాట. నోటి పూతలు అవి వస్తే విటమిన్ బి తక్కువ అనేవాళ్ళు. అదొకటే కాదు, ఇప్పుడు మన ఈ ఫేషియల్ హైట్ లేని వాళ్ళల్లో కూడా మామూలుగా నమిలి తినే మెయిన్ మోలార్స్ ఏవైతే ఉండవో అలాంటి వాళ్ళలో ఈ ఫేషియల్ హైట్ డెఫిషియన్సీ వచ్చేసి కంప్లీట్గా పెదవులన్నీ కూడా బాగా పూత పూసిపోవడం, సో లిప్స్ అన్నీ కూడా పుండైపోవడం, సో తర్వాత సరిగా మాట్లాడలేకపోవడం, తర్వాత కంప్లీట్గా డైట్ నమిలి తినలేకపోవడం, దానివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, ఫేషియల్ ప్రొఫైల్ కూడా చెడిపోతుంది. సో అందువల్ల పళ్ళ యొక్క అమరిక అనేది ఫేషియల్ ప్రొఫైల్ని డిసైడ్ చేయడంలో కీ ఫ్యాక్టర్.
2: అయితే మరి డాక్టర్ గారు, ఈ పళ్ళు మరి అందరికీ అన్ని పళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత రాలిపోవడం, పడిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది కదా, అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో, అప్పుడు కృత్రిమంగా పళ్ళు పెట్టుకోకుండా అలాగే ఉంటారు చాలామంది. అటువంటి సందర్భాల్లో ఈ దవడలు ఏమన్నా కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉందంట?
0: ఖచ్చితంగా అయిపోతాయి. ఇప్పుడు అదే మనం ఇందాక అనుకున్నట్టే అల్వియర్ బోన్ అనేది కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇక కంప్లీట్గా సాఫ్ట్ టిష్యూ ఒకటే ఉంటుంది, కాంపాక్ట్ బోన్ మీద లేయర్ ఉంటుంది. సో దానివల్ల ఆయన పేషెంట్స్ ఏం తీసుకోవడానికి కూడా కుదరదు. సో ఏదైనా తిన్నప్పుడు కూడా కంప్లీట్గా దానిపైన చిగురు చిరుకుపోవడం, పూత బాగా మారడం, సో నవ్వులు తినలేకపోవడం, ఆఖరికి చప్పరిచితం కలిసి రావడం, ఇవన్నీ కూడా
2: జరుగుతుంది. మాట్లాడదాం. హలో,
5: నమస్తే సార్.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు
5: సార్? నా పేరు ఆజ్ఞ సార్. రామచంద్రపురం నుంచి.

0: కాల్ చేస్తున్నాను.
1: చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
0: ఓకే,
1: నమస్కారం అమ్మా, చెప్పండి.
0: నమస్తే అండి
1: నమస్తే అమ్మా.
0: సార్. అది చాలా మంది ఆమ్లా తినడం వల్ల మంచిది అంటుంటారు కదా సార్,
1: సరే
0: మార్నింగ్
1: అమ్మా,
0: సో కొన్ని
1: ఉసిరికాయ
0: రోజులు మార్నింగ్ టైమ్స్ ఆమ్లా తిన్నాను సార్, ఒక 2 మంత్స్ వరకు.
1: ఓకే.
0: దానివల్ల ఏమైందంటే ఇప్పుడు పళ్ళు, ఇప్పుడు ఏం ఎటువంటి పులుపు పదార్థం తిన్నా కానీ పుల్లగా చువ్వమని లాగడం పళ్ళు,
1: ఓకే.
0: అలా అవుతోంది సార్. అంటే అది తినొచ్చా తినకూడదా సార్? ఆమ్లా
1: ఆమ్లా తీసుకోకూడదని ఏం లేదు, విటమిన్ సి అనేది మనకు బాగా పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆమ్లా తినడంలో తప్పులేదు, కానివ్వండి. కొన్ని అసిడిక్ అంటే మీరు ఆమ్లా ఒకటే వాళ్ళే అంటున్నారా, లేదంటే మీరు తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎక్కువ అసిడిక్ రిలేటెడ్ ఇప్పుడు మనం ఏదైనా స్వీట్స్ కూల్ డ్రింక్స్ లేదంటే ఎక్కువ అసిడిక్ కంటెంట్ రిలేటెడ్ డైట్ టైంలో మనం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ పిహెచ్ అనేది డౌన్ డౌన్కి వచ్చేది, అంటే అసిడిక్ కండిషన్ అనేది ఎక్కువసేపు నోట్లో మెయింటైన్ అయినప్పుడు ఎనామిల్ మెత్తబడడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏదైనా ఈ హాట్ అండ్ కోల్డ్ ఏదైనా తీసుకున్నప్పుడు ఎనామిల్ సాఫ్ట్నెస్ వల్ల ఈ మన సెన్సిటివిటీ అనేది కామన్గా వస్తుంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఆమ్లా వల్ల రావడం అనేది అయితే కరెక్ట్గా అనుకోవడానికి లేదు మా రీజన్. సో ఇంకా మీరు డైట్ ఇంకేమేమి తీసుకుంటున్నారని కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎక్కువ కూల్ డ్రింక్స్ లాంటివి ఏమైనా తీసుకుంటారు?
0: ఏమి తెలియకుండా స్టార్టింగ్ ఆమ్లా మాత్రమే తింటే అలా వస్తుందని విన్నాను, అందుకే అడుగుతున్నాను.
1: అంటే మామూలుగా ఉంటుంది, కొంచెం దాంట్లో విటమిన్ సితో పాటుగా యాసిడిక్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎనామిల్ సాఫ్ట్ అవడానికి రీజన్ అవుతుంది, కానీ బట్ పూర్తిగా అయితే కాదు. సో ఒకసారి మీరు అది మనం కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకొని ఎలా ఉంది కండిషన్ అది కూడా మనం ఒకసారి చూస్తే బాగుంటుంది.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
2: ఓకే, ధన్యవాదాలండి మరి కాల్ చేసినందుకు. అయితే మరి డాక్టర్ గారు, మరి మీరు చెప్తూ ఉన్నారు ఈ దవడ ఆరోగ్యం కూడా ఉండాలి అంటే ఈ దంతాలను కూడా సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉందంట.
1: ఖచ్చితంగా. ఇప్పుడు నోరు అంటే పళ్ళు ఒకటే కదా సార్, కంటికి సపోర్ట్ ఇచ్చే చిగురు ఎముక కూడా చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా టూత్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్, వాటన్నిటి కూడా మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దవడ ఎముక దెబ్బతినడానికి మేజర్ కారణం కూడా చిగుళ్ళ వ్యాధి. ఎప్పుడైతే మనం ప్రాపర్గా చిగుళ్ళని ఆరోగ్యకరంగా పెట్టుకోము, ఎక్కువ పాచి కానివ్వండి లేదంటే డయాబెటిక్ కానివ్వండి వేరే అదర్ హెల్త్ కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ బ్యాక్టీరియల్ మెయింటైన్ లోడ్ ఎక్కువ పెరిగినప్పుడు కూడా లోపల పంటికి సపోర్ట్ ఇచ్చే చిగురు ఎముక మెత్తబడిపోతాయి. సో ఇలా మెత్తబడిపోయినప్పుడు దవడ పూర్తిగా కూడా అరిగిపోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో పళ్ళు కూడా నొప్పి లేకుండా కదిలి ఊడిపోతూ ఉంటాయి. సో అందువల్ల మనము అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ పంటికి సపోర్ట్ ఇచ్చే స్ట్రక్చర్స్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది.
2: కాబట్టి దంతాలు కేవలం దంతాలు ఒక్కడ చూసుకుంటే సరిపోతుందిలే అనుకోవడానికి లేదు.
1: లేదు, WHO మనిషి యొక్క ఆయుష్ని పెంపొందించడానికి, WHO మనకు తెలుసు కరోనా టైంలో చాలా ఫెమిలియర్ అయింది, సో వాళ్ళు ఏం చెప్పినా మనం అన్ని పాటించాం. సో అలాంటి WHO చెప్పిన 10 రూల్స్ అంటే మనిషి యొక్క ఆయుష్ ప్రమాణాన్ని పెంచడంలో ఫస్ట్ సూత్రము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకోవడం. సో ఇది ఫస్ట్ ఉంటుంది ఆ రూల్ తీసుకుంటే, వాళ్ళు చెప్పిన ఒక 10 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్.
2: కాలర్తో మాట్లాడండి. హలో హలో హలో హలో. మరి అంటే ఈ రకంగా ఈ అవగాహన కూడా చాలా తక్కువగా ఉంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే. అది ఎందుకని అట్లా
1: అంటే జనరల్గా ఏమవుతుందంటే సార్, ఒక్కసారి పంటి మీద పాచిపడ్డాక నేను జనరల్గా పేషెంట్స్ చెప్తూ ఉంటాను, పేషెంట్స్ అడుగుతూ ఉంటారు పళ్ళు క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా అంటారు. నేను ఖచ్చితంగా కంపల్సరీ అంటాను. ఎందుకు చెప్తానంటే మనం ఇప్పుడు ఒక కాలర్ మన్తో మాట్లాడినట్టే వాళ్ళు జీవన్లు అవుతున్నాయి అని అంటున్నారు కాబట్టి, అటువంటి వాళ్ళు ఏమవుతుందంటే వన్స్ మనం తీసుకునే ఆహారాన్ని ఉపయోగించుకుంటూ ఎంతో ఎన్నో రకాల బ్యాక్టీరియాస్ మన నోట్లో కాలనైజ్ అయిపోయి పంటి మీద ఒక ప్లేక్ లేయర్ని ఫామ్ చేసుకొని క్యాల్కులస్గా మారి గట్టిగా పంటిని అతుక్కొని ఉంటాయి. సో ఈ పాచిపట్టిన పంటి మీద మనం రోజుకు 10 సార్లు బ్రష్ చేసినా కూడా 10 ఏళ్ళు చేసినా కూడా పోదు. సో అది మనం చేసే డెంటల్ డాక్టర్ చేసే స్కేలింగ్ ద్వారానే ఆ స్కేల్స్ అది ఏదైతే పాచి ప్లేక్ ఉందో క్యాల్కులస్ ఉందో ఇదంతా కూడా స్కేలింగ్ మెకానిజం ద్వారానే మనం అక్కడ క్రియేట్ చేసేటువంటి మైన్యూట్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడే బ్యాక్టీరియా కానివ్వండి ఆ లోపల ఉన్న పాచి అంతా కూడా పనిని వదిలేసి క్లీన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ మామూలుగా డాక్టర్ కూడా ఈవెన్ బ్రష్ చేసినట్టు మామూలుగా చేస్తే పాచిపోదు, సో స్కేలార్ తో దాన్ని క్లీన్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్ కి బ్యాక్టీరియా అనేది వదిలేస్తుంది. సో ఇది
2: హలో
3: హలో
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం అండి. నమస్తే అండి.
2: నమస్తే అండి.
3: మాకు అదే పళ్ళు ప్రాబ్లం ఉందని ఫోన్ చేసామండి. మాకు డాక్టర్ గారితో కొంచెం
2: మాట్లాడండి.
1: నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా.
3: సార్ నమస్తే సార్.
1: నమస్తే అమ్మా.

0: సార్ మరి నాకు పళ్ళు తరచుగా పళ్ళు పుచ్చుతా ఉంటాయి సార్ నాకు. అప్పుడు ఇప్పటికే 2-3 క్యాప్స్ వేసుకున్నాను, అది బాగున్నాయి కదా అని చెప్పి బాగా అన్ని క్లీన్ చేసుకుని అన్ని వచ్చి 4 రోజులకి మళ్ళా పళ్ళు పుచ్చింది. ఆడేదో సమ్ పళ్ళు మధ్య 2 పళ్ళు మధ్య గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ అట్లా వదిలేస్తారంటే డాక్టర్లు, దానికి ఏం ఫిల్ చేయరంట, ఆ గ్యాప్ లో నుంచి పుచ్చు వచ్చేసింది. అలా ఉంది సార్, అట్లా వస్తా ఉన్నాయి, ఎన్నిసార్లు డాక్టర్కి వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఒక సంవత్సరం అవ్వగానే మళ్ళా పెద్ద పుచ్చు ఒకటి వస్తుంది, దాని వల్ల ఏంటంటే దాన్ని అన్ని సార్లు వెళ్ళాక రూట్ కెనాల్ అంటారు, దాని వల్ల పక్కన చిగుళ్ళు పక్కన దవళ్ళ కండలు అవి కూడా కొంచెం గుచ్చుకున్నట్టుగా నొప్పి వస్తుంటారు సార్.
1: అంటే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే మీకు ఉన్న ప్రాబ్లం చూస్తుంటే జనరల్ గా ఒక అవేర్ పాయింట్ చెప్పాల్సి అనిపిస్తుంది నాకు ఇక్కడ. మనము విధిగా ఇయర్లీ వన్స్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మేడం, ప్రాబ్లం వచ్చినప్పుడు కాదు. ఖచ్చితంగా ప్రాబ్లం వస్తే మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అసలు ప్రాబ్లమే రాకూడదు అనుకుంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎందుకంటే ఇయర్లీ వన్స్ మనం అప్పుడప్పుడు, నేనేం చెప్తా అంటే మన పేషెంట్స్ అందరికి కూడా రెగ్యులర్ గా బ్రష్ చేసేటప్పుడు ఒకసారి నోరు తెరిచి అద్దంలో పళ్ళు చూసుకోండి. పళ్ళ మధ్యలో ఎక్కడైనా పుచ్చులు అంటే నల్లటి మచ్చ కనిపించినా కూడా మనం వెంటనే డాక్టర్ని కలిసి సిమెంట్ చేసుకోవాలి. పన్ను పుచ్చిన వెంటనే నొప్పి రాదు మేడం, అది నొప్పిగా మారడానికి 5-10 ఇయర్స్ పడుతుంది. ఈ 5-10 ఇయర్స్లో ఏ ఒక్క రోజు కూడా మనకు పన్ను పుచ్చినట్టు కానీ ప్రాబ్లం ఉన్నట్టు కానీ తెలియదు. ఈవెన్ అక్కడ విరుక్కుంటున్నా కూడా మనకు అనిపించదు. అదే మనం ఒకసారి అద్దంలో చెక్ చేసుకుంటూ ఉండి ఎక్కడైనా నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే డెంటిస్ట్ని కలిస్తే చాలా సింపుల్గా సిమెంట్, అంటే పుచ్చు అంటే నథింగ్ బట్ ఎనామిల్ సాఫ్ట్ అయిపోవడమే. సో ఎక్కడ దాకా ఎనామిల్ సాఫ్ట్ అయిపోయిందో ఆ సాఫ్ట్నర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి జస్ట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేసేస్తారు. సో మళ్ళీ ఫర్దర్గా కూడా పన్ను పుచ్చడానికి అవకాశమే ఉండదు. దట్ ఈస్ ప్రివెంటివ్ స్టేజ్ ఇన్ డెంటిస్ట్రీ. ఆ స్టేజ్లో మనం ఎవరు కూడా డెంటల్ డాక్టర్ని కలవం. సో ఎందుకంటే పెయిన్ లేదు, పెయిన్ లేనప్పుడు అవసరం లేదంటారు. ఈవెన్ నా దగ్గరకు వచ్చిన నా పేషెంట్స్ కూడా అంటారు నొప్పి లేనప్పుడు సిమెంట్ ఏంది అంటారు. బట్ మీ ఒక పేషెంట్ ఏమడుగుతాడు, పన్ను పెట్టించుకుంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నాకు లైఫ్ రావాలంటాడు. అసలు ప్రాబ్లమే రాకుండా నేను చేస్తానే అంటే వినడు. సో మనము ప్రాబ్లం వచ్చి బండి సర్వీస్కి వచ్చిన తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అడుగుతాం. అసలు అదే ఇనిషియల్ స్టేజెస్లో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్తున్నాను. చిన్న పుచ్చులు ఉన్నప్పుడే వెంటనే సిమెంట్ చేసుకుంటే ప్రాబ్లమ్ని 100% అక్కడితో మనం స్టాప్ చేయొచ్చు. అదొకటి. నెక్స్ట్ థింగ్ మీరు చెప్పినట్టు ఇక పళ్ళ మధ్య సందుల్లో ఎక్కువ పళ్ళు పుచ్చిపోయినప్పుడు అలాంటి కండిషన్స్లో మనం ఎంత మంచి సిమెంట్ చేసినా కొన్నాళ్ళకి మళ్ళీ పోతాయి. సో అది ఒకసారి వెంటనే చెక్ చేసుకుని అవకాశం ఉంటే సిమెంట్ లేదంటే వెంటనే క్యాప్స్ వేయించుకుంటే ప్రాబ్లం అనేది పెద్దది కాకుండా మనం వెంటనే స్టాప్ చేసుకోవడానికి ఛాన్సెస్
0: ఉంటాయి.
1: అంటే అట్లా కాదు మేడం, ఇప్పుడు మళ్ళీ పళ్ళ మధ్యలో మీకు పుచ్చిపోయినప్పుడు చిగుళ్ళలో ఒత్తుకుంటున్నాయంటున్నారు. సో ఎనామిల్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, సో ఎనామిల్లో డెంటిన్ ఎంతవరకు సాఫ్ట్ అయిపోయిందో ఒకసారి చిన్న ఎక్స్రే చూసుకొని ఎక్స్రేలో పల్ప్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండి ఎక్కువ ఎనామిల్ డ్యామేజ్ ఉంటే వెంటనే క్యాప్ వేసుకోవడం బెస్ట్. అప్పుడు ఏమవుతుందంటే పళ్ళ మధ్యలో ఎక్కువ ఫోర్సెస్ పనిచేస్తాయి మనం చీవ్ చేసేటప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే క్యాప్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది, ఫర్దర్గా లోపల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, సేమ్ టైం తిన్నది కూడా విరుక్కోకుండా లోపలికి వెళ్లకుండా కూడా సేవ్ చేస్తుంది. ఇన్ బిట్వీన్ టీత్ మధ్యలో ఎక్కువ డ్యామేజ్ ఉంటాయి మేడం.
0: ఇప్పుడు 2 పుట్ల పడుకునే ముందు మళ్ళీ ఖచ్చితంగా బ్రష్ చేస్తాము, ఎప్పుడు ఉప్పులిస్తూనే ఉంటాము, అయినా కూడా ఎందుకు అలా
1: పళ్ళు పుచ్చిపోవడానికి సవాలక్ష కారణం ఒక కారణంతో మనం అదే మేడం, ఒక కారణంతో ఇది ఫైండ్ అవుట్ చేసి ఇదే ఫ్యాక్టర్ అని చెప్పాలంటే పెద్ద రీసెర్చ్ చేయాలి మనం ఎందుకు వచ్చిందని తెలియాలంటే. సో అంటే ఇంకా అది అవుట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనము ఒక పేషెంట్ అంటే ఒక ఇదిగా ఉండి మనం దాని మీద ఎప్పుడు రీసెర్చ్ చేయాలి. మనం ఏం చేయాలంటే మీరు చెప్పినట్టు తరోగా హైజీన్ హ్యాబిట్స్ ఏమున్నాయో ఫాలో అవుతూ కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి డెంటిస్ట్ని కలవాలి. సో పుచ్చు రావడానికి సో మెనీ ఫ్యాక్టర్స్ అంటే తీసుకున్న ఆహారం కావచ్చు, నెక్స్ట్ పోతే బ్రషింగ్ విధానం కావచ్చు, పళ్ళ యొక్క అమరికలో తేడాలు కావచ్చు, ఎనామిల్ ఫార్మేషన్లో డిఫెక్ట్స్ కావచ్చు, వంశపారపర్యం కావచ్చు, సలైవా పిహెచ్లో హెచ్చు తగ్గులు కావచ్చు, సో మెనీ థింగ్స్. ఒక్క దాంతో మనం గిరిగేసి ఇదే ప్రాబ్లం రావడానికి కారణం అని చెప్పడానికి లేదు.
2: చాలా మరి ధన్యవాదాలు మేడం గారు, మీరు కాల్ చేశారు. మరి శ్రోతలు ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: ఒకే ఒక్క చోట మీ కుటుంబం అంతటికి ప్రపంచ స్థాయి దంత వైద్యం, సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
4: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులకు EHS, ABS ద్వారా పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత.
3: WJHS మరియు డాక్టర్ NTR వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స పొందే సౌకర్యం.
4: 24 గంటల్లో ఫిక్స్డ్ దంతాలు మరియు ఇంపోర్టెడ్ డెంచర్స్ అమర్చబడును.
3: వివరాలకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల.

0: పాలింకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
1: మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో
2: హలో నమస్తే మేడం.
1: నమస్తే నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సార్ నేను బాలు సార్.
1: బాలు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: బాలాజీ సార్, తిరుపతి సార్.
1: బాలాజీ తిరుపతి నుంచి. బాలాజీ గారు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
3: నమస్తే అండి బాలాజీ గారు.
2: నమస్తే సార్.
3: చెప్పండి సార్, మీ సమస్య ఏంటి?
2: సార్ ఇప్పుడు నాకు కింది పనులు పోతాను సార్.
3: ఓకే,
2: అది ఎందుకని ఊడిపోతే ఏం చేయాలి సార్?
3: మీ ఏజ్ ఎంత చెప్పగలరా సార్?
2: సార్ నా ఏజ్ 40 సార్.
3: 40 ఇయర్స్. ముందర పళ్ళ వెనక పళ్ళా సార్?
2: కింది పళ్ళు సార్. కింది పళ్ళు సార్?
3: కింద ముందరవి. ముందరవే లోపలవే? హలో
1: సార్. అదే కింద పన్న పై పన్న
3: సైడ్ లోపల లోపల లోపల మధ్య పళ్ళ కింద ముందరవి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి కదులుతుంది సార్ ఇది? ఎన్ని రోజుల నుంచి కదులుతుంది మీకు ఈ సమస్య? ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? ఎప్పటి నుంచి ఉంది మీకు?
2: నాలుగైదు
3: రోజులుగానేనా? అంతకు ముందు ఎప్పుడైనా మీరు పళ్ళు తుమ్ముతున్నప్పుడు బ్లడ్ రావడం గానీ చిగుళ్ళు వాపు వచ్చి? సడన్ గా ఊగుతా ఉంది. ఓకే, సో ఇది ఊగుతా ఉందంటే మీరు చెప్తున్న కండిషన్ పట్టి చూస్తుంటే రెండు మూడు రకాల సమస్యలు అయి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే చిగుళ్ళ ప్రాబ్లం ఏమైనా అయి ఉండాలి. చిగుళ్ళ ప్రాబ్లం అట్లా ఏదైనా ఉంటే ముందు అసలు ఎందుకు వచ్చింది అనేది కంప్లైంట్ మనం ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఓకే, జనరల్ గా చిగుళ్ళ వ్యాధిలో పెయిన్ అంటూ ఏమి ఉండదు సార్. చిగుళ్ళ సమస్యలో పళ్ళు నొప్పి ఏమి ఉండవు. సో పంటికి సపోర్ట్ ఇచ్చే ఎముక మెత్తబడిపోతూ ఉంటుంది. క్రమేపీ నిదానంగా పన్ను కదిలి సపోర్ట్ లేక పన్ను బరువుకి కదిలి ఊడిపోతూ ఉంటుంది. అది ఒకసారి మనము చిగుళ్ళకు సంబంధించిన కంప్లైంట్ ఏమైనా ఉందా అనేది క్లియర్ గా చెక్ చేసుకుని, సో మనము మీ పన్ను ఒకటే ఊడిపోతుందని వదిలేసామనుకోండి, పక్క పళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అందువల్ల ముందు ఒకసారి చిగుళ్ళకు సంబంధించి చిగుళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేయించుకొని తర్వాత అవసరమైతే దాన్ని రిమూవ్ చేసుకుని వెంటనే రీప్లేస్ చేసుకోవడం బెటర్. అంటే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అలాగే వదిలేస్తే పక్క పళ్ళు కూడా పాడైపోతాయి. చిగుళ్ళ వ్యాధిలో అలా కదులుతున్న పనును మనం నిర్లక్ష్యం చేస్తే దాంతోపాటుగా దాని చుట్టుపక్కల ఉన్న రెండు పళ్ళు మూడు పళ్ళను కూడా తీసుకెళ్లిపోతుంది. సో చిగుళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎముకని గట్టిపరచుకొని తర్వాత రిమూవ్ చేసి చేసుకుంటే మిగతా పళ్ళు పాడవకుండా ఈ వ్యాధి ఇంకొక పంటికి స్ప్రెడ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు.
1: ధన్యవాదాలు బాలాజీ గారు కాల్ చేస్తున్నందుకు. మరొక శ్రోత మాట్లాడదాం. హలో హలో
4: నమస్కారం సార్.
1: నమస్తే అండి, మీ పేరు?
4: వినోద్ కుమార్ అండి.
1: కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కర్ణాటక సార్.
1: కర్ణాటక? ఎక్కడండి కర్ణాటకలో? ఎక్కడి నుంచి?
4: కోలార్ డిస్ట్రిక్ట్ సార్.
1: ఊరు పేరు చెప్పండి.
4: మాది తెగిలపల్లి సార్.
1: తెగిలపల్లి, కోలార్ జిల్లా తెగిలపల్లి నుంచి మాట్లాడుతున్నారు. రేడియో వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం మీరు. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారితో.
3: నమస్కారం కుమార్ గారు, చెప్పండి.
4: నమస్కారం సార్.
3: నమస్కారం, చెప్పండి
4: సార్. మా వాళ్ళకి ఇది బ్రష్ చేస్తే బ్లడ్ వస్తా ఉంటుంది సార్.
3: ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ ఈ కంప్లైంట్?
4: రెండు నెలలు, మూడు నెలల నుంచి. అడమిట్ ఇది ఇచ్చినారు టెస్ట్, అదేస్తే గమనం ఉంటుంది, కాకపోతే మామూలు బ్లడ్ వస్తా.
3: ఏజ్ చెప్పగలరా? వయసు ఎంత?
4: 40 ఇయర్స్.
3: సో ఇది మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే పంటిలో నోటి లోపల ఎక్కువ పాచి పట్టినప్పుడు బ్లడ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనం ఒకసారి డాక్టర్ని కలిసినప్పుడు అది చిగుళ్ళకు సంబంధించిన వ్యాధా లేదంటే ఓన్లీ పాచి ఎక్కువ ఉండడం వల్లనేది డెసిషన్ తీసుకొని దాన్ని బట్టి సింపుల్గా ఉంటే మొదట్లోనే ఇనిషియల్ స్టేజెస్లో అయితే పళ్ళు క్లీన్ చేయించుకుంటే తగ్గిపోతుంది సార్. దాని చిగుళ్ళ ప్రాబ్లమ్స్కి మనం పేస్ట్లు ఎన్ని మౌత్ వాష్లు యూజ్ చేసినా కూడా పాచి తీనంత వరకు ప్రాబ్లం, అలా మాస్క్ అయి స్ప్రెడ్ అవుతుంది కానీ ప్రాబ్లం నుంచి రిలీఫ్ రాదు. దీనికి ఫస్ట్ ఒకసారి మనం కంప్లీట్గా చెక్ చేసుకొని పళ్ళు క్లీన్ చేయించుకుంటే, ఇనిషియల్ స్టేజెస్లో అయితే క్లీన్ చేయించుకుంటే వెంటనే చిగుళ్ళు వాపు తగ్గి బ్లీడింగ్ రావడం అనేది ఆగిపోతుంది.
1: మీ దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి. ధన్యవాదాలు కుమార్ గారు, మీరు కర్ణాటక రాష్ట్రం నుంచి ఆకాశవాణి తిరుపతికి కాల్ చేశారు, ధన్యవాదాలండి. మరి డాక్టర్ గారు ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
5: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
6: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల, అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీజీ, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
5: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీస్.

0: సిబ్బందికి ఆరోగ్య భద్రత, ఈహెచ్ఎస్, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
1: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్

0: శ్రోతలు ఫోన్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. మరి కార్యక్రమానికి విచ్చేసి ఎంతమంది మంచి సలహాలు సూచనలు అందించిన డాక్టర్ సుమన్ చల్లా గారికి ధన్యవాదాలతోటి కార్యక్రమం ముగించుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఈనాటి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా అందించిన సమాధానాలు విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
4: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: శ్రోతలు, ఈరోజు రాత్రి 7:15 ప్రసారం కానున్న పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడిగొర్రెల పోషణ మెళకులు గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05 ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవలు అందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
1: GSLV-F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05.

0: the geoimaging satellite in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
1: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత్ అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపైన ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాతా సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశమిస్తూ, భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డీవేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులు అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7.67 కోట్ల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19.24 కోట్ల రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15.45 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరం వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి

0: పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా నవల్పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్త శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది సెమీఫైనల్స్కి చేరుకున్నారు. డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థులపైన 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60-62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడిగొర్రెల పోషణ మెళకువలు గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారితో పరిచయ కార్యక్రమం మీరు వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో చూడిగొర్రెల పోషణ మెలకువలు గురించి తెలియజేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు వైద్య కళాశాల పశు పోషకాహార విభాగం ఆచార్యులు డాక్టర్ బి దేవసేన గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం, ముందుగా ఈ చూడిగొర్రెల పోషణ ప్రత్యేకంగా చేపట్టాల్సిన అవసరం ఉందంటారా?
2: తప్పకుండానండి. గొర్రెల పెంపకంలో విజయం సాధించడం లేదా లాభాలలో నడపడం అనేది వాటిని పెంచే పద్ధతుల

0: పైన వివిధ దశల్లో వాటికిచ్చేటువంటి ఆహారం, ఇంకా వాటి పెరుగుదల, పునరుత్పత్తి, ఆరోగ్యం, ఆదాయం ఇలాంటి ఎన్నో అంశాలు ప్రభావితమవుతూ ఉంటాయి. గొర్రెల పెరుగుదలలో వివిధ దశల్లో తీసుకునేటువంటి జాగ్రత్తలు, అవి సరిగా పెరగడానికి, తద్వారా రైతుకు తగినంత ఆదాయం లభించడానికి కూడా దోహదపడతాయి. గొర్రెల మంద బాగా అభివృద్ధి చెందాలి అంటే గొర్రెల పెంపకంలో పునరుత్పత్తి పైన అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే మంద అభివృద్ధి చెందాలంటే లేదా గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉండాలన్నా కూడా మంచి జాతిని ఎన్నిక చేయడంతో పాటు ఇతరత్రా యాజమాన్య చర్యలు కూడా మనం పాటించడం తప్పనిసరి. జీవాలు సాధారణంగా అవి పుట్టిన 9 లేదా 10 మాసాల్లో వయసుకు వస్తాయి. కానీ 1 సంవత్సరం వయసు వరకు ఆగి చూలు కట్టించినట్లయితే పుట్టేటువంటి పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి.
1: మేడం, మరి ఇందాక మీరు గొర్రెల పునరుత్పత్తి గురించి మాట్లాడారు, మరి ఇది ఏ కాలంలో కనబడుతుంది, లేదంటే ఇది సంవత్సరం పొడుగునా జరుగుతుందా?
0: గొర్రెలు శీతోష్ణ పరిస్థితులను బట్టి 50 నుండి 80% జూన్ మరియు జూలై మాసాల్లో ఎదకు వస్తాయి. ఈ మాసాల్లో తప్పినవి 30 నుంచి 50% వరకు కూడా అక్టోబరు ఇంకా నవంబర్ మాసాల్లో ఎదకు వస్తాయి. ఇక మార్చి నుంచి ఏప్రిల్ మాసాల్లో కేవలం 15 నుంచి 20% వరకు మాత్రమే ఎదకు వస్తాయి. సాధారణంగా ఈ విత్తనపు పొట్టేళ్లు అనేటువంటివి మనము సంవత్సరం పొడుగునా కూడా మందలో వదలడము సమంజసం కాదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్లు చూలు కట్టించే సీజన్లో మాత్రమే, అది కూడా 30 నుండి 40 గొర్రెలకు ఒక పొట్టేళ్లను మాత్రమే మందలో కలపాలి. ఈ విధంగా గొర్రెల యొక్క పునరుత్పత్తికి సంబంధించిన కాలాలు ఏ కాలాల్లో లేదా ఏ నెలల్లో ఎదకు వస్తాయనే దాన్ని బట్టి రైతు ఆయా కాలాల్లో మాత్రమే ఈ విత్తన పొట్టేళ్లను వదలడానికి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
1: మేడం, మరి ఇప్పుడు ఈ గొర్రెలలో యద లక్షణాల గురించి మీరు మాట్లాడారు కదా, ఈ యద లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే దానికి సంబంధించి యాజమాన్యం గురించి తెలియజేయగలుగుతారా?
0: యద లక్షణాలు మామూలుగా గొర్రెల్లో బహిర్గతం చేసిన 30 గంటల వరకు కూడా ఈ లక్షణాలు మనకు కనపడుతూనే ఉంటాయి. కొన్నింట్లో అయితే ఇది 3 రోజుల వరకు కూడా కనపడుతూ ఉంటాయి. యద లక్షణాలు కనపడినటువంటి తొలి దశల్లో కన్నా చివరి దశలో పొట్టేలుతో జత కలపడం అనేది మంచిది. ఇక గొర్రెలు ఎదలో ఉన్నది లేనిది కొన్ని సందర్భాల్లో పూర్తిగా నిర్ధారించుకోవడానికి వ్యాసెక్టమీ చేసినటువంటి పొట్టేళ్లను మందలో వదిలి తద్వారా గుర్తించవచ్చు. ఒకవేళ ఈ పొట్టేళ్లు దాటినటువంటి 90% గొర్రెల వరకు కూడా చూలు కడతాయి. కొన్ని సందర్భాల్లో ఏ కారణం చేతనైనా కూడా గర్భం నిలవనటువంటి గొర్రెలు తిరిగి 17 లేదా 20 రోజుల్లో ఎదకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో శారీరకంగా ఎదగనటువంటి గొర్రెలు కూడా మనకు మందలో కనపడతాయి. అటువంటి గొర్రెలను మనము మంద నుంచి వేరు చేయడం మంచిది. వీటిని పొట్టేలతో కలపకూడదు, ఎందుకంటే తద్వారా వచ్చేటువంటి పిల్లలు అనారోగ్యంతో లేదా తక్కువ బరువుతోనూ పుట్టడము లేదా కొన్నిసార్లు చూలు నిలవకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి బాగా శారీరకంగా ఎదిగినటువంటి గొర్రెలను మాత్రమే పునరుత్పత్తికి వినియోగించాలి. ఇక పరిసరాల ప్రభావము జాతిని బట్టి పూర్తిగా ఎదిగేటువంటి వయస్సు 1.5 నుండి 2 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఇక పళ్ళు ఊడిన గొర్రెలను మంద నుండి ఏరివేయాలి, అంటే ఇవి ఎక్కువ వయసుతో ఉన్నటువంటివని మనకు అర్థమవుతుంది. ఇక విత్తన పొట్టేలు వయసు 2 సంవత్సరాలు మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలి, లేదా 3 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు. అంతేకాకుండా ప్రతి 2 సంవత్సరాలకి కూడా విత్తనపు పొట్టేలను మార్చాలి, అప్పుడే పిల్లలు బలంగాను ఆరోగ్యంగాను ఉంటాయి. గొర్రెలను దాదాపు 7 సంవత్సరాల వరకు కూడా సంతానోత్పత్తికి మనం వాడుకోవచ్చు. రక్త సంబంధాలు కలిగినటువంటి పొట్టేళ్లను సంతానోత్పత్తికి వాడకూడదు. మంచి జాతి లక్షణాలు ఉన్నటువంటి పొట్టేళ్ల వీర్యం సేకరించి కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా కూడా వీర్యదానం చేయొచ్చు. ఈ పద్ధతిలో ఒక పొట్టేళ్ల నుంచి సేకరించినటువంటి వీర్యాన్ని శీతలీకరించి 10 సంవత్సరముల వరకు కూడా జాగ్రత్త పరిచి 1000 గొర్రెల వరకు కూడా మనము వాడటానికి ఆస్కారం ఉంది. ఇందు మూలంగా పొట్టేళ్లను పెంచేటువంటి ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. కానీ ఈ విధంగా చేయటానికి తగినటువంటి శిక్షణ అవసరము. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇది అంత ఆచరణయోగ్యం కాదు.
1: మేడం, మరి ఇప్పుడు ఈ గొర్రె చూలు కట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?

0: సాధారణంగా చూడి గొర్రెల పోషణ అనేది గొర్రె చూడి కట్టక మునుపే మొదలవుతుందని మనం చెప్పుకోవాలి. అది ఎలాగా అంటే, ఇప్పుడు ఇందాక మనం బ్రీడింగ్ సీజన్లు అనేటివి చెప్పాము. ఈ బ్రీడింగ్ సీజను మొదలవటానికి 2 వారాలకు ముందుగానే ప్రతి ఒక్క గొర్రెకి తగినటువంటి మంచి పోషకాలున్నటువంటి కాయజాతి ఎండు గ్రాసాలని లేదా కనీసం 200 గ్రాముల వరకు దాణా మిశ్రమాన్ని కానీ బయట మేపుకు అదనంగా సమకూర్చినట్లయితే సకాలంలో ఎక్కువ గొర్రెలు ఎదలోకి రావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఈ అదనపు శక్తి ఇంకా పోషకాల వలన గొర్రెల్లో సంతాన సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది. ఆరోగ్యంగా ఎక్కువ బరువుతో ఉన్నటువంటి పిల్లల్ని పొందడానికి అవకాశం ఉంది. ఇక జీవాల్లో ఈ చూడికాలం అనేది 5 నెలలు. చూడిలో ఉన్న జీవాల్లో చివరి 6 వారాల్లో పిండం యొక్క పెరుగుదల అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి కేవలం బయట మేపు ద్వారానే లభించే పోషకాలు వాటి యొక్క అవసరాలకి ఏమాత్రం కూడా సరిపోవు. అందువలన ఈ సమయంలో ప్రతి ఒక్క గొర్రెకి కనీసం అంటే 200 నుంచి 250 గ్రాముల వరకు కూడా మనము మంచి దాణా మిశ్రమాన్ని అందించాలి. ఇక మిగతా విషయాలకు వచ్చినట్లయితే, ఈ చూడి గొర్రెలను ప్రత్యేకించి ఎప్పుడైతే చివరి 6 వారాలని చెప్పుకుంటున్నామో అప్పుడు మిగతా గొర్రెలు లేదా పొట్టేళ్లతో కలవకుండా విడిగానే ఉంచాలి. తర్వాత చూలుతో ఉన్నటువంటి గొర్రెలకు తగినటువంటి వ్యాయామం కూడా అవసరమే. పచ్చిక బయళ్లలో రోజుకు కనీసం 8 గంటలు మేపినట్లయితే ప్రత్యేకించి వేరే వ్యాయామం అనేది అవసరం లేదు. ఒకవేళ షెడ్లోనే పెంచుతున్నటువంటి చూడి గొర్రెలు ఉన్నట్లయితే వాటికి విధిగా వ్యాయామం అందేటట్లుగా చూడాలి. అదేవిధంగా ఎండ వేడిమి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే చెట్ల నీడలు లేదా షెడ్లలోనూ ఉంచి వీటిని ఎండ వేడిమి నుంచి కాపాడాలి. ఇక గొర్రెల ఫామ్ చుట్టూ కూడా నీడనిచ్చేటువంటి చెట్లను పెంచుకోగలిగినట్లయితే అది 2 రకాలుగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అవిసె, సుబాబుల్, గ్లైరిసీడియా ఇలాంటి చెట్లను పెంచడం ద్వారా అవి నీడను కల్పించడమే కాకుండా ఈ పెంపకం ద్వారా లేదా ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి ఆకులను గొర్రెలకు ఆహారంగా కూడా మనము వాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక ఈ చూలు గొర్రెలను ఏదైతే పెద్ద పశువులతో కూడా మేపటానికి పంపరాదు. ఈ పశువులు గొర్రెలను పొడవడం లేదా తన్నడం వల్ల గర్భస్రావం అవడానికి ఆస్కారం ఉంది.
1: మేడం, మరి ఇందాక మీరు ఈ మంచి దాణా మిశ్రమం అందించాలన్నారు కదా, సాధారణంగా ఎటువంటి దాణా అందులో ఉంది?
0: దాణా మిశ్రమం అంటే సాధారణంగా మనము అందులో ప్రోటీన్ల శాతము మినిమం అంటే 20% వరకన్నా ఉండేటట్టుగా చూడాలి. అంటే దీనిలో మామూలుగా రైతులకు అందరికీ కూడా అవగాహన ఉంటుంది మంచి పోషకాలు ఉన్నటువంటి దాణా మిశ్రమం అనేది. చూడి గొర్రెలకి దాణా మిశ్రమము ఏ విధంగా రైతు తనకు దొరికేటువంటి దినుసులతోటే తయారు చేసుకోవచ్చు అంటే, దీనికి ప్రధానంగా 1 గింజధాన్యము, 1 నూనె తీసినటువంటి చెక్క, ఇక తౌడు, వీటితో పాటు ఖనిజ లవణాలు, తర్వాత ఉప్పు, ఈ పదార్థాలుంటే సరిపోతుంది. ఇక ఈ మిశ్రమము ఎలా చేసుకోవాలి అంటే, గింజధాన్యాల విషయానికి వస్తే మొక్కజొన్న, జొన్న లేదా రాగి, ఏ గింజధాన్యమైనా కూడా మనం తీసుకోవచ్చు, ఏది మనకు చౌకగా దొరికితే దాన్ని. ఇది 45 పాళ్లు తీసుకోవాలి. ఇక నూనె తీసినటువంటి చెక్క, అది గానుగ చెక్క కావచ్చు, ఇటీవలి కాలంలో మనకు సోయా చెక్క కూడా దొరుకుతుంది. అంటే సోయా పిండి రూపంలో ఉంది, చెక్క కాదు, సాధారణంగా పిండి రూపంలోనే ఉంటుంది. ఇంకా నువ్వు చెక్క అయినా సరే, ఇది కనీసంలో 20 భాగాలు మనం వేసుకోవాలి. ఇక వరి తౌడు 32 భాగాలు, ఖనిజ లవణ మిశ్రమం అంటే మినరల్ మిక్చర్ 2 పాళ్లు, సాల్ట్ అంటే ఉప్పు 1 పాలు, ఇదంతా కూడా మనకు 100 భాగాలకి వచ్చింది. అంటే గింజధాన్యం 45 పాళ్లు, నూనె తీసిన చెక్క 20 పాళ్లు, వరి తౌడు 32 పాళ్లు, ఖనిజ లవణ మిశ్రమం 2 పాళ్లు, ఉప్పు 1 పాలు. ఈ మిశ్రమాన్ని ఎలా చేయాలి అంటే, ఈ గింజ ఏదైతే ఉందో అది ఎక్కువ మెత్తగా కాకుండా బరకగా మనము మిషన్ లో పట్టించాలి. అంటే రవ లాగా ఉండాలి, ఏది పిండిలాగా అవ్వకూడదు. ఇక నూనె తీసించాక ఇవన్నీ కూడా కలుపుకొని వరి తౌడుతో పాటు ఖనిజ లవణ మిశ్రమము ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని మనం చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలిపినది మనకి ప్రతి దశలో కూడా, అంటే గొర్రె చూలు అవ్వకముందు నుంచి, చూలు అయిన తర్వాత, తర్వాత పాలిస్తున్నప్పుడు ప్రతి దశలో కూడా ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం గొర్రెలు మనము బయట మేపేటువంటి యాజమాన్య పద్ధతుల్లోనే పెంచుకుంటున్నాం. దీన్ని మనము అంటే ఇంటెన్సివ్ సిస్టమ్, అంటే గొర్రెలను షెడ్లోనే పెంచి మేపేటువంటి పరిస్థితి కాదు. మనం బయటకు పంపడం వల్ల అక్కడ మేత అవసరాలు అనేటువంటి

0: అంత ఎక్కువగా గొర్రెకి సరిపోవడం లేదు. కాబట్టి ఈ దాణా మిశ్రమం వాడకం అనేది తప్పనిసరిగా చేయాలి.
1: డాక్టర్ దేవసేన గారు, మరి ఈ గొర్రెల్లో ఈ కీటోసిస్ అని వింటుంటాం, ఈ కీటోసిస్ అంటే ఏమిటి? ఇది రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? ఒకవేళ వచ్చిన అనంతరం మనం ఎటువంటి మందులు తీసుకోవాల్సింది వాటి?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. గొర్రెలు చూలుతో ఉన్నప్పుడు, ప్రత్యేకించి ఆఖరి రోజుల్లో మనము సరైన పోషణ చేయలేదనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నాము చివరి 6 వారాలు అనేది చాలా ముఖ్యమైనటువంటిది, ఎందుకంటే ఆ కాలంలోనే కడుపులో ఉన్నటువంటి పిండము ఎక్కువ వేగంగా పెరుగుతుంది, కాబట్టి తల్లికి పోషణ అవసరాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తగినటువంటి పోషణ తల్లికి అందనప్పుడు, లేదా గర్భంలో ఒక శిశువు బదులు 2, అంటే మనం ట్విన్నింగ్ అంటాం లేదంటే జంట పిల్లలు అంటాం, అలాగ ఉన్నప్పుడు వాటి రక్తంలో గ్లూకోజ్ పరిమాణం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే గర్భంలో ఉన్న పిల్లలు ఎదగడానికి ఈ శక్తి మనకు ఆహారంలో లభించకపోవడం వల్ల, తద్వారా ఈ గొర్రెల రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తగ్గుతుంది. ఎందుకంటే పెరుగుదలకి ఈ గ్లూకోజ్ అనేటువంటి ఎక్కువ కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అందువలన ఈ రక్తంలో గ్లూకోజ్ తగ్గినప్పుడు గొర్రెలు ఈ కీటోసిస్ వ్యాధి లేదా అసిటోనీమియా, లేదా కొన్నిసార్లు ఇది గొర్రెల విషపు జబ్బు అని కూడా పల్లె ప్రాంతాల్లో అంటుంటారు. ఇది ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు తల్లి యొక్క శక్తి అవసరాలు సరిపోనప్పుడు వచ్చేటువంటి సమస్య. ఎందుకంటే గర్భంలో ఒకటి కంటే ఎక్కువ పిల్లలున్నప్పుడు ఈ అవకాశం, లేదా ఈ జబ్బు బారిన పడేటువంటి అవకాశం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇది సకాలంలో గొర్రెకు ఆహారం అంది, రక్తంలో గ్లూకోజ్ పరిమాణం సాధారణ స్థాయికి చేరకుండా ఉన్నట్లయితే గొర్రె చనిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక ఈ వ్యాధితో ఇబ్బంది పడేటువంటి గొర్రెలను ఏ విధంగా మనం గుర్తించాలి అంటే, గొర్రెలకు ఆకలి ఉండదు, మందకొడిగా ఉంటాయి, సరిగా నడవను కూడా నడవలేవు, మంద నుండి వేరుగా ఉంటాయి. ఇక ఎప్పుడైతే ఈ బలహీనత ఉంది, సరిగా నడవలేవనే కాకుండా కొన్ని సందర్భాల్లో లేచి కూడా నిలబడలేవు. ఇక మనము ఆ సందర్భంలో వాటికి వైద్యము లేదా సహాయం అందించకపోతే చివరికి అది పక్షవాతంగాను, చూపు మందగించడము, చివరికి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఈ లక్షణాలు కనపడేటువంటి ఒక క్రమం. ఈ జబ్బు రాకుండా చూడాలి అంటే, ఇందాక మనం చెప్పినట్టు చూరు గొల్లెర్లో ఆహారంలో తగినటువంటి పోషక పదార్థాలు ఉండేటట్టుగా చూడాలి. ప్రధానంగా మనము శక్తి, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ ఉన్నటువంటి దాణాన్ని ఇచ్చినట్లయితే ఈ గొర్రెలకు ఈ పోషణ అనేది ఖచ్చితంగా అందుతుంది. అంతేకాకుండా దానికి తోడు తగినంత నీరు కూడా అందుబాటులో ఉంచాలి. ఇది మనము రాకుండా చేసేటువంటి పద్ధతి. లేదు, కొన్ని సందర్భాల్లో గొర్రెలు ఈ జబ్బు బారిన పడి లక్షణాలు కొంతవరకు ప్రథమ దశలో ఉన్నప్పుడు వాటికి ఏం చేయాలంటే, 25% గ్లూకోజు ఉదయము సాయంత్రము 100 మిల్లీలీటర్ల చొప్పున రక్తంలోకి ఎక్కించాలి. తరువాత దశలో 200 నుంచి 300 మిల్లీలీటర్ల గ్లిజరాల్ లేదా ప్రొపిలిన్ గ్లైకాల్ అనేటువంటిది నోటి ద్వారా తాగించవచ్చు, లేదా ఇది అందుబాటులో లేదనుకుంటే చిక్కటి బెల్లం ద్రావణం కూడా తాగించవచ్చు అదే పరిమాణంలో, కానీ ఎక్కువ మాత్రం ఇవ్వకూడదు, 200 నుంచి 300 మిల్లీల వరకు ఇవ్వచ్చు. ఇక మూడవ అంశంగా నాణ్యమైనటువంటి మిశ్రమ దాణాన్ని 250 నుంచి 400 గ్రాముల వరకు కూడా ఇవ్వచ్చు. అంటే మొదటి దశలో మనం ఈ లక్షణాలు నుంచి బయటపడే వరకు కూడా ఇటువంటివి రక్తంలోకను, తర్వాత నోటి ద్వారాను వీటిని అందించి, మూడవ అంశంగా మనము దాణాన్ని ఆ గొర్రెకు ఇవ్వడం అనేది మొదలు పెట్టాలి. ఈ దాణాన్ని ఇచ్చే క్రమంలో కొంత గ్రాసాల పరిమాణాన్ని కూడా మనం తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో గొర్రె రెండింటినీ కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ముందు మనం దాణా మిశ్రమాన్నిచ్చి తర్వాతనే గ్రాసాలను ఇవ్వటం ద్వారా గొర్రె ఆ తగినంత దాణాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా చూడు కాలంలో గొర్రెల ఆహారంలో పోషక పదార్థాల లోపం లేకుండా చూసినట్లయితే, పుట్టేటువంటివి కవల పిల్లలైనప్పటికీ కూడా పిల్లలు మరి తల్లి గొర్రె రెండు కూడా ఆరోగ్యంగా ఉండి రైతుకు ఆదాయం అనేది చేకూరుతుంది.
1: కాబట్టి వాటి ఆహారం సమతుల్యంగా ఉండాలి, అలాగే ఆహారంలో అన్ని పోషకాలు ఉంటే ఇలాంటి కీటోసిస్ లాంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
0: తప్పకుండానండి.
1: మేడం, మరి ఈత సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి విషయంలో?
0: ఇక ఈత సమయంలో 2 రోజుల ముందు నుండి కూడా మనకి పొదుగు పరిమాణం పెరిగి బిగుతుగా కనపడుతుంది. అప్పుడు మనము ఈ చూటి గొర్రెను ప్రత్యేకమైనటువంటి పాకలోకి మార్చి కేవలం పాకకు దగ్గరలో మాత్రమే మేపడానికి వదలాలి. ఎందుకంటే మామూలుగా బయట మేత కుదిలినప్పుడు అవి కొన్ని

0: కిలోమీటర్ల వరకు కూడా వెళుతుంటాయి. మార్గ మధ్యంలో ఏదైనా మనకి ఈ చూలు అయిపోయి ఈత సమయం వచ్చిందంటే కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి కేవలం వాటిని చుట్టుపక్కల మాత్రమే మేపటానికి వదలాలి. ఇక పాకలో మెత్తటి గడ్డి పరవాలి. ఈనే ముందు జంతువు సాధారణంగా అటు ఇటు తిరుగుతూ మాటిమాటికి పడుకుని లేస్తూ అసహనంగా ఉంటుంది. ఇంకా తోకను పైకి ఎత్తి కదుపుతూ ఉంటుంది. ముందు కాళ్లను నేలతో గీస్తూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలన్నీ కూడా అది ఈతకు దగ్గరవుతుంది అని తెలుసుకోవడానికి మనకు సహాయపడతాయి. సరైన ఆహారము పొందుతూ మంచి శారీరక స్థితిలో ఉన్నటువంటి గొర్రె సక్రమమైన యాజమాన్య చర్యల ద్వారా పెంచబడి ఉన్నట్లయితే ఈనే సమయంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు. నొప్పులు సాధారణంగానే ఉంటాయి. తర్వాత గొర్రె ఎటువంటి ప్రయాసకు గురి అవ్వకుండా చక్కగా పిల్లల్ని ఈనుతుంది. ఈ సందర్భంలో గొర్రె మాయ వేసింది లేనిది మనము ప్రధానంగా గమనించాలి. ఈనిన తర్వాత 10 గంటల్లోపు కనుక మాయ వేయకపోతే తప్పనిసరిగా వైద్య సహాయం అందించాలి. ఇక ఇంకొక జాగ్రత్త మాయ విషయంలో ఏంటంటే మాయని గొర్రె తినకుండా చూడాలి. తిన్నట్లయితే గొర్రెకి ఆమ్లజనిత అజీర్తి అనేది అవుతుంది. తద్వారా మళ్లీ గొర్రెకు కూడా అనారోగ్యం అనేది వస్తుంది. ఇక మూడో విషయం మనం ప్రధానంగా గమనించుకోవాల్సింది ఏంటంటే గొర్రె పొదుగు ఆరోగ్యంగా ఉన్నదా లేదా, పాలు వస్తున్నదా లేదా అనేది చూడాలి. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి తొలిచూలు ఉన్నప్పుడు లేదా కొన్ని సందర్భాల్లో కాన్పు కష్టతరంగా ఉండి రాత్రిపూట పిల్లను వేసినప్పుడు ఈ గొర్రెలు తమ పిల్లలకి పాలివ్వవు. అలాంటప్పుడు గొర్రె పిల్లను పట్టి మనమే పాలు తాగించడానికి సహాయం చేయాలి. కొన్ని సందర్భాల్లో బలహీనమైనటువంటి పిల్లలను పుట్టినప్పుడు కూడా ఇటువంటి మనము సహాయం చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక బలహీనమైన పిల్లలు పుట్టడం లేదా చలికి తట్టుకోకపోవడం, మొదటి ఈతలో గొర్రెలు తమ పిల్లల్ని గుర్తించకపోవడము, ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే సంకరజాతి పిల్లలను వాటి తల్లులు నిరాదరించడం అనేది కారణాలు. ఇటువంటి కారణాల వల్ల గొర్రె పిల్లలు చనిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ గొర్రె పిల్లల మరణాలు అనేది ప్రత్యేకించి మొదటి కొద్ది రోజుల్లోనే చెప్పినటువంటి కారణాలన్నిటి వలన కూడా జరుగుతూ ఉంటాయి. ఈ గొర్రె పిల్లల మరణాలు 5% కంటే తక్కువ ఉండేటట్లుగా చూసుకోవడం మనకు చాలా అవసరం. అంటే 100 గొర్రెలు ఈనినప్పుడు ఆ మరణాల శాతం అనేది 5 కంటే తక్కువ ఉండాలి. అప్పుడే రైతుకి అది లాభదాయకంగా ఉంటుంది. అంటే అలానే 5 ఉండాలని కూడా మనం చెప్పట్లేదు. ఆ 5 కూడా లేకుండా చూసుకోవాలని మనం చెప్తున్నాం అన్నమాట.
1: మేడం, మరి ఈ పాలిచ్చే గొర్రెల విషయంలో ఏమైనా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందా?
0: పాలిచ్చే గొర్రెలు ఈనిన 6 వారాల పాటు కూడా పశుగ్రాసాలతో పాటు దాణా మిశ్రమాన్ని మనము తప్పనిసరిగా ఇవ్వాలి. అలా ఇస్తేనే గొర్రెల్లో పాల దిగుబడి అనేది బాగా ఉండి మంచిగా పెరిగి పిల్లలకు సరిపడా పాలు అనేటువంటివి లభిస్తాయి. పిల్లల పెరుగుదల ఆరోగ్యం అనేది కూడా బాగా ఉంటుంది. పిల్లల తల్లులకు వాటి శరీర పోషణతో పాటు ఈ పాల ఉత్పత్తికి కూడా కావలసినటువంటి మోతాదులో ఆహారాన్నివ్వాలి. అప్పుడే అవి ఈనిన 2 నెలల్లో తిరిగి చూలు కట్టగలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా బలంగా ఉన్న పిల్లల్ని కూడా ఇవ్వగలుగుతాయి. పౌష్టికాహారం లభించినటువంటి గొర్రెలు ప్రతి 8 లేదా 9 నెలలకు ఒకసారి పిల్లలను ఇస్తుంటాయి.
1: మేడం, మరి చివరగా మీరు మన రైతులకు ఇప్పుడు చూడి గొర్రెలకు సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా?
0: గొర్రెల పెంపకం అనేది లాభదాయకంగా ఉండాలి అంటే పెంపకందారులు ఆడగొర్రెను పెంచేటప్పుడు, అంటే అది చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. అలాగే చూడు గొర్రెలు విషయంలోనూ పాలిచ్చేటువంటి గొర్రెల పోషణ విషయంలోనూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. మేలైన యాజమాన్య పద్ధతులను పాటించి బలమైనటువంటి పోషక పదార్థాలను తగిన పరిమాణంలో సమకూర్చినప్పుడు వాటి నుండి అనుకున్న రీతిలో ఉత్పాదకత పొంది తద్వారా రైతుకు కూడా లాభదాయకంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.
1: ధన్యవాదాలు మేడం. మరి మీరు చూడి గొర్రెల పోషణతో పాటు యద లక్షణాల గురించి, అలాగే చూడు కట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మరి కీటోసిస్ లాంటివి రాకుండా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలో ఇలా చాలా చక్కని సూచనలు సలహాలు అందించారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు పల్లె సేవలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడు గొర్రెల పోషణ మెళకులు గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారితో పరిచయం.

కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాచరణ్. శ్రోతలు, రేపు రాత్రి 7:15 ప్రసారం కానున్న కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలతారాణి గారి ప్రసంగం మీరు వినవచ్చు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

మీరింతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం మీరు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:45 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: సిత్తు భారత్. ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
1: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: ఐఆర్డిఏ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
3: నిజంగా చెప్పారండి మీరు, 2047 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నాము, ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్ గా ఉన్నాయన్నమాట.
2: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా
3: అవునవును
2: మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
3: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రం కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటేంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ అమ్మటమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు, ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలని.

0: దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
1: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్లో ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
0: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జీఎస్టీ అనేది, ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జీఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జీఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జీఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జీఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జీఎస్టీ వర్తించదు అన్నమాట.
1: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ బీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్ లో జీఎస్టీని తొలగించారు.
0: అవునండి, జీఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
1: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత్ భారత్ లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
0: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర, దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము దీనికి బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా, దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది ప్రభుత్వ పథకం ఇది, దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా. సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా, మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు చేర్చాలని మా ఉద్దేశం అండి.
1: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ల సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది, కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి, ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, ఏజెంట్స్ POSP లు ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు.
1: సార్, అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి?

0: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికి తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వారు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్ అవుతారు,
0: కవర్ చేయొచ్చండి. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమీక్షుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము ఇంతే ప్రీమియం కట్టగలం అని అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్నీ మేము హాస్పిటలైజేషన్ అయితే అన్నీ కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలామంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాము.
1: ప్రీమియం కూడా కొంచెం,
0: ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దక్కుతాయని మా అభిప్రాయం.
1: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒక్కళ్లే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్లే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికి విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక FD కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కనుక్కోండి.
1: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటారు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి పెట్టాల్సిన చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాము. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది.
0: అవునండి.
1: సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000 30,000 కాంది మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది.
1: ఐసీయూ అయితే మరీను ఇంకా ఎక్కువ.
0: అందుకని ఇప్పుడు ఎట్లా అయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% లాగా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి

0: రోజు మనం ఒక ఏదైనా హాస్పిటల్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 1 లక్ష రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే 12%
0: 12%
1: పెరుగుతుంది,
0: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆరోగ్యం బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్తవారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిదానం చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిల్లు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇండైరెక్ట్గా ఎవ్రీబడి ఎనీ అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్ అని, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో 0 డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్ అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్ లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరు కూడా ఆన్లైన్ డబ్బులు పంపించడం గానీ జరుగుతున్నాయి. ఇది ఎట్లాగైతే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ అని కానీ, కంపెనీలు డేటాబేస్ చోరీ కానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ కానీ, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్ని కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం, సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాలు.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట బాహుబలి 2 చిత్రం కోసం శ్రీనిధి శ్రీ సౌమ్య బృందం ఆలపించిన గీతం ఇది. గీతం సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
3: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో ఈ స్మృతి కలం నుంచి జలవారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు రాజేష్ శ్రేయా ఘోషాల బృందం. చిత్రం అందాల రాముడు.
1: పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
4: ఒకవేళ మీకు ఆ

0: ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
0: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట డీజే చిత్రం కోసం ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్ర బృందం ఆలపించిన గీతం ఇది. సాహిత్యం సాహితీ సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: విజ్ఞానం వినోదం
0: విద్య వైద్యం
2: కళలు సాహిత్యం
0: చరిత్ర సంస్కృతి
2: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
0: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై
2: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారం కానున్న ప్రభాత రేఖలు కార్యక్రమంలో మీరు వినబోయే అంశాలు చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత శ్రీ ఎం క్రాంతికుమార్ గారి టామీ కథానిక, అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి.

చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట జయసింహ చిత్రం కోసం జస్ప్రీత్ జాస్ గీతామాధురి బృందం ఆలపించిన గీతం. ఇది సాహిత్యం భాస్కర్ పట్ల, సంగీతం సమకూర్చిన వారు చిరంతన్ భట్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేరాఫ్ ఆకాశవాణి.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం నకాష్ అజీజ్, ఎంఎం మారసి ఆలపించిన గీతమిది సాహిత్యం. అనంత్ శ్రీరామ్ సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్. మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాలు విన్నారు. తిరిగి ఈ చిత్రకుసుమాలు కార్యక్రమం 8:40 మీరు వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరొక దక్షిణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్షలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని GSLV-F17 విజయవంతంగా ప్రయోగించింది. భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి జీవిత గాథ, ఆయన బోధనలు భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలకు నూతన స్ఫూర్తిని అందిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీకృష్ణుడి ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తూ సమ్మిళితమైన వికసిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి జీవితం, సందేశం మానవాళిని సత్యం, ధర్మం, కర్తవ్య నిష్ట, సత్ప్రవర్తన మార్గంలో నడిపిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించిన గొప్ప స్ఫూర్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పవిత్ర జన్మాష్టమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. భూస్థిర కక్షలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని GSLV-F17 విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ను ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉప భూస్థిర కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 27 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం 2367 కిలోల పేలోడ్తో కూడిన GSLV-F17 రాకెట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగం

0: వేదిక నుంచి తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందించడంతో పాటు వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా పలు రంగాల్లో దేశానికి ఉపయోగపడనుంది. EOS-05 ప్రయోగం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేస్తూ,
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for
0: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-05 ను మోసుకెళ్లిన GSLV-F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈరోజు చేపట్టిన GSLV-F-17 ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ విజయం భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఇస్రోకు అత్యుత్తమ ఘనతగా, దేశానికి గర్వకారణమైన సందర్భంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఈ విజయం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది దేశ అంతరిక్ష కార్యక్రమం సాధిస్తున్న సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, వివిధ దేశాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర పరికరాల ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సౌకర్యాల ద్వారా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్తో పాటు ఇతర అనుబంధ రంగాల్లో విశ్వవిద్యాలయ విశ్లేషణ, పరిశోధన సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ పంజాబ్ యూనివర్సిటీ 143 సంవత్సరాల ఘన చరిత్రను కొనియాడారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను సమకూరుస్తోందని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
2: Dear students, I have request for you. Your health, your future and your dreams are precious. So always say no to drugs. Wherever I am going, I am insisting on this. The thoughts, the actions of one single personality should be controlled by one single fact, that is his own mind. As we move towards the goal of developed Bharat and Atmanirbhar Bharat, our research must increasingly focus on national priorities, further strengthen our university's contribution in research, innovation and entrepreneurship.
0: భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్తో జితేంద్ర సింగ్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అంతరిక్ష రంగంలో భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చలు జరిపారు.

0: ప్యారిస్లో జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భారత్ పాల్గొనడం, బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో ఫ్రాన్స్ భాగస్వామ్యం వంటి అంశాలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసి వేగవంతం చేయాలన్నది ఫ్రాన్స్ ఆకాంక్ష అని ఫ్రాన్స్ మంత్రి ప్రొఫెసర్ బాప్టిస్ట్ పేర్కొన్నారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ ఘనత జార్జియా మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి నమ్మకానికి నిదర్శనమన్నారు. భారత్ ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో జార్జియా మెలోనీతో ఉన్న స్నేహం కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇటలీ కలిసి రెండు ఖండాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్తో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మూడు రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వి F-17 విజయవంతంగా ప్రయోగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. వినండి చిత్రకుసుమాలు సినీ గీతాలు.

చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట అనగనగా ఒక అమ్మాయి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత ఆలపించిన గీతమిది. సాహిత్యం సమవేదం షణ్ముఖ శర్మ, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

నవలా స్రవంతి ధారావాహిక. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో పేరెన్నికగన్న రచయితల కలం నుంచి జాలువారిన అందరి మన్ననలను అందుకున్న నవలలను ధారావాహికగా మీకు సమర్పిస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎస్ఏ రాజకుమార్ సంగీత సారథ్యంలో ఈఎస్ మూర్తి కలం నుంచి చెలవారిన ఈ గీతాన్ని ఆలపించిన వారు హరిహరన్ చిత్రా బృందం. చిత్రం నువ్వొస్తావని. శ్రోతలు, మీరు ఈ పాటల్ని 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారంలో భాగంగా చిత్రకుసుమాలు సినీ గీతాలు మీరు వింటున్నారు.
1: దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసా

0: అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
2: రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: missions in space, we will be able to actually provide the tools for the development of the things or material processing in space in zero gravity. I think we are participating in a program in which India is making the lander for the Japanese satellite JAXA, the Japanese Space Agency. I think this is going to be a very good example for international cooperation and continued to achieve our common goals.
1: Right. Thank you so very much, Mr. Kale, for having joined us and shared your views on India's space mission.
0: Thank you.
2: You were listening to a discussion on strengthening India's space capabilities. The participants were Pramod Kale, former director, ISRO, and Nishit Kumar, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: Spotlight. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ఏకచిత్రగణం శీర్షికన యువత చిత్రం నుంచి పాటలు. ఈ చిత్రానికి నేపథ్య గానం అందించిన వారు రంజిత్, నవీన్, రాహుల్ నంబియార్, హేమచంద్ర, నవీన్, మురళి, హరిణి, రీటా, మాలిని. సాహిత్యం సమకూర్చిన వారు కృష్ణ చైతన్య, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ. వినండి ఏకచిత్రగానం శీర్షికన యువత చిత్రం నుంచి పాటలు.

0: తందు పెరక వీధి చాటు మాటు ఏ పాఠాలు నాకే ఇష్టం, నాకే ఇష్టం.
1: ఏకచిత్రగానం శీర్షికన యువత చిత్రం నుంచి మీరు పాటల్ని 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాల్లో వింటున్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు.
1: హలో ఆకాశవాణి 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం. ఒకే శ్రోతలు మరి కార్యక్రమానికి డయల్ చేయాల్సిన మా నెంబర్స్ చెప్తాను, మీకందరికీ గుర్తుంటాయనుకుంటాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో ఆకాశవాణి అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నాగరాజు చెప్పండి. నాగరాజు గారు ఏ పాట కావాలి? భక్త కన్నప్ప. ఓకే నాగరాజు గారు, శ్రోతల పేర్లు చెప్పండి.
2: లక్ష్మి, పావని, లాస్యా, యక్షిత్ మేడం.
1: ఓకే ఓకే, బాయ్
2: బాయ్.

0: హలో, ఆకాశ్ బండ్లో తర్వాత కలర్ తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మధ్యలా కాదు, మీరంటే నాకు భలే ఇష్టం అండి. మీ వాయిస్ అంటే
0: ముందు మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పేరు రంగయ్య అండి, రాజంపేట నుండి.
0: చెప్పండి.
1: కల్లాపెళ్ళ మా చిత్రంలో.
0: ఓకే, రంగయ్య గారు ఏం చేస్తుంటారు?
1: చిల్లరంగడి అండి, మాది రాజంపేట.
0: ఓకే, చిల్లరంగడా. ఓకే అండి, చెప్పండి. ఏ పాట కావాలి? తెల్లా పెళ్ళామా సినిమా నుంచి.
1: తల్లా పెళ్ళామలో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఆ చిత్రం నుండి ఆ పాట కావాలండి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాం. సరే అండి. మీరు అయితే రేడియో బాగా వింటారా? రేడియో
1: చాలా ఇష్టం అండి. 50 సంవత్సరాల నుంచి వింటామండి. ఇప్పుడు కాదండి, నాకు 66 ఏండ్లు.
0: ఓకే, మరి పాటలు బాగుంటాయా? మా పాటలు అన్ని బాగుంటాయా? మేము
1: చాలా బాగుంటాయండి, వార్తలు పాటలు అన్ని వింటా ఉంటామండి.
0: ఓకే అండి, మరి మీరు అడిగిన పాట వేస్తాము, విందాము.
1: తప్పకుండా తప్పకుండా. వేయండి. ధన్యవాదాలు అండి.
0: ధన్యవాదాలు. బాయ్.

0: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం మీరు వింటున్నారు 107.5 103.2 మెగాహెర్ట్స్ పై. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
1: హలో, ఆకాశవాణి. హలో, ఆకాశవాణి అండి.
0: అవునండి, మీ పేరు చెప్పండి.
1: మేము చెన్నై నుంచి మాట్లాడుతున్నాం మేడం. నా పేరు సుబ్రహ్మణ్య రెడ్డి.
0: ఓకే, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం గారు.
0: చెప్పండి.
1: గంగోత్రి సినిమా మేడం.
0: గంగోత్రి
1: టోటల్ మా మనరాలకి ఇష్టం మేడం ఆ పాట అంటే.
0: ఓకే ఓకే, తప్పకుండా వినిపిస్తామండి.
1: మనరాల పేరు వచ్చి లేఖశ్రీ, స్వాతి, స్వాతి రమేష్, సాయివర్ధన్ రెడ్డి, ధరణి, లిఖిత్, సుప్రియ మేడం.
0: ఓకే,
1: కోరుకున్న స్వాతి మీకోసం మేడం. నిర్మల మేడం మాట్లాడేది.
0: అవునండి.
1: బాయ్ మేడం. ఉంటాను మేడం.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: హలో ఆకాశవాణి అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: కట్ల సతీష్ మేడం, భద్రాద్రి కొత్తగూడెం.
4: ఓకే కట్ల సతీష్ గారు, బాగున్నారా?
5: బాగున్నాం మేడం. తిరుపతి కార్యక్రమాలు వింటూ, నాకు తిరుపతి చాలా దూరమైన మీ కార్యక్రమాలు మాత్రం మా వెంటనే ఉంటాయి.
4: ఓ వెరీ గుడ్ అండి. ఏ పాట కావాలండి?
5: పరదేశి సినిమా ఉందా మేడం? తణుకు అరకు.
4: సినిమా పేరు
5: పరదేశి.
4: ఓకే
5: అవును మేడం, దానిలో తణుకు అరకు అన్న సాంగ్ ఉంటుంది.
4: ఓకే తప్పకుండా వినిపిస్తామండి. శ్రోతల పేర్లు చెప్పండి.
5: మేడం కొత్త వారు వచ్చేసి మా ఫ్రెండ్ ఉన్నా మేడం, మాధు, రమేష్, చిన్ని కృష్ణ, శ్రీనివాస్, అలాగే మా కుటుంబ సభ్యులు మేడం, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాయసం, సరోజిని, మాయ.
4: ఓకే ఓకే అండి, తప్పకుండా మీకోసం పాట వినిపిస్తాం, వింటూ ఉండండి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
5: థ్యాంక్ యూ సో మచ్ మేడం.

0: హలో, ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అన్నమయ్య జిల్లా స్వామి మండలం.
0: అన్నమయ్య జిల్లా నుండి. మీ పేరు చెప్పండి.
1: నా పేరు ఎం రాజమ్మ.
0: రాజమ్మ గారు, మరి మీరు మన ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ వింటున్నారా?
1: అన్నీ వింటా స్వామి, ఒకటి తప్పకుండా.
0: మరి మీకు ప్రత్యేకంగా నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: తెల్లారి భక్తి రంజని బాగా నచ్చింది.
0: భక్తి రంజని వింటారు పాటలు, భక్తి గీతాలు.
1: మళ్ళా బాటసారి,
0: ఓ బాటసారి వింటారా?
1: ఓ బాటసారి, మళ్ళా ప్రభాత రేఖలు,
0: ప్రభాత రేఖలు వింటారు.
1: అది
0: చాలా
1: ఇంకా అన్ని నచ్చినాయి సార్. నాకు ఒకటి కూడా నచ్చింది రాయలేదు, అనే పనే లేదు.
0: చాలా సంతోషం రాజమ్మ గారు. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: నాకు నచ్చిన పాట ఇద్దరు మిత్రుల సినిమాలో,
0: ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి
1: ఏ పాట అయినా ఏ సమయం
0: ఏ పాట అయినా పర్వాలేదు. సరే, తప్పకుండా మీకోసం మీరు కోరుకునే చిత్రం నుంచి పాటను ప్రసారం చేస్తాము. ధన్యవాదాలండి.

0: హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి.
0: నమస్కారం
1: మా
0: అండి.
1: సైదాపురం మండలం, నెల్లూరు
0: సైదాపురం,
1: జిల్లా.
0: నెల్లూరు జిల్లా.
1: నా పేరు విజయలక్ష్మి అండి.
0: మరోసారి చెప్పండి మీ పేరు.
1: నా పేరు విజయలక్ష్మి అండి.
0: విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, నెల్లూరులో మన తిరుపతి ఆకాశవాణి కేంద్రం ప్రసారం ఎలా వింటున్నారు? ఎలా వింటున్నారు? యాప్ లో వింటున్నారా లేదంటే మీ రేడియోలోనే వింటున్నారా?
1: మాకు ఫోన్ లో సార్, మేము అనేది
0: మీరు ఫోన్ లో వింటున్నారా? యాప్ లో. మరి మీకు ప్రత్యేకంగా నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: నాకు ప్రత్యేకమైన కార్యక్రమం పాడి పంటలు అండి, అవి నేను వింటాను.
0: ఓకే, చాలా సంతోషం అండి. మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: అభినందనలు సినిమాలో కావాలండి.
0: అభినందన చిత్రం నుండి,
1: అభినందనల నుంచి ఏ పాట అయినా సరే.
0: ఏ పాట అయినా పర్వాలేదు.
1: ఏ పాట అయినా పర్వాలేదు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం రామానాయుడుపాలెం గ్రామం మేడం.
0: ఓకే, మీ పేరేంటో?
1: నా పేరు శ్రీనివాసులు మేడం.
0: ఏ పాట కావాలండి?
1: ప్రేమాభిషేకంలో నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాని నా పాట అయింది మేడం.
0: ఓ, ఆ పాట నచ్చిందా మీకు? ఓకే ఓకే, సరే అండి. పాట విందామా? మీరు అడిగిన పాట వేస్తాను, విందాం. మరి శ్రోతల పేర్లు చెప్తారా?
1: సోదరు పేర్లు మా భార్య ఈశ్వరి, కొడుకు పేరు సురేంద్ర, శోభ, సురేష్, సత్యప్రభావతి, మనవళ్ళు మనవరాళ్ళు అందరి కోసం మేడం.
0: ఓకే అండి, పాట విందామా?
1: సరే మేడం,
0: బాయ్.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
0: హలో ఆకాశవాణి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
0: ఆ నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నూతన కాలం నుంచి చిట్టమ్మ మేడం.
0: ఓకే చిట్టమ్మ, ఏ పాట కావాలి?
2: బాలభారతంలో నారాయణ తుమ్మర అనే పాట వేయండి మేడం.
0: ఓకే అమ్మా, పాట విందాం. బాయ్.
2: ఓకే మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అమ్మ. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం కలికిరి నుంచి మేడం శ్రీహతాల్. మేడం
0: ఓకే, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా మేడం?
0: మేము బాగున్నామండి. ఏ పాట కావాలి?
1: నాకు పాట ఓం నమ వెంకటేశ్వరాలు, ఏ పాట అయినా పర్వాలేదు మేడం, బాగుంటాయి. మీ కథ విన్నా మేడం, చాలా బాగుంది. మీది తినాలి, మాది తినాలి.
0: ఓకే, బాగుందా?
1: బాగుంది మేడం, ప్రతి కథలు బాగుంటాయి. బాగా మీ వాయిస్ కూడా బాగుంటుంది మేడం మీకు.
0: ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శ్రోతల పేర్లు ఏం చెప్తావా?
1: చెప్తా మేడం.
0: చెప్పు.
1: ఆకాశవాణి శ్రోతలందరి కోసం, మా బాబు కోసం మేడం.
0: సరే అమ్మా, బాయ్.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో,
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ నుంచి మేడం నవీన్ మేడం.
0: ఓకే నవీన్, చెప్పు, ఏ పాట కావాలి?
1: మాకు రేపు కృష్ణాష్టం కదా మేడం, రేపు అందులో నాలో ఉన్న ప్రేమ సినిమా నుంచి గోపాలకృష్ణుడు అమ్మనే పాట మేడం.
0: ఓకే అండి, పాట విందాం.

0: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం మీరు వింటున్నారు 107.5 103.2 MHz పై. శ్రోతలు మీరు కూడా కాల్ చేస్తూ ఉన్నారు, లైన్ దొరకని వాళ్ళందరి కోసం ఈ అవకాశం కల్పిస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా చాలా మంది లైన్ దొరకని వారు, కొత్త వాళ్ళు మాట్లాడుతున్నారండి, చాలా ఆనందంగా ఉంది. ఇంకా కాల్ చేయని వారు కూడా ట్రై చేయండి. మా నెంబర్స్ చెప్తాను, 224-6605, 224-6606, ఎస్టిడి కోడ్ 0877. హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మహబూబ్ నగర్.
0: మహబూబ్ నగర్ నుంచి. మీ పేరండి?
1: పుల్పాటి వెంకటేష్.
0: వెంకటేష్ గారు బాగున్నారా?
1: చాలా ఆనందం ఉంటాం మేడం. మీ షో, మీ తిరుపతి కేంద్రం మళ్ళీ ప్రతి ఉదయం నుంచి వింటాను మేడం. మంచిగా ఆన్లైన్ నెట్ ద్వారా వింటాను మేడం.
0: ఓకే ఓకే అండి, వెరీ గుడ్.
1: కార్యక్రమాలు చాలా మంచిగా ఉంటాయి మేడం.
0: ఓకే, ఏ పాట కావాలండి?
1: అంటే పట్టాభిషేకం, బాలకృష్ణ గారు పట్టాభిషేకం.
0: ఓకే, అందులో నుంచి
1: చూడుడా ఎల్లి పూ చూడకు మా ప్రేమ అని ఉంటుంది మేడం.
0: ఓకే, తప్పకుండా వేస్తామండి.
1: మేడం,
0: శ్రోతల పేర్లు చెప్తారా?
1: మా మిస్సెస్ పుల్పాటి సత్యమ్మ, మా కుమారుడు పి పుల్పాటి లక్ష్మీకాంత్, మా బిడ్డ రవలి, మన్మడు విహాన్ విద్వాన్సు, మా అల్లుడు రామకృష్ణ. వీళ్ళందరికీ ఈ పాట డెలికేట్ చేయమని మీ తిరుపతి కేంద్రానికి విన్నవించుకుంటున్నాడు ఈ పుల్పాటి వెంకటేష్.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్
1: బాయ్.

0: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేడం కలికర్ నుంచి మేడం షెహతాజ్. మేడం
1: ఓకే, బాగున్నారా?
0: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
1: మేము బాగున్నామండి. ఏ పాట కావాలి?
0: నాకు పాట ఓం నమో వెంకటేశాయలో ఏ పాట అయినా పర్వాలేదు మేడం, బాగుంటాయి. ఈ కథ విన్నా మేడం, చాలా బాగుంది. మీది తినాలి మాది తినాలి.
1: ఓకే, బాగుందా?
0: బాగుంది మేడం, ప్రతి కథలు బాగుంటాయి. బా మీ వాయిస్ కూడా బాగుంటుంది మేడం. మీకు
1: ఓ థ్యాంక్ యూ సో మచ్ ఓకే, శ్రోతల పేర్లు ఏం చెప్తావా?
0: చెప్తా మేడం.
1: చెప్పు.
0: ఆకాశవాణి శ్రోతలందరి కోసం, మా బాబు కోసం మేడం.
1: సరే అమ్మా, బాయ్.
0: థ్యాంక్ యూ మేడం.

మీరింతవరకు హలో ఆకాశవాణి శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమై రేపు ఉదయం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధ గీతంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.